ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 20వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 11వ తేదీ శుక్రవారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్ 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102

9.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. సమయం 5:57. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

దేశభక్తి గీతం, బృందగానం వింటారు. ఎత్తండి ఎత్తరే స్వాతంత్రపు జెండా. రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి.

0: आंखों में अपनी उसने कई बार मार ली।
1: నాతీయ కలాం విన్నారు. ఈనాటి భక్తిరంజనీ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి
2: విశాఖపట్నం కేంద్రం 102 MHz పై రెయిన్బో సాగరిక. ఇప్పుడు చింతన వింటారు. ఖురాన్ సూక్తులు, వ్యాఖ్యాత షేక్ అబ్దుల్లా.
3: అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన దైవం అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రశంసలు, సకల ఆరాధనలు విశ్వబరి భోషికుడు, మానవ నిర్మాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే చెందుతాయి. మరి ఈ యొక్క నెల యొక్క గొప్పతనం ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఉన్న ముస్లిం సోదరులు అందరూ కూడా, విశ్వాసులందరూ కూడా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అయినటువంటి ప్రవక్త, చిట్ట చివరి ప్రవక్త, వారి కల్మానే చదవడం జరుగుతుంది. అల్లా సుబ్హానహు వతాలా ఈ భూమిపై 124,000 మంది సుమారు ప్రవక్తల్ని పంపడం జరిగింది. మరి అదేవిధంగా చిట్ట చివరి ప్రవక్త, మహానీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం గారిని పంపడం జరిగింది. మరి ఈ ప్రవక్త తర్వాత ఏ ప్రవక్త రారు? లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా సల్లల్లాహు అలీహి వసల్లం అని మనం ఈ యొక్క కలిమాని చదవాలి. మరి అలాంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారు ఈ యొక్క బారమీ షరీఫ్ అనే నెల, ఇస్లామిక్ నెలలో 12 నెలలు ఎలా అయితే ఉంటాయో, అందులో బారమీ షరీఫ్ అనే నెల, రబీయుల్ అవ్వల్ అనే నెలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఉర్దూ తారీఖు సందర్భంగా 12వ తారీఖున జన్మించడం జరిగింది మక్కా నగరంలో. ఈ భూమిపై ఉన్న ప్రతి అన్నిటికీ కూడా అల్లా సుబ్హానహు వతాలా ఏమంటున్నాడంటే, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్, ఓ ప్రవక్త, మేము మిమ్మల్ని సర్వసాష్టులకు అనుగ్రహము చేసి పంపాము అని చెప్పడం జరిగింది. కావున మనం ఎప్పుడూ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారి యొక్క మార్గంలో నడవాలి, ఆయన చూపించిన యొక్క మార్గం వైపు మనం నడుస్తూ ఉండాలి అనేసి ఖురాను బోధించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారి కాలంలో ఏం జరిగింది అంటే, ఒక వ్యక్తి తన భార్యతో ఇలా చెప్పి తన ఉపాధి కోసం బయటికి వెళ్తాడు. ఏమంటే, నేను మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా నువ్వు ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండు, బయటికి రాకు అని చెప్పడం జరుగుతుంది. మరి అదే 2 వీధుల తర్వాత తన యొక్క తండ్రి కూడా ఉంటాడు. మరి అలాంటి వీధిలో మరి తండ్రి 2 గల్లీలు వెనకాతల ఉన్నప్పటికీ కూడా తన ఆరోగ్యం అనారోగ్యంగా మారి ఎంతో ఇబ్బందుల్లో ఉంటారు. అప్పుడు ఈ స్త్రీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారికి ఒక ఇది పంపిస్తుంది, ఓ ప్రవక్త, నా యొక్క తండ్రి మరి అనారోగ్యంతో బాధపడుతున్నాడు, కావున మరి నేను వెళ్ళవచ్చా అని అడగడం జరుగుతుంది. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఏమంటున్నారంటే, ఓ స్త్రీ, నీకు నీ భర్త ఇంటిలో నుంచి బయటకు రావద్దు అని చెప్పి ఉపాధి కోసం వెళ్ళినప్పుడు, నువ్వు మీ తండ్రి అనారోగ్యంగా బాధపడుతున్నప్పుడు నువ్వు వెళ్ళవచ్చు, కానీ నీ భర్త యొక్క పర్మిషన్ ఉంటే దానికి ఇంకా గొప్పగా ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా 2వ సారి కూడా 2 రోజుల తర్వాత మళ్ళీ ప్రవక్త గారికి ఆహ్వానం పంపించడం జరిగింది. ఓ ప్రవక్త, నా యొక్క తండ్రి ఆరోగ్యం బాగా సీరియస్గా మారింది, కావున నేను వెళ్ళవచ్చా అని అడగడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దానికి ఈ విధంగా తెలియజేస్తున్నారు, నువ్వు వెళ్ళవచ్చు, కానీ నీ భర్త యొక్క పర్మిషన్ ఉంటే దానికి ఇంకా మంచిది అని చెప్పడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే 2 రోజులు గడిచిన తర్వాత 3వసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే స్వయంగా ఒక ఆహ్వానం పంపిస్తున్నారు, ఎప్పుడైతే సహాబాలందరూ అక్కడికి చేరుకున్నారో అప్పుడు అడగడం జరుగుతుంది, తన యొక్క కుమార్తె తన యొక్క చావు దగ్గరికి వచ్చిందా లేదా అని అడగడం జరుగుతుంది.

0: ఈ మధ్యలో తన యొక్క తండ్రి మరణించడం జరుగుతుంది. అప్పుడు సహాబాలు అంటారు, యా రసూలల్లా సల్లల్లాహు అలీ వసల్లం, ఆ యొక్క స్త్రీ మీ మాటపై నిలబడి మీ మాటపై కట్టుబడి ఉండి ఆ స్త్రీ అయితే మాత్రము వాళ్ళ తండ్రి చావు దగ్గరికి కూడా రాలేదు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఈ విధంగా తెలియజేస్తున్నారు, ఓ సహాబీలారా, మీరు వెళ్ళి ఈ విధంగా తెలియజేయండి, ఏ మాట మీదైతే భర్త మాట మీదైతే కట్టుబడి తన యొక్క స్త్రీ ఉన్నదో భార్య ఉన్నదో అల్లా సుబహానహు వతాలాతో నేను సిఫారిష్ చేసి నేను దువా చేస్తున్నాను, అల్లా సుబహానహు వతాలా నిన్ను అదే విధంగా నీ యొక్క తండ్రిని కూడా స్వర్గవాసులు చేయాలని కోరుతున్నాను.
1: చింతన కార్యక్రమంలో ఖురాన్ సూక్తులు విన్నారు వ్యాఖ్యాత షేక్ అబ్దుల్లా గారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక పొలం పనులు వింటారు.

ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో లాభదాయకమైన పాడి పశువుల పోషణ మార్గాలు అనే అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం వింటారు.

మన ప్రాంతాల్లో సన్నాచిన్నకర రైతులు ఎక్కువగా పంటతో పాటుగా పాడి పోషణ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తూ ఉంటారు? పంటతో పాటు వచ్చేటువంటి ఆదాయంతో పాటుగా పాడి పశువుల పోషణతో వచ్చేటువంటి ఆదాయం కూడా మరి కుటుంబ ఖర్చులు తీర్చడానికి చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పాడి పశువులు పోషణ చేసేటప్పుడు, మరి ఎక్కువ పశువులు కాకుండా ఒక మూడో నాలుగో లేకపోతే రెండో చేసేటప్పుడు వాటిని జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉంటాం. మన శ్రమంతా కూడా పెట్టి వాటి ద్వారా ఎక్కువ లాభాలు పొందాలని ప్రయత్నిస్తాం, మంచిదే. కాకపోతే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనకి ఈ పాడి పశువుల పోషణలో మంచి లాభాలు వస్తాయి. ప్రధానంగా ఏంటి, మన పాడి పశువు నుంచి వచ్చేటువంటి పాలల్లో ఎక్కువ వెన్న శాతం ఉండటం, అది వచ్చేలాగా చూసుకోవటం. అలాగే మనకి ఈ పశువు ఈనటం అనే దానికి మధ్యలో ఎడం అనేది చాలా తక్కువ ఉండేట్టుగా చూసుకోవటం, అంటే ఈతకి ఈతకి మధ్యలో ఎడం లేకుండా చాలా తక్కువ ఎడంతో మనము వాటిని పోషణ చేయటం. అలాగే తర్వాత వచ్చేటువంటి దూడలు మంచి పాలసారగలిగినటువంటి పశువులుగా పుట్టడం, ఇది కూడా ఆ పుట్టేటి దూడలు కూడా ఎక్కువ శాతం పేదూడలు పుట్టేలాగా మనం గనక జాగ్రత్తలు తీసుకుంటే గనక మనకి ఈ పాడి పశువుల పోషణం లాభదాయకంగా ఉంటుంది. ఇక ఈ లాభదాయకంగా ఉండటానికి కావలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వాటి ఆరోగ్య సంరక్షణ కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ నాలుగు విషయాల్లో మనం గనక జాగ్రత్తగా ఉంటే పాడి పశువుల పోషణ ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా కట్టుసూది వేయించేటప్పుడు సరైన సమయానికి మనం గనక వేయిస్తే పశువు ఖచ్చితంగా కట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే వేయించేటువంటి సూది కూడా ఈ మధ్యకాలంలో కొత్తగా గవర్నమెంట్ వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని పెట్టి పుట్టబోయే దూడ సాధ్యమైనంత వరకు పెయ్యదూడ పుట్టడానికి అనువుగా ఉండేటువంటి సూది వేస్తున్నారు. దానికి మన పశు వైద్యులు కొంత ఛార్జీలు చేస్తారు. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ఒకవేళ రెండు మూడు సార్లు వేయించినా పేదూడ పుట్టకపోతే తిరిగి డబ్బులు వెనక్కి ఇచ్చేటువంటి కొంత సౌకర్యం కూడా మనకి ఈ పథకంలో ఉంది. కాబట్టి దాని గురించి కూడా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యుని కలిసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా దీని గురించి మీకు సమాచారం ఇస్తారు. ఇకపోతే మనం పాడి పశువులు పోషణ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే దానికి పచ్చిమేపు ఉండేలాగా మనం ఏర్పాట్లు చేసుకోవాలి. వర్షాధార భూములు ఉంటాయి, మరి సరైనటువంటి వానలు పడినటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. ముఖ్యంగా మనకి వానాకాలంలో పడ్డటువంటి వానతోనన్నా మనము జొన్న కానీ మొక్క

0: జొన్న కానీ, ఇలా ఏదైతే పాతరగడ్డి కూడా ఉపయోగపడేటువంటి గడ్డలు ఉంటాయో, పశుగ్రాసాలు ఉంటాయో, వాటిని సాగు చేసి అవసరమైనంత వరకు ఆ సీజన్లో పశువులకు వాడుకొని, మిగతా గడ్డి అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి వాటిని పాతర వేసి, పాతర అంటే అంతకుముందు లాగా పెద్ద గుంత తీసి సిమెంట్ చేసి దాని మీద తొక్కేసి ఇంత పని ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో నల్ల సంచులు వస్తున్నాయి, పాతరకి సంచులని. ఇట్లా ఎప్పుడైతే మనం పచ్చిగడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మనము పాతర సంచుల్లో గట్టిగా అదింపెట్టి నిల్వ చేసుకుంటాము గాలి చొరబడకుండా, అప్పుడు తర్వాత సీజన్లో కూడా వానం లేనప్పుడు కూడా మన పశువులకి పచ్చిగడ్డి మేపడానికి ఆస్కారం ఉంటుంది. అది మనం గనక చేసుకోగలిగితే మన పశువులకి సంవత్సరం అంతా కూడా పచ్చిగడ్డి ఇవ్వటానికి సాధ్యమవుతుంది. ఇదొకటి. ఆరోగ్య సంరక్షణ గురించి కూడా మాట్లాడుకున్నాం మనం. ఆరోగ్య సంరక్షణలో ప్రధానంగా దూడలు చిన్న వయసు నుంచి, అంటే 4వ నెల కాడి నుంచి మొదలుపెట్టుకొని, మనము మన దూడల్లో కానీ తర్వాత పెద్దయిన తర్వాత పశువుల్లో కానీ వచ్చేటువంటి జబ్బులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం మొదలుపెట్టాలి. అన్నిటికన్నా మించి దూడల్లో నట్టల నివారణ అనేది సరైన సమయానికి చెయ్యాలి. నట్టల నివారణ సరిగ్గా చేయక మన దూడల్లో మరణాల సంఖ్య చాలా ఎక్కువ అవుతుంది. ఏదో నల్లతగా ఉంది, దూడ చనిపోయింది, సరి పాలు జాలలేదు, ఇట్లా అనుకుంటారు. కానీ దూడల్లో రకరకాల నట్టలు ఉంటాయి. కొన్ని ఏలికపాములు, అలాగే కార్జపు జలగలు, అలాగే మరి ఇతర రకాలైనటువంటి బద్దె పురుగులు, ఇవన్నీ కూడా లోపల చేరి ఈ దూడ తీసుకునేటువంటి బలాన్నంతా అవి గుంజుకుంటాయి. దానివలన దూడ అనారోగ్యంగా అయిపోతుంది, ఎదుగుదల ఉండదు, తర్వాత చిక్కిపోయి చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అసలు మంచి పెయ్యదూడ తర్వాత మంచి పాల పశువుగా మారాలి అంటే సరైన సమయంలో సరైన పోషణ ఇస్తేనే సరైన సమయానికి అది ఎదకొస్తుంది, తర్వాత మంచి పాడి పశువు అవుతుంది. మనం సరిగ్గా పట్టించుకోకుండా, నట్టల నివారణ సరిగ్గా చేయకుండా వదిలేస్తే తర్వాత దూడ ఆరోగ్యంగా ఉండదు. అదిగాక దూడకు అవసరమైన మోతాదులో తల్లిపాలు ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే దూడ చక్కగా ఎదుగుతుంది. అలాగే పెద్ద అయిన తర్వాత కూడా ఎదకొచ్చే సమయానికి దానికి కావలసిన మాంసకృత్తులు, పిండి పదార్థాలు అన్నీ కూడా సరిపోయేలాగా ఇవ్వాలి. అలాగే మొలక కట్టినటువంటి ధాన్యాన్ని, అలాగే మనం ఇతర రకాలైనటువంటి పప్పుదినుసుల్ని వాటికి మేపాలి. అప్పుడే సరైన సమయానికి ఎదకొస్తుంది. ఇలా కొన్ని చిన్న చిన్న చిట్కాలు కనుక మనం పాటిస్తే మనకి ఈ పాడి పశువుల పోషణ వల్ల మంచి లాభాలు రావటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కుటుంబం అంతా దాని మీదే ఉన్నాం, అన్నీ శ్రమలు పట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఈ చిన్న చిన్న మెలకువలు, టీకాలు సరైన సమయానికి వేయించుకోవటం, ఆరోగ్య సంరక్షణ చేసుకోవటం, నట్టల నివారణ చేసుకోవటం, మంచి పోషణ ఇవ్వటం, ఇవి గనక చేస్తే పాడి పశువుల పోషణలో లాభాలు ఖచ్చితంగా వస్తాయి.
1: మీరు ఇంతవరకు పొలం పనుల కార్యక్రమంలో లాభదాయకమైన పాడి పశువుల పోషణ మార్గాలు అనే అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం విన్నారు. రైతుమిత్రులకు వాతావరణ సూచన. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి మరియు ఏలూరు జిల్లాలకు చెందినటువంటి రైతులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో అనేక ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. భారీ వర్ష సూచన. అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పు ఏమీ లేదు. వాతావరణ సూచన విన్నారు. ఈనాటి సాయంత్రం 7:15కు ప్రసారమయ్యే పల్లెసీమలు కార్యక్రమంలో పంటల్లో సేంద్రియ పద్ధతిలో పోషకాల యాజమాన్యం అనే అంశంపై హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీ బి శ్రీహరిరావు గారి ప్రసంగం వింటారు. అలానే 7:30కు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్లో, దుబాయ్లో జరుగుతున్నటువంటి మహిళా ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 సెమీఫైనల్ 2 యొక్క హిందీ మరియు ఆంగ్ల భాషల్లో ఆఫ్ ట్యూబ్ కామెంటరీ వింటారు. రేడియో సెట్లలో

పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, నెలైన సమయం 6:44 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. రాష్ట సచివాలయంలో జరిగే సదస్సులో జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. ఈరోజు సదస్సులో మొత్తం 19 అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అలాగే ఈ గవర్నెన్స్, ఫైళ్ల పరిష్కారం, రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్, ప్రజా సమస్యల పరిష్కారం, జిల్లాల ర్యాంకింగ్స్, భూ పరిపాలన, కేంద్ర నిధుల వినియోగం, నైపుణ్యాభివృద్ది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు సూచించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సీఎల్పీ సమావేశం హైదరాబాద్లో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సమావేశాల్లో హాజరు సంపూర్ణంగా ఉండాలని, చర్చల్లో పాల్గొనాలని, నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించాలని అన్నారు. ప్రతి ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ టూరిస్ట్ ఆపరేటర్స్ ఐఏటీఓ వార్షిక సదస్సు నిన్న ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రాష్ట పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు నూతన పర్యాటక విధానాల ద్వారా పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని కందుల దుర్గేష్ పేర్కొంటూ,
1: ఆల్ ఇజమ్స్ ఆర్ గాన్, ఓన్లీ టూరిజం ఈస్ ది థింగ్ విచ్ లివ్ లాంగ్ ఫర్ దిస్ వన్. సో అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అవర్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు జీ అండ్ అవర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ జీ, వీ హవ్ డెవలప్డ్ సో మెనీ యాక్టివిటీస్ ఫర్ ది పాస్ట్ 2.5 ఇయర్స్. ఇన్ ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్ ఈస్ వెరీ మచ్ వైబ్రెంట్ ఇన్ టేకింగ్ అప్ సో మెనీ టూరిజం యాక్టివిటీస్. వీఆర్ ఫోకసింగ్ మచ్ ఆన్ పాలసీ అండ్ ప్రాసెస్, పార్ట్నర్షిప్స్, ప్రాజెక్ట్స్, ప్రమోషన్ అండ్ ప్రొడక్ట్స్.
0: ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కేరళలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడి నుంచే పిఠాపురం అభివృద్ది పనులపై దృశ్య మాధ్యమం విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రైతు సేవా కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతి, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసును ఫ్లై 91 సంస్థ ప్రారంభించింది. ఈ సర్వీసు వారంలో 4 రోజుల పాటు నడవనుంది. తిరుపతి, విజయవాడ ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభంపై

0: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ,
1: తిరుపతికి, విజయవాడకి, తిరుపతి రాజమండ్రి, అలాగే తిరుపతి హైదరాబాద్ కు నేరుగా విమాన కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. తిరుపతి నుంచి విజయవాడకి వారానికి 4 సర్వీసులు, అలాగే రాజమండ్రికి వారానికి 3 సర్వీసులు, హైదరాబాద్కి ప్రతిరోజు నేరుగా విమాన సర్వీసులని ప్రారంభం చేస్తున్నారు. దీంతో తిరుపతి దర్శనానికి వచ్చే భక్తులకి, ముఖ్యంగా మన విజయవాడ, రాజమండ్రి ప్రాంతం నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఈ యొక్క సౌకర్యం మరింత సులభతరంగా తిరుపతి రావడానికి అందుబాటులోకి వస్తుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వైవో నందన్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: మారుతున్న కాలానికి, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నింటినీ నిర్వహించాలంటే, సహజ వనరులను కాపాడుకోవాలంటే,
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: పారదర్శక పాలనకు సమాచార హక్కు చట్టం ఆర్టీఐ బలమైన సాధనమని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఆర్టీఐ అమలులో కార్యాచరణ ఏకరూపత, సవాళ్లు పరిష్కారాలు అంశంపై హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ సదస్సును గవర్నర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీఐ అమలులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ విభాగాల వద్ద ఉన్న సమాచారం తెలుసుకోవడం ప్రజల హక్కు అని, దాన్ని సకాలంలో సులభంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో చేపట్టిన వరికపుడిశిల ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో వరికపుడిశిల ఎత్తిపోతల పథకంపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పల్నాడు జిల్లాలో సుమారు 84,000 ఎకరాల మెట్ట భూములకు సాగునీరు అందించడమే ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన 586 ఎకరాల భూమిని 63 కోట్ల రూపాయల వ్యయంతో భూసేకరణ చేసి 4 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. బాల్యాన్ని మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సిహెచ్ మధుసూదన్ రావు అన్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నిర్వహించిన రాష్టస్థాయి శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ, విద్యార్థులతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ను సాధించేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఈ నెల 17న ఉచిత రక్తదాన శిబిరాలు, ఆశీర్వాద్ కా దియా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. వాతావరణం. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకురాలు కె నాగరత్న తెలియజేస్తూ,
4: కొనసాగుతున్నటువంటి ఈ అల్పపీడనం ఏదైతే ఉందో ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడి దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 9.4 కిలోమీటర్ల ఎత్తున ప్రస్తుతం కొనసాగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసి 1-2 చోట్ల భారీ వర్షాలతో పాటుగా అతి భారీ వర్షాలు కూడా సెంట్రల్ కోస్టల్ జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
0: మరోవైపు తెలంగాణలోని ఉత్తర తూర్పు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన

0: అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః సురేష్ చంద్ శర్మ. అథ వార్తాః. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సముద్ఘోషితవాన్ యత్ భారతం అంతారాష్ట్రీయ విధి నియమానాం సంవాత్ విధేహే బహుపక్షీయ సహాయ భావనాధారేణ సురక్షిత శాంతిపూర్ణ శాశ్వత రూపకస్య అంతరిక్ష మండలస్య పూర్ణం సుదృఢం చ సమర్థనం సంధారయతి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రోక్తవాన్ యత్ వైజ్ఞానిక తథ్యాన్ని పారదర్శి సత్యనిష్ఠతయా సమగ్ర లోక కళ్యాణాయ వినియుక్తాని స్యుః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదీనా ఏతాని వక్తవ్యాని ఫ్రాన్స్ దేశస్య పైరిస్ నగరే సమాయోజితే అంతారాష్ట్రీయ అంతరిక్ష సమ్మేళనావసరే ఆభాసీయ మాధ్యమేన ప్రకాశితాని.
2: India's approach is rooted in Vasudhaiva Kutumbakam, that is, one earth, one family, one future. This spirit must now travel beyond earth. We support a safe, secure, peaceful and sustainable space domain anchored in international law, dialogue and multilateral cooperation. Scientific data must serve the common good with openness and integrity. India's space journey reflects this philosophy.
1: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సబలం ప్రతిపాదితవాన్ యత్ అంతరిక్ష కక్షాసు సంవృద్ధి సంఘర్ష స్థానే సహయోగ భావన అల్పకాలిక లాభ స్థానే శాశ్వతత బహిష్కరణ స్థానే చ సమావేశిత ప్రాథమిక రూపేణ స్యాత్ ఇతి ప్రతిపాదితవాన్. భారతీయ అంతరిక్ష అనుసంధాన సంఘటనస్య భూమికాం ప్రతిపాదయన్ శ్రీమోదీ ప్రోక్తవాన్ యత్ స్వీయ కార్యదక్షతా కారణేన స్వీయ ఐతిహాసిక అభియానైశ్చ ఏతయా సంస్థయా వైశ్విక ప్రశంసా సమర్జితా. అష్టాదశం బ్రిక్స్ శిఖర సమ్మేళనం శ్వః ప్రభృతి నవదేహల్యాః భారత మండపం ఇత్యత్ర సమారప్స్యతే. సమ్మేళనం ఆలక్ష్య భవ్యాయోజనస్య సమగ్ర సజ్జాః సంప్రతి అంతిమే చరణే ప్రవిష్టాః. ద్విదివసీయ శిఖర సమ్మేళనే బ్రాజిల్, చీన్, మిశ్ర, ఇథియోపియా, ఇండోనేషియా, భారతం, ఇరాన్, రూస్, సౌదీ అరబ్, దక్షిణ ఆఫ్రికా, సంయుక్త అరబ్ అమీరాత్ ఇత్యేతం సమేత్య ఏకాదశ ప్రముఖాః వికాసశీల అర్థవ్యవస్థాః మంచం ధారయిష్యంతి. భారతస్య అధ్యక్షతాయాం సమాయోక్ష్యమాణస్య ఏతస్య శిఖర సమ్మేళనస్య విషయః నవాచార సహకార సతత వికాసాయ చ నిర్మాణమితి. శిఖర సమ్మేళనే రూస్ దేశీయ రాష్ట్రపతి వ్లాదిమిర్ పుతిన్ ఇత్యసౌ, చీన్ దేశీయ రాష్ట్రపతి షీ జిన్పింగ్ ఇత్యసౌ, దక్షిణ ఆఫ్రికాయా రాష్ట్రపతి సిరిల్ రమాఫోసా ఇత్యసౌ, మిశ్ర దేశీయ రాష్ట్రపతి అబ్దిల్ ఫతహ్ అల్ సీసీ, ఇండోనేషియాయా రాష్ట్రపతి ప్రబ్రుభో సుబియాంతో, ఇరాన్ దేశస్య రాష్ట్రపతి మసూద్ పేజెకిష్కియన్ ఇత్యసౌ, అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహయాన్ ఇత్యసౌ, అథ ఇథియోపియాయాః ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ ఇత్యేతం సమేత్య వైశ్విక నేతారః సమ్మేళనే భాగం భజిష్యంతి. బ్రిక్స్ శిఖర సమ్మేళనం ఆలక్ష్య దిల్లీ యాతాయాత ఆరక్షి బలేన సంసూచితం యత్ అద్య మధ్యాహ్నే ద్వివాదనతః సార్ధ అష్టవాదన పర్యంతం ప్రముఖ మార్గేషు యాతాయాతే పరివర్తనం నియంత్రితా చ వ్యవస్థితా ప్రభవేత్. ఆరక్షిబలానుసారేణ ఆపత్కాలికాః ఆవశ్యకాశ్చ సేవాః ప్రాథమ్యం భజేరన్. సమమేవ దిల్లీ మెట్రోయాన్ విభాగేనాపి ఆవశ్యకాః సూచనాః ప్రసారితాః. అంతే చ క్రీడా వార్తాసు మహిళా క్రికెట్ ఏషియా చషక్ స్పర్ధాయా ఉపాంత్యచక్రే గతరాత్రు భారత బాంగ్లాదేశ్

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ఈనాటి ప్రసారాల్లో ఉదయం 7:05 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. అలానే ఉదయ సమీరాలు లో భాగంగా నేటి మాట శీర్షికన ఆచార్య వినోబా భావే వీరి జన్మదిన సందర్భంగా ఈయన యొక్క జీవిత విశేషాలు కొన్ని. అలానే నేటి మాటలో మరొక అంశంగా దువ్వూరి రామిరెడ్డి రచయిత అయినటువంటి ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. అలానే ఉదయ సమీరాల్లో రెండో అంశంగా ఆరోగ్యమే మహాభాగ్యం, ఆహారంతో ఆరోగ్యం, ఈ అంశంపై డాక్టర్ రమ్య సదరం గారితో పరిచయ కార్యక్రమం రెండవ మరియు ఆఖరి భాగం వింటారు. పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందినీదేవి. గాంధీ మార్గం, గాంధీ ఆలోచనలు మూడో అంశంగా, అలానే పుష్పాంజలి సమాచార వాణి తదితర అంశాలు ప్రసారమవుతాయి. 8:30 FM బ్రేక్ఫాస్ట్ షోలో వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, మాటే మంత్రం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయనున్నాయి. అలానే 8:59 పాటల పల్లకి శ్రోతలు వాట్సాప్ సందేశాల ఆధారంగా లేటెస్ట్ తెలుగు ఫిల్మ్ సాంగ్స్ను వింటారు. 10:00 విజయవాడ కేంద్రం నుండి కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చినటువంటి గాన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 మధురిమ ఆపాత మధురాలను వింటారు, దశాబ్దానికో పాట. 11:30 ఏకచిత్రగాను ఒకే సినిమా పాటలు వింటారు. ఈరోజు సినిమా ఆదిత్య 369. అలానే 12:33 మహిళావాణి కార్యక్రమంలో ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం సందర్భంగా ప్రాణరక్షణ ప్రథమ చికిత్స, ఈ అంశంపై సంభాషణ వింటారు. శ్రీమతి డివి మానస మరియు శ్రీమతి డి శ్రీదేవిల సంభాషణ. 12:31 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు గానం వింటారు. శ్రీ హెచ్ రామచరణ్ వయలిన్ సహకారం, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు మృదంగ సహకారం. 3:00 మధురమే సుధాగానం ఆపాత మధురాలు వింటారు. 3:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 4:00 సరదాగా కాసేపు, 5:00 యువవాణి, 5:30 మా పదం మీ భావం. అలానే 5:55 ఉద్యోగ వార్తలు సిహెచ్ కమలారాణి గారు చదవగా వింటారు. 7:15 పల్లెసీమల కార్యక్రమంలో పంటల్లో సేంద్రియ పద్ధతిలో పోషకాల యాజమాన్యం అనే అంశంపై హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీ

0: పి శ్రీహరిరావు గారి ప్రసంగం వింటారు. అలానే దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పాకిస్తాన్ మరియు శ్రీలంకల మధ్య జరుగుతున్నటువంటి మహిళల ఆసియా కప్ టీమ్ 20 క్రికెట్ టోర్నమెంట్ 2026 సెమీఫైనల్ 2 యొక్క హిందీ మరియు ఆంగ్ల భాషల్లో ఆఫ్ ట్యూబ్ కామెంటరీ ప్రసారమవుతుంది. రేడియో సెట్లలో మాత్రం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ప్రతిపాదిత కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో ప్రతిపాదిత కొత్త విత్తన చట్టంపై దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల నాయకులతో జరిగిన సంప్రదింపుల సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ప్రస్తుత విత్తన చట్టాన్ని 1966 రూపొందించగా విత్తన నియంత్రణ ఉత్తర్వులు 1983 అమల్లోకి వచ్చాయని మంత్రి తెలిపారు. నకిలీ నాసిరకం విత్తనాలు, బాధ్యతలను నిర్ధారించడంలో ఉన్న లోపాలు, కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రస్తుత వ్యవస్థ సరిపోదని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు రేపు దాద్రానగర్ హవేలీ డామన్ డయ్యూలలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి సిల్వాసాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ కళాశాలలో జరిగే బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సిల్వాసాలోని స్వామి వివేకానంద విద్యామందిర్, నమో వైద్య విద్యా పరిశోధనా సంస్థ, డామన్లో ఇటీవల ప్రారంభించిన నమో ఆసుపత్రి వంటి కీలక సంస్థలను సందర్శిస్తారు. డామన్ నైట్ మార్కెట్, రామసేతు సీఫ్రంట్, నమోపత్ సీఫ్రంట్ వంటి ముఖ్యమైన పర్యాటక అభివృద్ది ప్రదేశాలను సిపి రాధాకృష్ణన్ సందర్శిస్తారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. 2030 నాటికి ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యంలో 100 బిలియన్ డాలర్లు, ఇరు దేశాల మధ్య పెట్టుబడులలో 50 బిలియన్ డాలర్ల మార్కును సాధించే దిశగా కృషి చేయాలని మంత్రి సూచించారు. నిన్న న్యూఢిల్లీలో రష్యా పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి ఆంటోన్ అలీఖానోవ్తో కలిసి ఇన్నోప్రోమ్ ఇండియా 2026 సమావేశానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ఇరు దేశాధినేతలు నిర్దేశించిన లక్ష్యాలు ఆయా దేశాల ప్రభుత్వాలు వ్యాపారాల పనితీరును అంచనా వేస్తాయని అన్నారు. జలచర ఉత్పత్తులు, కూరగాయలు, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు తదితర ఉత్పత్తులతో రష్యాకు దేశ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని పీయూష్ గోయల్ అన్నారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రేపు న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన అభివృద్ది చెందుతున్న దేశాలు పాల్గొంటాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది సమావేశం జరగనుంది. రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దిల్ ఫతా ఎల్ సిసి, ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్, అబుదాబీ యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. కాగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా న్యూఢిల్లీకి చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా భారత్ బ్రెజిల్ మధ్య సుదీర్ఘమైన స్నేహ సంబంధాలున్నాయని, గ్లోబల్ సౌత్ అంతటా సహకారాన్ని పెంపొందించడంలో ఇరు దేశాలు ఉమ్మడి నిబద్దతతో పనిచేస్తున్నాయని మంత్రిత్వ శాఖ ఉద్ఘాటించింది. ప్రపంచ అభివృద్దికి భారత్ ఒక కీలక చోదక శక్తి అని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అభివర్ణించింది. రెండవ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7

0: 8% వృద్ధి చెంది తమ అంచనాలను ఇతర పరిశీలకుల ఏకాభిప్రాయాన్ని అధిగమించిందని ఐఎంఎఫ్ తెలిపింది. ఇంధన ధరల భారం పెరిగినప్పటికీ ఊహించిన దానికంటే మెరుగైన ఆర్థిక వ్యవస్థ పనితీరుకు సేవలు ఎగుమతులు తోడ్పడ్డాయని ఐఎంఎఫ్ కమ్యూనికేషన్ల విభాగం డైరెక్టర్ జూలీ కోజాక్ అన్నారు. భారతదేశ తాజా జీడీపీ విడుదలలో కొత్త పారిశ్రామిక ఉత్పత్తి సూచిక, కొత్త ఉత్పత్తిదారుల ధరల సూచిక శ్రేణిని చేర్చినట్లు కోజాక్ తెలిపారు. ఈ మార్పులు దేశ జీడీపీ అంచనాలను మెరుగుపరుస్తాయని కోజాక్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న చమురు ధరల ప్రభావాన్ని కూడా తాము పర్యవేక్షిస్తున్నామని ఐఎంఎఫ్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు, ప్రాంతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ ఉమ్మడిగా కృషి చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. తైమూర్ లెస్టేలోని ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 79వ సమావేశంలో మంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేస్తూ నాణ్యమైన సేవలను విస్తరిస్తోందని అన్నారు. ప్రభుత్వం వినూత్న సరళమైన విధానాలను అవలంబిస్తోందని పేర్కొన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం టెలికన్సల్టేషన్లు, రిఫరల్స్, నిరంతర సంరక్షణను సులభతరం చేసేందుకు ఈ సంజీవని వంటి వేదికలను వినియోగిస్తోందని తెలిపారు. భౌగోళిక అడ్డంకులను అధిగమించేందుకు భారత్ సాంకేతికతను వినియోగించుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం 3.0 కార్యాచరణ మార్గదర్శకాలను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ పౌరులు, రైతులు, ఆస్తి యజమానుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో డిఐఎల్ ఆర్ఎంపీ 3.0 ఒక నిర్ణయాత్మక ముందడుగు అని అభివర్ణించారు. ఇది పూర్తి వ్యవస్థ అనుసంధానం వైపు పయనిస్తుందని, రైతులు సులభంగా సంస్థాగత రుణాలను పొందవచ్చని, పౌరులు ప్రభుత్వ కార్యాలయాలకు పదే పదే వెళ్లాల్సిన అవసరం ఉండదని మంత్రి తెలిపారు.
1: అబ్ సభీ భూమి కే రికార్డ్ డిజిటైజ్ కియే జా రహే హై ఔర్ అబ్ ఆన్లైన్ ఔర్ పారదర్శీ ప్రక్రియా సే కోయి భీ ఉన్కో ఆసానీ సే ప్రాప్త కర్ సక్తా హై. రిజిస్ట్రార్ జో ఆఫీస్ థే ఉన్కో భీ పాస్పోర్ట్ సేవా కేంద్ర కి తర్జ్ పర్ సేవా కేంద్ర కే రూప్ మే వికసిత్ కియా జా రహా హై, జహాన్ నాగరికోం కో బైఠనే కా స్థాన్ హోగా, లైన్ నీ లగానీ పడేగి. ఆసానీ సే పారదర్శీ ప్రక్రియా కే ద్వారా వో కహీ సే భీ అప్నే రికార్డ్స్ కో ప్రాప్త కర్ సకేంగే.
0: పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానమే ప్రపంచంలో అత్యుత్తమ పరిపాలనా రూపమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అభివర్ణించారు. పార్లమెంట్ హౌజ్లోని జీఎంసీ బాలయోగి సభా మందిరంలో 27వ జాతీయ యువ పార్లమెంటు పోటీ 2025-26లో విజేతలకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం జవహర్ నవోదయ విద్యాలయాల విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంటు ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల వ్యక్తిత్వాన్ని సరైన దిశలో తీర్చిదిద్దే జవహర్ నవోదయ విద్యాలయాల పనితీరుని కిరణ్ రిజిజు ప్రశంసించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో ప్రముఖ దాత 5వ యువరాజు రహీమ్ అగా ఖాన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సామాజిక అభివృద్ది, నీటిపారుదల, సహకార సంఘాలు, చిరుధాన్యాలతో సహా సహజ వ్యవసాయం, సౌరశక్తి రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడంపై ఇరువురు చర్చించారు. మానవ అభివృద్ది పట్ల ఉమ్మడి నిబద్దతతో ముడిపడి ఉన్న అగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో తమకున్న బంధాన్ని భారత్ ఎంతో గౌరవిస్తుందని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ది, మానవాళి శ్రేయస్సుకై ఈ భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఉమ్మడి నిబద్దతను మంత్రి పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలీ వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. కాగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్లో పాకిస్తాన్ శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కొత్త విత్తన చట్టం

కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే గరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఉదయ సమీరాలు కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
0: ఉదయ సమీరాలు. ఉదయ సమీరాల్లో భాగంగా నేటిమాట శీర్షికన ఆచార్య వినోబా భావేగా పేరొందిన వినాయక్ నరహరి భావే స్వతంత్ర సమరయోధుడు, గాంధేయవాది యొక్క జన్మదినం సందర్భంగా ఆయన జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం.

ఆచార్య వినోబా భావే, ఈయన అసలు పేరు వినాయక్ నరహరి భావే. సెప్టెంబర్ 11, 1895లో జన్మించారు. భారతదేశానికి చెందిన గొప్ప స్వతంత్ర సమరయోధుడు, సామాజిక సంస్కర్త, ఇంకా గాంధేయవాది. మహాత్మాగాంధీ ఆయన్ను తన ఆధ్యాత్మిక వారసుడిగా ప్రకటించారు. భారతదేశ చరిత్రలో భూ సంస్కరణల కోసం ఆయన చేపట్టిన భూధాన్ ఉద్యమం అత్యంత ప్రసిద్ధి చెందినటువంటిది. ఈయన జన్మస్థలం గగోడా గ్రామం, కొంకణ్ ప్రాంతం, మహారాష్ట్ర. తల్లిదండ్రులు నరహరి భావే తండ్రి, రుక్మిణీబాయి తల్లి. భూధాన్ ఉద్యమం 1951 పేదలు భూమి లేని ప్రజల కోసం వినోబా భావే 1951లో తెలంగాణలోని పోచంపల్లి గ్రామం, ప్రస్తుతం భూధాన్ పోచంపల్లి నుండి భూధాన్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇంకా మొదటి వ్యక్తిగత సత్యాగ్రహి. 1940లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ ప్రారంభించిన వ్యక్తిగత సత్యాగ్రహంలో మొదటి సత్యాగ్రహిగా గాంధీజీ వినోబా భావేను ఎంపిక చేశారట. అలానే రెండవ వ్యక్తిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. ఈయన యొక్క మత సామరస్యం చెందినటువంటి రచనలు, ఆయన కేవలం సామాజిక కార్యకర్త మాత్రమే కాదు గొప్ప పండితుడు కూడా. ఆయన తెలుగు, మరాఠీ, సంస్కృతం, ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, అరబిక్ వంటి అనేక భాషలు మాట్లాడగలరు. ఇకపోతే ఆయనకు వచ్చినటువంటి అవార్డులు, గౌరవాలు, భారతరత్న సమాజానికి

ఆయన చేసిన విశిష్ట సేవకు గాను గుర్తింపుగా భారత ప్రభుత్వం 1983లో ఆయన మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్నంతో గౌరవించింది.

0: ఉదయ సమీరాలు వింటున్నారు. ఉదయ సమీరాల భాగంగా నేటి మాటలో మరొక ప్రముఖ వ్యక్తి దువ్వూరి రామిరెడ్డి. ఈయన యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు. దువ్వూరి రామిరెడ్డి గారు ఈయన నవంబర్ 9, 1895 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు పెమ్మారెడ్డి పాళ్యంలో జన్మించారు. ఈయన రైతు, కవి, ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు దువ్వూరి రామిరెడ్డి. కవి కోకిల మకుటాన్ని ఇంటి పేరులో ఇమడ్చుకున్న దువ్వూరి శైలి తెలుగు సాహిత్యంలో నవోన్వేషణపై నలుదిశల వెలుగు ప్రసరింపజేసిందని చెప్తారు. కలకండ వంటి కమ్మని కావ్యాలు పలకరిస్తే ఆసూదర పాతంగా జాలువారే పద్యపూరిత ప్రబంధాలే కాకుండా సంస్కృతం, అరబిక్ భాషల వంటి ఎన్నో పుస్తకాలలో ఆంధ్రీకరించినటువంటి నవ్యరీతి దువ్వూరికి ప్రత్యేకం. ఆయన రచనలు వనకుమారి, కృషివలుడు 1924, వ్యవసాయదారుని గురించి పద్యకావ్యం రచించారు, పాకశాల 1926, ఉమర్ ఖయ్యం రచించిన రుబాయితేయకు స్వేచ్ఛ తెలుగు గీతిక, ఇది దువ్వూరి రామిరెడ్డి రచనల్లో ప్రసిద్ధి చెందినటువంటివి. ఇతను 1936 సతీ తులసి చిత్రానికి రచయితగా కూడా సినీ రంగంలో ప్రవేశం చేశారు. ఆయనకు జరిగిన సన్మానాల విషయానికి వస్తే 1917 అనగా ఇతని 22వ ఏటనే సిఆర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఒక సభలో స్వర్ణ పతాకం బహుకరించడం జరిగిందట. 1929 విజయవాడ ఆంధ్ర మహాసభ ద్వారా కవికోకిల బిరుదును ప్రదానం చేశారు దువ్వూరి రామిరెడ్డి గారు. సెప్టెంబర్ 11, 1947 పరమాపదించారు. ఉదయ సమీరాల్లో భాగంగా నేటి మాటలో ప్రముఖ వ్యక్తులైనటువంటి వినోబా భావే, దువ్వూరి రామిరెడ్డి గారి జీవిత విశేషాలు తెలుసుకున్నారు. రెండవ అంశంగా ఆరోగ్యమే మహాభాగ్యం, ఆహారంతో ఆరోగ్యం, ఈ అంశంపై డాక్టర్ రమ్య సదరం గారితో పరిచయ కార్యక్రమం రెండవ మరియు ఆఖరి భాగం. పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందినీదేవి గారు.
1: ఆరోగ్యానికి మందులే కాదు, మనం తీసుకునే ఆహారం కూడా అంతే ముఖ్యం. సరైన పోషకాహారం మన ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా కొన్ని రకాల అనారోగ్య సమస్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరి మన రోజువారీ ఆహారంలో ఎలాంటి పోషకాలు తప్పనిసరిగా ఉండాలి, అలాగే పిల్లలు, మహిళలు, వృద్ధులు, యువతకి ఎలాంటి ఆహారం అవసరం, ఈ విషయాలపై మనకు అవగాహన కల్పించడానికి ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ గైనకాలజిస్ట్ అలాగే న్యూట్రిషన్ స్పెషలిస్ట్ డాక్టర్ రమ్య సదరం గారు. వీరితో మాట్లాడి చాలా విషయాలను తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ రమ్య సదరం గారు.
2: నమస్తే అండి.
1: దీనికి ముందు పోషక విలువల గురించి డాక్టర్ రమ్య సదరం గారితో మాట్లాడి చాలా విషయాలను తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి కార్యక్రమంలోకి వెళ్దాం. ఇంతకు ముందు మీరు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కీన్వా అని చెప్పారు, దీని గురించి తెలుసుకోవడానికి ముందు మాంసకృత్తులు అంటే ఏంటి డాక్టర్?
2: ఇప్పుడు ఎగ్లో మనకి కంప్లీట్ ప్రోటీన్ అనమాట, అన్ని ఎసెన్షియల్ ఎమినో ఆసిడ్స్ ఉంటాయి, సేమ్ అమౌంట్ లో మనకి కీన్వాలో ఉంటాయి అనమాట.
1: కీన్వా అంటే
2: కీన్వా కూడా మనకి మిల్లెట్స్ ఉంటాయి కదండి, అలానే ఉంటుంది అది కూడా. ఇట్స్ నాట్ అ మిల్లెట్, కంప్లీట్ ప్రోటీన్. అది అన్నం ప్లేస్ లో కీన్వా తింటే చాలా మంచిది.
1: అంటే డాక్టర్ ఇప్పుడు ఒకప్పుడు చిరుధాన్యాలు బాగా తినేవారు, అవి బలం

0: ఎక్కువ, మీరు అన్నట్టుగా ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఉంటాయి, అరాయించుకునే శక్తి అంత ఎక్కువ ఉండదు,
1: కరెక్ట్.
0: అందువలన వీటిని ఎక్కువ తీసుకోకూడదు అని అంటున్నారు.
1: అవును, ఎప్పుడైనా సరేనండి, ఆహారం అనేది అందరికీ ఒకలాగే ఉండదు. ఇప్పుడు మిల్లెట్స్ అనుకున్నాం, మిల్లెట్స్ ఏంటంటే స్లోగా గ్లూకోజ్ మన బాడీలోకి రిలీజ్ చేస్తుంది. సో షుగర్ ఉన్న వాళ్ళకి చాలా వెయిట్ లాస్ స్ట్రెచెస్ హెల్ప్ అవుతుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి అన్ని మిల్లెట్స్ తీసుకోవడానికి ఉండదు. మనకి కొన్ని కోడో మిల్లెట్, బానియర్డ్ మిల్లెట్ ఇలా ఉంటాయన్నమాట. అవి తీసుకుంటే గాయిట్రోజన్స్ ఉంటాయి అందులో, థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. రాగి ఇంకా కొర్రలు, ఫాక్స్టైల్ మిల్లెట్, ఇవి తీసుకోవచ్చు వాళ్ళు. మిల్లెట్స్ అనేవి మీరు అన్నారు డైజెషన్ ఎక్కువ టైం పడుతుంది అని, అది కూడా కరెక్టే. ఎందుకంటే ఆ ఫైటో కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట, అవి మన బాడీలో అరగాలంటే కనీసం ఎక్కువ టైం పట్టేస్తుంది. సడన్గా ఎవరైనా స్టార్ట్ చేస్తున్నారనుకోండి, ఒకటే చెప్తాం, వాళ్ళకి అట్లీస్ట్ 2 అవర్స్ నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకుంటే యాంటీ న్యూట్రియంట్స్ అనేవి తగ్గుతాయి, మన డైజెషన్ కెపాసిటీ పెరుగుతుంది, బ్లోటింగ్ అలాంటివి రావు స్టార్ట్ చేసుకున్న తర్వాత.
0: డాక్టర్, ఇప్పుడు చేపలు కానీ అలాగే ఆకుకూరలైనా కూరగాయలైనా సరే ఏవైనా సరే, అంటే చేపల్లో అయితే చిన్న చేపలు తీసుకోవాలి, కూరల్లో అయితే లేతగా ఉన్నవి తీసుకోవాలి అని అంటారు, ఎందుకని డాక్టర్?
1: పెద్ద చేపలకి చిన్న చేపలకి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు సీలో అన్ని పొల్యూటెంట్స్ వదిలేస్తున్నారు. ఈ మర్క్యూరీ అనేది ఏంటంటే పెద్ద చేపలు మింగేస్తాయి అన్నమాట, వాళ్ళ కండరాలన్నిటిలోని మర్క్యూరీ ఉంటుంది. మనం పెద్ద చేపలు తీసుకున్నప్పుడు అందులో నుంచి మన బాడీలోకి మర్క్యూరీ అనేది వస్తుంది.
0: మర్క్యూరీ అంటే
1: టాక్సిన్ అనే అనుకోవాలి మర్క్యూరీ అంటే, ఓకే. సో అది మన బాడీలోకి రాకూడదు. మేము స్పెసిఫిక్గా అయితే ప్రెగ్నెంట్ వాళ్ళకి అసలు తీసుకోవద్దని చెప్పేస్తాం పెద్ద సముద్రం చేపలు. చిన్న చేపలు అనుకోండి అవి తినలేవు. అలానే కొన్ని చేపలు ఉంటాయండి, అంటే మనకి సూరలు అంటారు, ట్యూనాస్, సాల్మన్స్, ఇవి అవి కూడా ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట. అవి మన బ్రెయిన్ డెవలప్మెంట్కి, మన కొలెస్ట్రాల్ ఉండే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్. వీక్లీ అట్లీస్ట్ 1 or 2 అవి తీసుకునేటట్టు అయితే గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. సూరలు,
0: సూరలు
1: మనకి బాగానే దొరుకుతాయి, కానీ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించరు అవి తీసుకోవడానికి. నార్మల్గా ఇందులో అయితే ట్యూనాస్ అండ్ సాల్మన్స్ అంటాం, సార్డైన్స్ అని కూడా ఉంటాయి. అవి కూడా మంచిగా అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఎస్పెషలీ ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదండి, 40 అబౌవ్, వాళ్ళైతే ఖచ్చితంగా మెడిసిన్ లాగైనా తీసుకోవచ్చు. వీక్లీ 1 అయినా తీసుకుంటే మంచిదన్నమాట.
0: ఆకుకూరల్లో కూడా లేతగా ఉన్నవే తీసుకోమంటారు.
1: లేతగా అని అంటే మనకి కుకింగ్ టైం అనుకున్నాం కదా ఇందాకలా, మనము చూడండి ఆకుకూరలు అనేది జస్ట్ అలా వేయగానే వాటర్ కంటెంట్ అలా వస్తుంది మంచిగా, ఆ వాటర్ కంటెంట్ మొత్తం పోయేంత వరకు స్టవ్ మీద
0: వేస్తారు.
1: అయిపోతుంది, వాటర్ కంటెంట్ మెయిన్ ఎక్కువ ఉంటుంది అందులో. అదే మీరు ఇప్పుడు ముదిరిపోయిన తర్వాత ఏంటంటే వాటర్ కంటెంట్ ఉండదు, అంత న్యూట్రిషనల్ కాంపోనెంట్ అంత ఎక్కువ ఉండదు. దట్స్ ది ఓన్లీ థింగ్ అన్నమాట మనం లేతగా ఉన్నప్పుడు తీసుకోమనడానికి.
0: డాక్టర్, ఇప్పుడు ముందుగా చిన్నపిల్లల విషయానికి వస్తే, పాలు తాగే బిడ్డలకు 8 నెలలు వచ్చాక ఆహారాన్ని ఇవ్వచ్చు, ఆహారం ఇచ్చే ముందు ఎలాంటి లిక్విడ్స్ తో మొదలు పెట్టాలి అంటారు?
1: నార్మల్గా అండి 6 మంత్స్ వరకు కూడా తల్లిపాలు అనేవి సరిపోతాయి. 6 మంత్స్ నుంచి ఏవి పెట్టాలి అని అంటే, ఫస్ట్ ఎప్పుడు కూడా ఈజీగా అరిగేవే చూసుకోవాలి మనం. ఫ్లూయిడ్స్ విషయానికి వస్తే, ఇప్పుడు వెజిటబుల్స్ బాయిల్ చేస్తాం కదండి, ఆ వాటర్ కానీ పప్పు నీళ్ళు ఉంటాయి కదా, అవి కూడా చల్లార్చి బేబీకి అనేది ఇవ్వచ్చు అనమాట. అందులో ఏమి ఇలా సాల్ట్ కానీ షుగర్ కానీ అసలు ఏం యాడ్ చేయకూడదు ఫ్లూయిడ్స్ విషయం. అలానే నెమ్మదిగా ఫ్రూట్స్, ఇప్పుడు మనం ఆరెంజ్ ఉందనుకోండి, ఆ జ్యూస్ని నెమ్మదిగా ఒక స్పూన్లోకి పిండి షుగర్ అది యాడ్ చేయకుండా ఇవ్వాల్సి ఉంటుంది అలా. అదే ఇంకా సాలిడ్ ఫుడ్స్కి వచ్చినట్టయితే, ఫస్ట్ రైస్ పెడతాము, క్యారెట్స్, పంప్కిన్, పొటాటో స్మాష్ చేసి పెట్టడము, ఈజీగా అరిగేవన్నమాట. ఇంకా పచ్చివి అప్పుడే వాళ్ళు డైజెషన్ కెపాసిటీ అంత ఉండదండి. ఇప్పుడు యాపిల్ ఉందనుకోండి, పీల్ ఆఫ్ చేసి అది మొత్తం బాయిల్ చేసి మంచిగా ప్యూరీ లాగా తయారు చేసి అప్పుడు బేబీకి ఇవ్వాలన్నమాట. సో అలాగా
0: అంటే పాపకైనా బాబుకైనా ఇలాగే ఒకలాగే ఉంటుందా డాక్టర్?
1: పాపకైనా బాబుకైనా చిన్నప్పుడు ఒకలానే ఉంటుందండి. ప్యుబర్టీ ఏజ్ అంటే 12-13 ఇయర్స్ తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ మారుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇప్పుడు ఆడపిల్లలకి అనుకోండి మెన్స్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది, సో బ్లడ్ లాస్ ఉంటుంది కదా, ఐరన్ ఎక్కువ కావాలి వాళ్ళకి. మగపిల్లలకి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి మజిల్ మాస్ ఎక్కువ డెవలప్ అవుతుంది, బోన్స్ అనేవి గట్టిపడతాయి, కాల్షియం విటమిన్ డి వాళ్ళకి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. చంటి పిల్లల్లో ఆల్మోస్ట్ ఇద్దరికి ఒకలానే ఉంటుందండి.
0: ఓకే డాక్టర్. ఇప్పుడు వయసును బట్టి రోజువారీ ఆహారంలో ఖచ్చితంగా ఉండవలసిన ఆహార పదార్థాలు ఏంటి, ఎంతెంత తీసుకోవాలంటారు?
1: ఇప్పుడు చిన్నపిల్లలకి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా,
0: కొంచెం వయసు పైబడిన వృద్ధులు.
1: అవును, ఇప్పుడు నేను కొత్తగా వింటుంది ఏంటంటే ఈ హార్మోన్స్ వాటికి భయపడి

0: పాలు తీసుకోవడం మానేస్తున్నారు చాలా మంది.
1: ఆవులకి వీటికి ఇంజెక్షన్స్
0: ఇంజెక్షన్స్ ఇవ్వడం
1: చెప్పి.
0: వల్ల హార్మోన్స్ మళ్ళీ వీళ్ళకి వస్తాయి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్మండ్స్ ఉన్నాయనుకోండి, ఇంట్లోనే చక్కగా ఒక 15 ఆల్మండ్స్ అనేవి సోక్ చేసి పీల్ ఆఫ్ చేసేసి ఒక 100 ml వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసాం అనుకోండి, ఆల్మండ్ మిల్క్ వచ్చేస్తుంది. మనం ఆ టెట్రాపాక్స్ వాడకూడదు. ఇన్ఫాక్ట్ డైరెక్ట్ గా తీసుకునే వాళ్ళకి డైరెక్ట్ గా అయినా తినొచ్చు, ఫైబర్ అది వస్తుంది కాబట్టి.
1: ఏమైనా మిక్సీలో వేస్తే దానికి ఉన్న ఫైబర్ పోతుంది అని అంటున్నారు.
0: అదే నేను లేదు డైరెక్ట్ గా తీసుకుంటారు కొంతమంది నట్స్, అన్ని నట్స్ పెట్టు, వాల్ నట్స్, పిస్తా, ఆల్మండ్స్ అంత సజెస్ట్ చేయం.
1: ఇప్పుడు ఫ్రూట్స్ అనుకోండి డైరెక్ట్ గా తినలేము, ఎక్కువ తీసుకోలేము, జ్యూస్ అయితే తాగుతారు.
0: అలా కాదండి, జ్యూస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైబర్, మీరన్నదే ఫైబర్ ఉండదు కదా. ఎవరికైతే జ్యూస్ సాధారణంగా ఎవరికి అడ్వైస్ చేయము తీసుకోమని, ఎందుకంటే మీరు పండు పాలంగా తీసుకున్నప్పుడే దాని బెనిఫిట్స్, ఫైబర్ అనేది మంచిగా వస్తుంది. ఏ పండు తీసుకుంటున్నారో దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఇప్పుడు బనానా ఉందనుకోండి, బనానా అందరూ తినడానికి లేదు, షుగర్ వాళ్ళు తినకూడదు, వెయిట్ లాస్ ట్రై చేసే వాళ్ళు తినకూడదు, పీసీఓడి ఉన్న వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్, అలానే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఉన్న వాళ్ళు. అలా ఏంటంటే ఇప్పుడు పొమోగ్రానేట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, తీసుకోవచ్చు మంచిదే.
1: అంటే డాక్టర్ ఇప్పుడు కొంతమంది ఉపవాసం ఉంటారు, ఆ టైంలో బొబ్బస్కే తెచ్చుకుని ఒక పండు పండు తినేస్తారు, అంటే బాడీకి ఎంత కావాలో విటమిన్స్ అంత తీసుకుంటే సరిపోతుందా లేదంటే?
0: పప్పాయ మొత్తం తినే కన్నా 2-3 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుంటే అట్లీ వాళ్ళ షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. ఓకే, పప్పాయ మొత్తం తీసుకుని నేను డైటింగ్ చేస్తున్నాను అని అంటే కాదు.
1: అంటే నేను ఏమంటున్నానంటే డాక్టర్ ఒక 50 grams ఇలా తీసుకుంటే సరిపోతుంది బాడీకి. ఇప్పుడు అలా ఎక్కువ తీసుకోవడం వలన కూడా బాడీకి విటమిన్స్ ఎక్కువ అవుతాయేమో, పర్వాలేదండి.
0: పర్వాలేదు కాదండి, ఏది ఎక్సెస్ లో మంచిది కాదు. విటమిన్ ఏ ఫర్ ఎగ్జాంపుల్, అది మనకి లివర్ ఉంటుంది కదా, మనకి మేక మాంసం యొక్క లివర్ ఉంటుంది, చాలా మంది కాజ్యం అని చెప్పేసి అదే తింటా ఉంటారు. అందులో విటమిన్ ఏ మంచిగా ఉంటుంది, కానీ ఎక్సెస్ విటమిన్ ఏ బాడీలోకి వెళ్తే హైపర్ వైటమినోసిస్ ఏ అంటాం అనమాట, అది మంచిది కాదు, దానివల్ల టాక్సిక్ ఎఫెక్ట్స్ వస్తాయి.
1: ఓకే, ఇంత తినాల్సిన అవసరం లేదు, ఒక చిన్న ముక్క, ఒక 50 grams మనకు
0: అంతే అంతే. ఇప్పుడు వాటర్మెలన్ ఉందనుకోండి, అది అంతే, అంటే ఎక్కువ క్యాలరీస్ ఉండవు అందులో, మొత్తం వాటరే ఉంటది.
1: ఇప్పుడు అరటిపండు తీసుకుంటే కొంచెం పచ్చిగా ఉన్నది, కొంచెం ముగ్గి ముగ్గినట్టుగా ఉంటే మంచిది అని అంటున్నారు.
0: ముగ్గినవి లేకపోతే ముగ్గడంలో ఏంటంటే, ఇప్పుడు బనానా ఉందండి, అది మీరు తీసుకున్నారంటే క్యాలరీస్ యాడ్ అవుతాయిగా,
1: అంటే
0: అలా తీసుకోకూడదు.
1: దాంట్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది,
0: షుగర్ ఉంటుంది
1: బాడీకి, షుగర్ ఎక్కువ వెళ్తుంది అన్నట్టుగా కూడా.
0: అది బనానా, అది మనం ఇప్పుడు మీరు అన్నట్టే కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు ఏంటంటే క్యాలరీస్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి, వాటిలోని ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అది మెయిన్ కాన్సెప్ట్ అంతే.
1: ఓకే డాక్టర్, ఇప్పుడు యువత ఎక్కువగా జిమ్కి వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు ఏంటంటే వెయిట్ తగ్గాలని చెప్పి ప్రోటీన్ పౌడర్స్ ఎక్కువ వాడుతున్నారు డాక్టర్. అంటే జిమ్కి వెళ్ళిన వాళ్ళే కాదు, ఎక్కడెక్కడ చాలా చోట్ల రోడ్ల మీద కూడా పెట్టి ఇవి వాడండి వెయిట్ తగ్గుతారు అనేది, ఇది మంచిదే అంటారా?
0: కొన్ని ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి, అంటే మనం చెక్ చేసుకోవాలి అది మంచి బ్రాండెడ్దా కాదా అని చెప్పేసి.
1: ప్రోటీన్ పౌడర్ అంటే అసలు అందులో ఏముంటాయి డాక్టర్? అసలు ఏం కలుపుతారు?
0: కలపడం అంటే దేని నుంచి ఆ ప్రోటీన్ తయారవుతుంది అనేది మనం చెక్
1: చేసుకుంటాం. ప్రోటీన్స్ అంటే బాదం నుంచి తీస్తారా, లేదా ఏమైనా నట్స్ కలుపుతారా, లేదా
0: ఏదైనా అవ్వచ్చు, అది ఏదైనా
1: మనకి తెలీదా?
0: తెలుస్తుంది, అదే అంటున్నాను, యు హావ్ టు చెక్ ద. ఇప్పుడు మనకి లేబులింగ్ ఇస్తారండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వే ప్రోటీన్ అన్నానా, ఎప్పుడైనా సరే ఏ ఫుడ్ అయినా సరే నేను స్ట్రెస్ చేస్తాను ఏంటంటే లేబుల్ చెక్ చేయాలి మనం, లేబుల్ మీద మనకి ఇంగ్రీడియంట్స్ ఇస్తారు.
1: అదే నేను అడుగుతున్నాను డాక్టర్, అంటే ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రోటీన్ మంచిదని
0: చాలా కాదు. మనకి వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వే ప్రోటీనే ప్రిఫర్ చేస్తారు. ఓకే, ఇన్ఫాక్ట్ అయితే నేను కొంతమందికి ఏంటంటేనండి ఇంట్లో ప్రిపేర్ చేసుకునే కూడా చెప్తాను.
1: అందులోనే
0: ఇదే ఇప్పుడు మనం ఏంటి వాల్నట్స్, ఆల్మండ్స్, దట్స్ అ మిక్స్ ఆఫ్ ఇదన్నమాట. అందులోనే మనం సోయాబీన్స్ ఉంటాయి కదా, నట్స్, ఇంకా ఇప్పుడు ఫిందాల్ ఫ్లాక్స్ సీడ్స్ అవి అనుకున్న అవన్నీ కలిపి ఒక పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుని, ఇందాక మనం ఆల్మండ్ మిల్క్ అనుకున్నాము, ఆ ఆల్మండ్ మిల్క్ లో రోజుకి ఒక 1 or 2 spoons అది యాడ్ చేసుకుని తీసి, ఇది మెయిన్ గా వెయిట్ గెయిన్ వాళ్ళకి అడ్వైస్ చేస్తాం అనమాట.
1: వెయిట్ లాస్ వాళ్ళకైతే,
0: వెయిట్ లాస్ వాళ్ళకి అసలు యాక్చువల్లీ ప్రోటీన్ సప్లిమెంటేషన్ జిమ్కి వెళ్ళి ఎక్సెస్ వర్క్అవుట్స్ చేస్తే తప్ప అవసరం ఉండదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ప్లేస్ లో కీన్వా ప్లస్ ఈ ప్రోటీన్ రిచ్ కర్రీస్ కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది, ఇంకా వాళ్ళ ప్రోటీన్ సప్లిమెంటేషన్ కూడా అక్కర్లా.
1: ఇప్పుడు కీన్వా అనేది ఈ రాగులు, సజ్జలు, కొర్రలు దాంట్లోకి వస్తుంది డాక్టర్?
0: కాదండి, మిల్లెట్స్ వేరు, కీన్వా వేరు, చూడడానికి ఒకలాగా ఉంటాయి. అది
1: వయసు పైబడిన వారు అలాగే వృద్ధులు వీరి విషయంలో అయితే ఆకలి తగ్గడం లేదా

0: తిన్నా అరగకపోవడం. మరి వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు? మూడు పూటలా తినొచ్చా వాళ్ళు?
1: ఖచ్చితంగా మెటబాలిజం, జీర్ణశక్తి అనేది ఏజ్ పెరిగే కొద్దీ తగ్గుతుందండి. వాళ్ళు మూడు పూట్ల తీసుకోవాలి, కానీ
0: కొంచెం
1: బ్రేక్ఫాస్ట్
0: కొంచెంగా.
1: కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తీసుకోవాలి. అంటే బ్రేక్ఫాస్ట్ లైట్గా చేసి 11 o'clock మళ్ళీ కొంచెం ఏదో ఫ్రూట్ తినడము, మధ్యాహ్నం బ్రౌన్ రైస్ ఏదో ఒక కర్రీ తీసుకోవడం, సాయంత్రం పూట ఈ టీ కాఫీ ఇలా కాకుండా బెల్లంతో చేసిన పప్పుండలు, నువ్వులుండలు కానీ లేదంటే మకానా ఉంటాయి అవి తీసుకోవడము, అలాగే 7 or 8 కల్లా డిన్నర్ ఫినిష్ చేయడం. అలా కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తీసుకోవాలి, ఒకేసారి ఎక్కువ కాకుండా.
0: అంటే మెత్తని జావలాగా చేసుకొని ఈ కూరగాయలను పచ్చళ్ళలాగా మెత్తగా చేసుకొని తింటే తొందరగా అరుగుతుందంట.
1: అది డెంటిషన్ బట్ అండి, బాగా ఏజ్డ్ వాళ్ళకి, పళ్ళు
0: అంటే
1: లేని
0: పళ్ళ
1: వాళ్ళకి,
0: సమస్య లేకపోయినా జీర్ణ సమస్య ఉన్నవాళ్ళు ఇలా మెత్తగా చేసుకొని తింటే
1: యూజ్
0: ఉపయోగం
1: ఉంటుంది.
0: ఉంటుందండి.
1: కాకపోతే మెయిన్ ప్రాబ్లం నాన్ వెజిటేరియన్ వాటితో వస్తుంది. ఇప్పుడు మటన్ పెట్టామనుకోండి, ఈజీగా అరగదు వాళ్ళకి. కైమాలాగా చేసి పెట్టమని చెప్తాము, అది బాగా కుక్ చేసి పెడితే మంచిదే, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఫిష్తో ప్రాబ్లం రాదు, ఎందుకంటే అది ఆబ్వియస్లీ ఈజీగానే డైజెస్ట్ అవుతుంది.
0: ఇప్పుడు వయసు పైబడిన వారు ఆహారాన్ని తగ్గించి తీసుకుంటే వాళ్ళ శరీరానికి కావలసిన ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ అందుతాయంటారా?
1: మనం తీసుకునే తక్కువ అమౌంట్లోనే లెస్ క్యాలరీస్ ఉండేవి తీసుకోవాలి, పోషక విలువలు ఎక్కువ ఉండేవి తీసుకోవాలి. మీరు 1 cup ఆఫ్ మకానా తీసుకున్నారనుకోండి, దాంట్లో బోల్డ్ పోషకాలు వస్తాయి, మీరు ఎక్కువ తినాల్సిన అవసరం లేదు, ఆ తక్కువలోనే ఎక్కువ న్యూట్రిషన్ వస్తుంది.
0: ఓకే
1: అది
0: డాక్టర్, ఇప్పుడు లావుగా ఉన్నాను బరువుగా ఉన్నాను తగ్గాలి అనుకున్న వారు ఫుడ్ తగ్గిస్తారు, అలా కాకుండా అసలు అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి?
1: 3 major meals, 3 minor meals తీసుకోవాలి. ఈ మైదా, షుగర్, స్వీట్స్, పిజ్జా, బర్గర్స్ ఇవన్నీ అవాయిడ్ చేసేసి, కూల్ డ్రింక్స్ ఇవి కూడా, ఇందులో ఎక్కువ షుగర్ ఉంటుంది వాటిలో, అలాంటివి కాకుండా చిన్నగా వైట్ రైస్ నుంచి బ్రౌన్ రైస్కి రావడం, లేదంటే కీన్వా మిల్లెట్స్ కానీ, అండ్ కర్రీ ఎక్కువ తీసుకోవడము, రైస్ క్వాంటిటీ తగ్గించుకోవడం. నైట్ టైం అనుకోండి పుల్కా అని అంటారు చపాతీ, కొంతమంది ఏంటంటే టిఫిన్ నైట్ అంటారు. టిఫిన్ ఇప్పుడు మేడం నేను రోజు టిఫినే చేస్తున్నాను కానీ నేను వెయిట్ తగ్గట్లేదు అంటారు, టిఫిన్లో క్యాలరీస్ ఉండవా? ఉంటాయి కదండి. ఇప్పుడు మీరు పెసరట్టు తిన్నారనుకోండి, అలానే పూరి తిన్నారనుకోండి, కానీ నేను టిఫినే తిన్నానంటే అందులో ఎక్కువ ఆయిల్ ఉంటుంది కదా, అలా కాదు. సో నైట్ టైం ఏంటంటే మల్టీగ్రెయిన్ ఆటాతో రోటీస్ ఒక 2, కర్రీ లేదు అని అంటే ఏది, ఇప్పుడు దలియా ఉంటుంది.
0: దేంతో డాక్టర్?
1: దలియా, దలియా ఎర్రనూకు ఉంటుందా, ఎర్రనూకు ఉప్మా అలాగా, అందులో ఎక్కువ వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే నూకె ఏదైతే మనం వేస్తున్నామో క్వాంటిటీ తగ్గించేసి వెజిటబుల్స్ ఉంటాయి, న్యూట్రియన్స్ యాడ్ అవుతాయి, మీకు ఆకలి అంతగా వేయదు, క్యాలరీస్ తగ్గుతాయి.
0: చికెన్ మంచిదంటారా మటన్ మంచిదంటారా?
1: చికెనే మంచిదండి. మటన్ అయితే పూర్తిగా అవాయిడ్ చేయమంటాము, అంటే హెల్త్ కండిషన్స్ ఉండే వాళ్ళకి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా లేకపోతే ఒబేసిటీ ఎక్కువ ఉన్నా, ఎందుకంటే దాంట్లో కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది.
0: అంటే నాటుకోడి అయితే మంచిదే కానీ ఈ బాయిలర్ కోడి మంచిది కాదు అని అంటున్నారు కదా.
1: ఏదైనా అది పెరిగిన పరిసరాల బట్టి ఉంటుందండి. మనం కోళ్ళు అనేది ఇప్పుడు ఫామ్లో చూస్తే డంప్ చేసి పెడతారు, అండ్ వాటికి కొంచెం ఎక్కువ పెరగాలి అని చెప్పేసి ఈవెన్ వాటికి కూడా కొన్ని ఫీడ్స్ అలా ఇస్తున్నారు కదా, దాన్ని బట్టి. అదే నాటుకోడి అనుకోండి, న్యాచురల్గా పెరుగుతుంది అది, నార్మల్గా ఈ గ్రెయిన్స్ అవి తిని. సో అదొక్కటే డిఫరెన్స్. అది
0: అంటే కొంతమంది మలబద్ధకం ఉన్నవారు రాత్రిపూట ఆముదం తీసుకుంటే ఉదయానికి మల విసర్జన సాఫీగా జరుగుతుంది అని చెప్పి తీసుకుంటున్నారు, ఇది మంచిదే అంటారా?
1: అస్సలు కాదండి. ఓకే, ఆముదం అవన్నీ పాత ట్రెడిషనల్ మెథడ్స్. వాటర్ ఇంటేక్ మినిమం 3 to 4 liters రోజులో ఉండాలి, ఫైబర్ కంటెంట్. మీకు ఇంకా ప్రాబ్లం ఉంది కాన్స్టిపేషన్కి, ఇప్పుడు లాక్టిలో సిరప్స్ వస్తాయి, లేదంటే మనకి ఇప్పుడు మంచిగా ఈ పొట్టు అనుకున్నాం ఇందాకలా, ఆ పొట్టునే మనకి పౌడర్ ఫామ్లో వస్తుంది. ఇప్పుడు హస్క్ అంటే ఇప్పుడు ఈ వీట్ మీద ఉంటుంది కదండి, హస్క్ హస్క్ అంట, గోధుమలు వాటి మీద, అది మనకి పౌడర్ ఫామ్లో వస్తుంది అనమాట. అది చక్కగా నీళ్ళల్లోనే ఒక 1 glass వాటర్ తీసుకొని 2 scoops యాడ్ చేసుకొని నైట్ తాగారనుకోండి, మార్నింగ్కి కాన్స్టిపేషన్ రిలీవ్ అయిపోతుంది.
0: ఓకే డాక్టర్, చాలా మంచి విషయాలను చెప్పారు. మా ఆకాశవాణి స్టూడియో తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు డాక్టర్ రమ్య సదరం గారు.
1: నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ అండి.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక ఉదయ సమీరంలో భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం.

ఈ కార్యక్రమంలో ఆహారంతో ఆరోగ్యం అనే అంశంపై డాక్టర్ రమ్య సదరం గారితో పరిచయ కార్యక్రమం రెండవ మరియు ఆఖరి భాగం విన్నారు. పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందినీదేవి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.

న్యాయవాద వృత్తి దేనికోసం? గాంధీ గారి మాటల్లో, గాంధీజీ చిన్నతనంలో లాయర్ల వృత్తి అంటే అబద్ధాల కోర్ల వృత్తి అని విన్నారట, అనగా విన్నారట. కానీ తాను అబద్ధాల వల్ల డబ్బు కానీ ఆస్తి కానీ పలుకుబడిని కానీ సంపాదించదలుచుకోనప్పుడు తనకి చింత ఎందుకని భావించారు. బారిస్టర్ అయి దక్షిణాఫ్రికాలో ప్రాక్టీస్ ప్రారంభించిన తరువాత అబద్ధం ఆడనన్న తన ప్రతిజ్ఞ వల్ల అనేక ఇబ్బందులు కూడా కలిగాయట గాంధీ గారికి. చాలాసార్లు తన తోటి లాయర్లు సాక్షులకి సాక్ష్యం ఎలా చెప్పాలో, ఏ విధంగా నిజాన్ని దాచాలో బోధించేవారు. కానీ గాంధీజీ మాత్రం తన క్లయింట్లు ఎప్పుడూ కూడా కేసు నెగ్గడం కోసం అబద్ధమాడమని చెప్పలేదట. తన మనసులో తన క్లయింటు కేసు

నిజమైనదని నాడే తను నెగ్గాలని వాదించేవారట. కేసు నెగ్గితే ఇంత ఫీజని అతను ఎన్నడూ పుచ్చుకోలేదట. క్లయింట్ రాగానే తను అబద్ధపు కేసును తీసుకోనని, అబద్ధపు సాక్ష్యాలు పెట్టించనని ముందే చెప్పేవారట గాంధీ గారు. ఒకసారి బాపు జోహనెస్బర్గ్లో మేజిస్ట్రేట్ దగ్గర కేసు తీసుకున్నారు. తన క్లయింటు తనని దగ్గర చేశాడని, అతడు బోన్లో క్రాస్ పరీక్ష జరిగినప్పుడు సరిగ్గా చెప్పకపోవడం వల్ల తేలింది. వెంటనే గాంధీజీ ఏ విధమైన వాదన లేకుండా కేసు కొట్టివేయాల్సిందని మేజిస్ట్రేట్ని కోరి, అటువంటి తప్పు కేసు తన దగ్గరికి తీసుకువచ్చినందుకు క్లయింటుని కోపపడ్డాడు. అది చూసి ఎదుటి ప్లేడరు ఆశ్చర్యపడ్డాడట. మేజిస్ట్రేట్ ఎంతో సంతోషించారట.

గాంధీజీ సత్యసంతత వల్ల అతనికి ఎంతో పేరు ప్రఖ్యాతులు లభించాయట. అతడు భారతీయుడైనా ఎందరో శ్వేతజాతి న్యాయవాదులు అతన్ని మెచ్చుకునేవారట. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ప్రాక్టీస్ చేయడానికి కారణం అతను అక్కడ భారతీయులకు సేవ చేయడం కోసం మాత్రమే. ఈనాటి గాంధీ మార్గంలో న్యాయవాద వృత్తిలో నిబద్ధత గురించి విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక ఇదో అలరించే కెరటం అలకించు ఆనందించు అందరికీ పంచు. విజ్ఞప్తి: మౌనంగా ఉండకండి, గళమెత్తండి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ సంస్థల్లో మరియు బ్యాంకులలో లంచం అడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్నం వారికి సమాచారం అందించండి. సంప్రదించండి 08912783322 లేదా 9492783444 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800425001000. గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం మరియు ఇవ్వడం రెండూ నేరాలే. ఈనాటి ఉదయ సమీరలో భాగంగా తరువాతి అంశంగా పుష్పాంజలి. పుష్పాంజలిలో సినీ భక్తి గీతాలు వింటారు. మొదటగా హ్యాపీ డేస్ చిత్రం నుంచి యాకుందేందుకు ప్రణవి పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, కాకినాడ మరియు రాజమండ్రి ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ద్వారా కూడా ప్రసారమవుతున్నాయి. విశాఖపట్నంలో 102 MHz లోను, శ్రీకాకుళంలో 102.7 MHz లోను, కాకినాడలో 100.1 MHz లోను మరియు రాజమండ్రిలో 102.9 MHz ఫ్రీక్వెన్సీల ద్వారా కూడా శ్రోతలు మా ప్రసారాలను ఆస్వాదించవచ్చు.

పుష్పాంజలి విన్నారు. నేటి ఉదయ సమీరాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం FM 102 రెయిన్బో సాగరిక. నెలైన సమయం 7 గంటలు దాటి 59 నిమిషాలుగా ఉంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 8:15కు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో. సో ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో వాయిద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, మాటే మంత్రం, ఇలా ఈ 3 సెగ్మెంట్స్తో నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా సిద్ధమేనా? హాయ్, హలో, అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో లిజనర్స్. ఇదేంటబ్బా మళ్ళీ మళ్ళీ వెల్కమ్ చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే ఈరోజు కాదు, ఈ వీక్ స్పెషల్ ఉంది. ఏమంటారా, ఇది లాంగ్ వీకెండ్. కొంతమందికి ఈరోజు కూడా హాలిడే ఉంది. సాటర్డే, సండే అండ్ మండే వినాయక చతుర్థి కదా, సో అందుకనే స్పెషల్ ఉండాలి కదా. సో ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో వాయిద్య మంత్రంలో ఒక మంచి టిప్తో నేను సిద్ధంగా ఉన్నాను. నేను కాదు, డాక్టర్ అశోక్ కుమార్ గారు, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఆయన పిల్లల్లో స్క్రీనింగ్ టైంని ఎలా తగ్గించాలి, కానీ పిల్లలకి అంటున్నారు కానీ ఇప్పుడు పెద్దవాళ్ళకి కూడా అదే ప్రాబ్లం ఉందండి. కాకపోతే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. పిల్లలకి అనుకోండి, మనమే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి, కొన్ని చర్యలు తీసుకోవాలి. సో అందుకని ఆయన మాటల్లో విందాం. అండ్ అలానే ఫ్యాషన్ ఎక్స్పర్ట్ అయినటువంటి శశిధర్ గారు అయితే మరొక టిప్ అయితే మనకు చెప్పబోతున్నారు. ఏంటి అంటే, ట్రెడిషనల్ డ్రెస్సెస్లో కచేరీలకు, బృందగానాలకు, సాంప్రదాయ సంగీత విభాగాలకు వెళ్ళేటప్పుడు ఎలాంటి డ్రెస్సింగ్ అవసరం. కొంతమందికి తెలుసు, కానీ కొంతమంది ఏముందిలే ఏదైతే పర్లేదులే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, కొత్తగా వెళ్ళే వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు ఎలా వెళ్తే బాగుంటుంది, అసలు ఎందుకు అది, ఇలాంటి విషయాలు మనతో షేర్ చేసుకోబోతున్నారు. అంతకన్నా ముందుగా మన ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో మీ అందరి కోసం భారతీయుడు మూవీ నుంచి పచ్చని చిలుకలు తోడుంటే అంటూ జేసుదాసు, నిర్మలా శేషాద్రి పాడిన ఈ పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఎస్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో. సో ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో వైద్య మంత్రంలో ఒక హెల్త్ టిప్ గురించి మనం తెలుసుకోబోతున్నాం కదా. అదేనండి, ఈ మధ్యకాలంలో పిల్లలు మొబైల్ ఫోన్ చూడడం బాగా, అంటే మనమే అలవాటు చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు మారం చేసినప్పుడు ఇదిగో ఈ రీల్స్ చూడు, లేకపోతే యూట్యూబ్ చూడు, అది చూడు, ఇది చూడు అని చెప్తూ మనం అంటూ ఉంటున్నాం కదా. సో అలా కూడా అలా చేయడం కూడా మందే తప్పు. సో దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చిల్డ్రన్స్ని స్క్రీన్కి దూరంగా ఎలా ఉంచాలి అనే దానిపై డాక్టర్ అశోక్ కుమార్, చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ అయినటువంటి ఈయన మనకు కొన్ని కొన్ని టిప్స్ చెప్తా అంటున్నారు. ఆయన మాటల్లో వినేద్దాం. మరి
2: గుడ్ మార్నింగ్ రాకేష్ గారు, నా పేరు డాక్టర్ అశోక్ బాబు, చిన్నపిల్లల డాక్టర్ని. ఈ మధ్య మేము పేరెంట్స్ దగ్గర నుంచి తరచూ వింటున్న కంప్లైంట్, మా పిల్లలు స్క్రీన్ ఫోన్ టీవీ ఎక్కువగా చూస్తున్నారు, దానికి మేము ఏం చేయగలం? ఇక్కడ పేరెంట్స్ అందరూ ఒకటి గుర్తుంచుకోవాలి, పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ అయినంత వరకు వాళ్ళ బ్రెయిన్ డెవలపింగ్ ఏజ్ ఉంటుందండి, ఎదిగే వయసు బ్రెయిన్. సో వాళ్ళకి 90% మెదడు ఎదుగుదల మొదటి 2 సంవత్సరాల్లోనే జరుగుతుంది. సో ఈ మొదటి 2 సంవత్సరాల్లో మీరు కానీ వాళ్ళకి

టీవీ ఫోన్ అలవాటు చేశారు అంటే మాత్రం వాళ్ళ మెదడు ఎదుగుదల అన్నది దెబ్బతింటుందండి. సో ఎప్పుడైతే వాళ్ళ మెదడు ఎదుగుదల దెబ్బతింటుందో వాళ్ళు ఆటిజం ఫీచర్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఎలా ఉంటుందంటే పిల్లల్ని పిలిచినా పలకరు, పిలిస్తే కంటిలో అంటే కంటి చూపు వాళ్ళు వేరేలాగా ఉంటుంది, మాటలు లేటుగా రావడం, వాళ్ళ లోకల్లో వాళ్ళు ఉండడం, మిగతా పిల్లలతో ఆడకపోవడం, ఏవైనా బొమ్మలు ఇస్తే వాటిని విసిరేయడం, ఇరగ్గొట్టడం, ఇవన్నీ కూడా ఏంటంటే బ్రెయిన్ డెవలపింగ్ని దెబ్బతింటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ కిడ్, ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఫస్ట్ పిల్లలకి గ్రాండ్ పేరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అల్లారు ముద్దుగా గారాబంగా చూడడం, దానివల్ల కూడా వస్తుందండి. పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఏదైనా కావాలి అంటే వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళు ఏడ్చిన వెంటనే కూడా మనం ఏంటంటే పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ వెంటనే తీసుకొచ్చి ఇచ్చేస్తుంటారు. నాకు టీవీ కావాలి అని ఏడ్చారు అంటే వెంటనే టీవీ పెట్టేస్తుంటారు. సో అలాంటివి చేయడం ఆపాలండి. గారాబం ఎక్కువగా చూపించడం వల్ల కూడా వాళ్ళ మెదడు అనేది దెబ్బతింటుంది. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి వాళ్ళకి స్క్రీన్ టైం తగ్గించి పార్క్ తీసుకెళ్ళడం కానీ, ఏమైనా శాండ్ పిట్స్ ఇంట్లో అరేంజ్ చేయడం, యాక్టివిటీస్, బ్లాక్స్ కానీ, పజిల్స్ కానీ, స్టోరీస్ చెప్పడం, విజువల్గా బుక్స్లో బొమ్మలు చూపించి స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళతో పాటు మీరు కూడా ఏవైనా యాక్టివిటీస్లో జంపింగ్ కానీ రన్నింగ్ కానీ అవి చేయడం వంటివి చేస్తే వాళ్ళ బ్రెయిన్ అన్నది ఎదుగుదల నార్మల్గా ఉంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 2 ఇయర్స్లో కంపల్సరీగా ఫోన్ కానీ టీవీ కానీ అస్సలు చూపించడానికి వీల్లేదండి. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే మా అబ్బాయి తినేటప్పుడే అడుగుతాడండి, తినేటప్పుడు చూపిస్తామని అంటారు. అది కూడా ఒక రకంగా చాలా హానికరమండి. మన పని ఈజీగా అయిపోవడానికి ఫోన్ పెట్టి వాళ్ళు కూర్చోబెట్టి తినిపించేస్తున్నాం, బట్ ఇండైరెక్ట్గా వాళ్ళ మెదడుని మనమే దెబ్బతినేటట్టుగా చేస్తూ ఉన్నాం. సో ఇలాంటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ టైం మీరు తగ్గించగలిగితే మీ అబ్బాయికి కంపల్సరీగా ఆటిజం ఫీచర్స్ రావు, మీకు నార్మల్గా అందరిలాగా చురుగ్గా చలాకీగా ఉండడానికి కూడా, నార్మల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. సో నేను చెప్పిన పాయింట్స్ మీ అందరికీ యూజ్ అవుతాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.

థ్యాంక్ యూ అశోక్ బాబు గారు. సో విన్నారు కదా, పిల్లల విషయంలో మనం అంటే వాళ్ళు ఏడుస్తున్నారను, లేకపోతే మనకి సరదాగా ముచ్చటగా ఉందను ఫోన్స్ అవి ఇచ్చేస్తూ ఉంటాం చాలా. అంటే ఆ చిన్న వయసులో ఎంత ప్రమాదకరం డాక్టర్ గారి మాటల్లో మనకి అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవి. సో మీ అందరూ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అశోక్ బాబు గారు.

ఎస్ ఫ్రెండ్స్, వైద్య మంత్రంలో స్క్రీన్ టైంని ఎలా తగ్గించాలి పిల్లల్లో అనే బ్యూటిఫుల్ టిప్ని అయితే తెలుసుకున్నాం. చాలా ఇంపార్టెంట్ కూడా ఇది. సో ఫ్యాషన్ మంత్రంలో టిప్కి రెడీగా ఉన్నారా? ఏం టిప్స్ చెప్పబోతున్నారు శశిధర్ గారు? ట్రెడిషనల్ వేర్లోనే సంగీత కార్యక్రమాలకి మనం ఎందుకు వెళ్ళాలి, అండ్ ఎలాంటి డ్రెస్సింగ్ ఉంటే బాగుంటుంది, అండ్ అక్కడ మన లుక్ ఎలా ఉండాలి అని ఇలాంటి విషయాలు ఆయన మనతో షేర్ చేసుకోబోతున్నారు. కానీ ఒక పాట తర్వాత, పాటకి ముందు ఒక కమర్షియల్ బ్రేక్ అయితే ఉంటుంది.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: సో మరొక బ్యూటిఫుల్ ట్రాక్ తర్వాత ఫ్యాషన్ మంత్రంలో టిప్ అయితే తెలుసుకుందాం. నీకేం కావాలో చెప్పు అంటూ బెన్నీ డయల్ మహతి పాడిన ఈ పాట ఎంత

సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే, ఇలాంటి పాటలు పాడాలన్న సంగీత సాంప్రదాయ సంగీత కార్యక్రమాలకి, మనం కచేరీలకు విభావరులకు వెళ్ళేటప్పుడు ఎలాంటి డ్రెస్సింగ్ ఉండాలి అనే దానిపై మనకు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే లుక్ బాగుంటుంది, మన సంస్కృతి సాంప్రదాయాలను అక్కడ ప్రజెంట్ చేసినట్టు కూడా అనిపిస్తుంది అని చెప్తున్నారు శశిధర్ పైడిరాజు పాండ్రాడ. ఆయన మాటల్లో ఈ చిన్ని చిన్ని చిట్కాలు ఫాలో అయిపోదాం మరి.

0: గుడ్ మార్నింగ్ రాకేష్ గారు, చాలా మంచి ప్రశ్న అండి ఇది. అంటే చాలా ఇంపార్టెంట్ కూడా. ఎప్పుడైనా కూడా శాస్త్రీయ నృత్య రీతులకి, అంటే ఏదైనా క్లాసికల్ డ్యాన్స్కి ఒక ఫిక్స్డ్ డ్రెస్ ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. అంటే లైక్ కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, దేనికి దాని డ్రెస్ కోడ్ ఉంటుంది, దానికోసం మనం చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. అండ్ పాటల కచేరీ లేదా సంగీత విభావరి లాంటివి ఉన్నప్పుడు ప్రత్యేకించి ఇలానే ఉండాలని ఏం లేదు, కానీ చాలా వరకు శాస్త్రీయ సంగీతం లేదా కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు ప్రతిదీ కూడా చాలా సాంప్రదాయంగా ఉంటే బాగుంటుంది. అంటే సాంప్రదాయబద్ధమైన వస్త్రధారణ లేదా సాంప్రదాయబద్ధంగా ఉండే క్లాత్స్ మనం వేసుకుంటే బాగుంటుంది. సాధారణంగా ఈ కైండ్ ఆఫ్ సంగీత విభావరి కానీ, సంగీత కచేరీలు కానీ టెంపుల్ సరౌండింగ్స్లోనో లేదా టెంపుల్స్లోనో లేదా వేదికల మీదో చేస్తారు కదా. మనం వేసుకునే బట్టలు కూడా చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటే బాగుంటుంది. కచేరీ సాధారణంగా, అంటే కచేరీస్ సాధారణంగా కూర్చునే పాడాలి, అంటే కూర్చునే పాడతారు. లైక్ అవి చైర్స్లో కూర్చొని పాడడానికి అవ్వదు. ఆర్కెస్ట్రాలు అనుకోండి, నించుని మనం ఎలా పాడినా పర్లేదు, కానీ శాస్త్రీయ విభావరిలో మాత్రం ఖచ్చితంగా కూర్చునే పాడాలి. కాబట్టి మనం వేసుకునే దుస్తులు కూడా సాంప్రదాయబద్ధంగా ఉంటే, అంటే లైక్ పట్టు వస్త్రాలు కానీ, చేనేత వస్త్రాలు కానీ, కైండ్ ఆఫ్ ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు అలాంటి ప్రోగ్రామ్స్కి ఖచ్చితంగా ఆడవాళ్ళు చీరలని, పట్టు పరికిణీలని, లేకపోతే చేనేత వస్త్రాలు ఇలాంటివి వేసుకుంటారు. ఇంకా మగవాళ్ళ విషయానికి వస్తే పంచకట్టు, కుర్తా పైజామా, షేర్వాణి ఇలాంటివి వేసుకుంటే ఎక్కువసేపు మనం అక్కడ కూర్చునే ఉండాలి కాబట్టి కంఫర్ట్గా ఉంటుంది. అలాగే మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేటట్టు కూడా మనం చూపించవచ్చు.
1: థ్యాంక్ యూ శశిధర్ గారు, మీరు ఇచ్చిన ఈ చిట్కాలు ఫాలో అయిపోతారని అనుకుంటాను. సో మీ అందరి కోసం స్వాతికిరణ చిత్రం నుంచి ఈ పాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి పాట వింటున్నారు స్వాతికిరణ చిత్రం.

ఎస్ ఫ్రెండ్స్, ఫ్యాషన్ మంత్రిలో ఒక మంచి టిప్ని తెలుసుకున్నారు కదా. సో మన లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మాటే మంత్రంలో ఓ మంచి మాట ఏంటంటారా, విజయం చూసి మురిసిపోవద్దు, అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు అని చెప్పారు ఏపీజే అబ్దుల్ కలాం గారు. అంతే కదా, ఒకసారి విజయం ఉంటుంది, మరొకసారి అపజయం ఉంటుంది. దేన్ని చూసి అతిగా మనం రియాక్ట్ అవ్వకూడదు కదా. అందుకని మరోసారి ఈ మంచి మాట, విజయం చూసి మురిసిపోవద్దు, అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు. సో మన ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో చివరిగా వర్ష మూవీ నుంచి నేటి ముల్లె అంటూ ఈ పాట మీ అందరి కోసం.

ఎస్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో వాయిద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, మాటే మంత్రంలో ఎన్నో రకాల ఉపయోగపడే చిట్కాలు తెలుసుకున్నారు కదా. సో ఇంతటితో మన ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోకి బాయ్ బాయ్ చెప్పేసి నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళిపోదామా.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. నమస్తే లిజనర్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పాటల పల్లకి. స్వీట్ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ ఎంజాయ్ చేసే ప్రోగ్రాం పాటల పల్లకిలోకి. ఈ ప్రోగ్రాంలో మీ ఫేవరెట్ సాంగ్స్ని వినాలి అంటే మీకు నచ్చిన పాట, సినిమా పేరు, అలానే మీ ప్రాంతాన్ని కూడా టైప్ చేసి 6304767436 అనే మా వాట్సాప్ నెంబర్కి ఒక చిన్న మెసేజ్ పంపించేయండి. సో బ్యూటిఫుల్ ట్రాక్స్, మెలోడియస్ పాటలు వింటూ సరదా సరదా ముచ్చట్లతో పాటల పల్లకిని ఎంటర్టైన్ చేస్తూ మనం కూడా ఎంటర్టైన్ అయిపోద్దాం. మరి అంతేకాకుండా లెటర్స్ ద్వారా కూడా ప్రతి మంగళవారం కూడా చిత్రలేఖల కార్యక్రమంలో మీకు నచ్చిన పాట, సినిమా పేరు, అలానే ప్రాంతం పేరును రాసేసి మా చిరునామాకి ఒక చిన్న కార్డు పంపించేయండి. అది ఎలా అంటారా, టు చిత్రలేఖలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 5300003. ఈ చిరునామాకి మీ జ్ఞాపకాలతో కూడిన ఓ సినిమాని, ఓ పాటను, మీ పేరు, ప్రాంతాన్ని మెన్షన్ చేసి రాసి పంపించేయండి. ప్రతి మంగళవారం మన చిత్రలేఖల్లో లేఖల ద్వారా కూడా పాటలు వినేద్దాం. ఏమంటారు? అవునని అంటారు.

ఎస్ ఫ్రెండ్స్, మన పాటల పల్లకిని బ్యూటిఫుల్ లవ్లీ సాంగ్తో అయితే మనం మొదలు పెట్టేద్దామా? సో ముందుగా మెసేజ్ చేస్తున్నారు సత్యవేణి, పార్థివ్ శ్రీనివాసన్ మెసేజ్ చేస్తున్నారు ఊర్వశి జంక్షన్ నుంచి. సో వారు అడుగుతున్నారు, మా కోసం లవ్ బర్డ్స్ మూవీ నుంచి మనసున మనసుగా అనే పాట ప్లే చేయండి అంటున్నారు. సో లవ్ బర్డ్స్ అనగానే ఇంకా చెప్పక్కర్లేదు, ప్రేమ కథ చిత్రం నుంచి లవ్ బర్డ్స్ అనే ఈ మూవీ పి వాసు డైరెక్షన్లో వచ్చింది, అలానే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్షన్. సో పాట ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాంటి పాట మీ అందరి కోసం మన పాటల పల్లకిలో వచ్చేస్తుంది, కె చిత్ర హరిహరన్ వాయిస్లో.

పెళ్లి సందడి. పెళ్లి సందడి అనగానే హీరో శ్రీకాంత్ గారి పెళ్లి సందడి గుర్తొస్తుంది కదా, కానీ కాదు, శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ న్యూ మూవీ పెళ్లి సందడి 2021లో విడుదలైన ఈ సినిమాకి గౌరీ రోనంకి డైరెక్షన్ చేశారు. అలానే రోషన్ అలా శ్రీలీలకి తెలుగులో ఫస్ట్ ఫిలిం అని చెప్పచ్చు. అండ్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. అండ్ అలానే ఈ సినిమాకి రాఘవేంద్రరావు గారు పెళ్లి సందడి ఓల్డ్ వెర్షన్కి డైరెక్షన్ చేశారు. ఆయన నటుడిగా పరిచయం కాగా శ్రీలీల తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేశారు ఈ సినిమా ద్వారా. సో ఇలాంటి మూవీ నుంచి మా కోసం ఏదైనా చక్కని పాట ప్లే చేస్తారా అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఎవరు అంటే రమణ సీతమ్మ నాగులపల్లి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారండి, మధురా నగరిలో అంటూ శ్రీనిధి నయన నాయకర్ కాలభైరవ పాడిన ఈ పాట మన పాటల పల్లెకలో మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టేట్ యూన్ టు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. సో వినేయండి మరి.

ఏంటో అప్పుడప్పుడు అనుకోకుండా జరుగుతుంటాయి కదా, అందరూ ఒకేలాంటి పాటలు అడగడం ఇలాంటివి. సో లవ్ బర్డ్స్ అండ్ పెళ్ళి సందడి అన్ని లవ్ స్టోరీస్ నుంచి పాటలు అడుగుతున్నారు. మరొక లిజనర్ ఏ సాంగ్ అడిగారు అంటే, హాయ్ గుడ్ మార్నింగ్ అంటున్నారు, గుడ్ మార్నింగ్ అండి, ప్రేమం మూవీ నుంచి ఏదైనా చక్కని పాట మాకోసం ప్లే చేయమంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు వాసవి శేఖర్ ఏవియన్ కాలేజ్ డౌన్ నుంచి. సో వీరు అడిగిన పాట ప్రేమం మూవీ, చందు మొండేటి డైరెక్షన్లో నాగ చైతన్య, అనుపమ పరమేశ్వరన్, శృతి హాసన్ మెయిన్ రోల్స్లో యాక్ట్ చేశారు అండ్ గోపి సుందర్, రాజేష్ మురుగన్ మ్యూజిక్ డైరెక్షన్ చేశారు ఈ మూవీకి. సో 2016 రిలీజ్ అయింది ప్రేమం. ఇది మలయాళంలో ఫస్ట్ రిలీజ్ అయింది. సో సూపర్ హిట్ అయింది. సో తెలుగులో కూడా అంతే సూపర్ హిట్. సో ఇలాంటి మూవీ నుంచి ఏదైనా ఓ పాట అంటున్నారు. సో మీ అందరి కోసం ఓ చక్కని పాట ప్రేమ మూవీ నుంచి వినేయండి మరి.

ఎన్నోసార్లు. రచన వనమాలి, సచిన్ వారి ఏర్పాడిన ఈ పాట మన పాటల పల్లికిలో మీ అందరి కోసం వచ్చేస్తుంది.

ఎస్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు పాటల పల్లకి. సో పాటల పల్లకిలో సూపర్ హిట్ సాంగ్స్ని వినాలి, ఎంజాయ్ చేయాలి అంటే ఏం చేయాలి? ఒకే ఒక మెసేజ్ చేయాలి. మీకు నచ్చిన పాట, సినిమా పేరు, అలానే మీ పేరు, ప్రాంతంను కూడా 6304767436 అనే మా వాట్సాప్ నెంబర్కి ఒకే ఒక మెసేజ్ చేసేయండి. మీకు నచ్చిన మెలోడియస్ పాటలు వింటూ ఎంజాయ్ చేసేద్దాం. ఏమంటారు? అవునని అంటారు. కొన్ని సందర్భాల్లో అంటే మనం ఏదో బాధలో ఉంటాం, కానీ వేరొకరు అంటే ఏదైనా తప్పు తెలియక చేసో తెలిసి చేసిన వాళ్లకు ఒక రకంగా మనం ఏదో ఒక నీతి చెప్పి వాళ్ళు ఒక మార్పుని తీసుకొస్తాం కదా. అలా తెచ్చినప్పుడు వాళ్ళు మారి వాళ్ళు మనకి వేరొక రకంగా ఉపయోగపడితే ఎంత ఆనందంగా అనిపిస్తుంది కదా. అలాంటి అనుభూతినే చూపించారు ఈ మూవీలో. 1999 రిలీజ్ అయింది రాజా మూవీ, అండ్ ముప్పలనేని శివ డైరెక్షన్లో వచ్చింది ఈ మూవీ. అండ్ ఈ మూవీలో వెంకటేష్ సౌందర్య, సహజ నటి సౌందర్య నటించారు. అండ్ ఎస్ఎ రాజ్కుమార్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చింది ఈ మూవీ. ఈ మూవీ నుంచి కన్నుల లోగిలిలో వెన్నెల వెరిసింది అనే పాట మాకోసం ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ పాటను చిత్ర ఉన్నికృష్ణన్ పాడగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించారు. సో గుడ్ మార్నింగ్ అంటున్నారు. మాకోసం రాజా చిత్రం నుంచి కన్నుల లోగిలిలో అనే పాటను ప్లే చేయండి అంటూ రాస్తున్నారు సత్యారావు, లక్ష్మీ, ప్రసన్న, అభిరామ్ తుమ్మపాల నుండి. సో మీ అందరి కోసం రాజా మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి మరి.

విజ్ఞప్తి: మౌనంగా ఉండకండి, గళమెత్తండి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ సంస్థల్లో మరియు బ్యాంకులలో లంచం అడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్నం వారికి సమాచారం అందించండి. సంప్రదించండి 0891278332 లేదా 9492783444 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800425001000. గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం మరియు ఇవ్వడం రెండూ నేరాలే.

ఇప్పుడు మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలను సాంప్రదాయ రేడియో సెట్స్ ద్వారానే కాకుండా న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ ద్వారా కూడా మనం ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా విని ఎంజాయ్ చేయొచ్చు, వీలైతే పార్టిసిపేట్ కూడా చేయొచ్చు మన కార్యక్రమాల్లో. సో మరి లేట్ చేయకుండా న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలను ఆస్వాదించండి. మీరు వినడమే కాదండు, తోటివారికి వినిపించాలి కూడా.

0: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: కొన్ని సూపర్ హిట్ పెయిర్స్ కలిస్తే ఇంకా అలాంటి సూపర్ హిట్ కాకుండా ఉంటాయా? అంటే ఆ పేరే సూపర్ హిట్ అనుకోవచ్చు. ఇక్కడ ఎలా అంటే, హీరో మహేష్ బాబు, హీరోయిన్ కాజల్ అగర్వాల్, అలానే డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఇంకా మరి మ్యూజిక్ మెయిన్ కదా, మ్యూజిక్ ఎస్ఎస్ తమన్. సో వీళ్ళ కాంబినేషన్ అంటే ఇంకా చెప్పక్కర్లే, అంటే ఒకరికి మించి ఒకరు అన్నట్టుగా అనిపిస్తుంది.

ఆ మూవీయే 2012లో వచ్చిన బిజినెస్ మ్యాన్. సో మీలో ఎంతమంది బిజినెస్ మ్యాన్లు ఉన్నారు? సో బిజినెస్ మ్యాన్ మూవీలో మ్యూజిక్ అయితే సూపర్ హిట్ అయిందని చెప్పాలి, అండ్ ప్రతి పాట సెపరేట్. సో అలాంటి మూవీ నుంచి మా కోసం ఏదైనా పాట ప్లే చేయండి అంటున్నారు. సో ఎవరు అంటే, బిజినెస్ మ్యాన్ మూవీ నుంచి మా కోసం ఏదైనా చక్కని పాట ప్రసారం చేస్తారా అంటూ మెసేజ్ చేస్తున్నారు. జోగాడ సూరిబాబు, జోగాడ సూర్యకాంతం, జోగాడ సత్యనారాయణ, జోగాడ వర్మ గాజువాక బీసీ రోడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారండి. తప్పకుండా అండి, మీకోసం బిజినెస్ మ్యాన్ మూవీ నుంచి సార్ వస్తారంటూ ఎస్ఎస్ తమన్ సుచిత్ర పాడిన ఈ పాట.

ఒకవైపు అక్క తమ్ముడు అనుబంధం, మరోవైపు అబ్బా ఇలాంటి టెంపుల్ వైబ్స్ని మనం కూడా వెళ్తే బాగున్ను అనిపించేలాంటి సెట్స్ని చూపిస్తారు ఈ మూవీలో. మీకు అర్థమయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. గుణశేఖర్ డైరెక్షన్లో అర్జున్ మూవీ 2004లో వచ్చింది. మహేష్ బాబు, శ్రియ, కీర్తిరెడ్డి మెయిన్ రోల్స్లో యాక్ట్ చేశారు. మణిశర్మ మ్యూజిక్ డైరెక్షన్ చేశారు ఈ మూవీకి. అండ్ మెయిన్ రోల్స్లో నటించిన వాటిలో ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు. సో సరిత, సో వీళ్ళందరూ కూడా యాక్ట్ చేశారు. అంటే ఎవరికి వాళ్లే అన్నట్టుగా ఉంటుంది. అంటే ఒక్కరి బా వీళ్ళెంత బాగా యాక్ట్ చేశారా అని అనిపిస్తుంది అనమాట. అలాంటి మూవీ. అండ్ ఈ మూవీలో ప్రత్యేకంగా చెప్పాలి అంటే సెట్స్ గురించి మాట్లాడాలి. మధురే మీనాక్షి అమ్మ సెట్ని ఎంత బ్యూటిఫుల్గా వేశారో అనిపిస్తుంది. మనకు కూడా బా ఇప్పుడే వెళ్ళాలి అని అనిపించేలా ఉంటుంది. ఇలాంటి మూవీ నుంచి ఓ బ్యూటిఫుల్ ట్రాక్ డూడూ మారే అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ చిత్ర పాడిన పాట మా కోసం ప్లే చేయగలరు అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఎవరంటే కుమార్ చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, బుచ్చరాజుపాలెం, రెడ్డి విధి, రామాలయం, ఎన్ఐడి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. డుడ్డు మారే పిల్ల పెళ్ళి సాంగ్ బలారే అనే పాట మా కోసం అంటున్నారు. సో మీకోసం ఈ బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టేట్ యూన్ టు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

0: ఎస్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు పాటల పల్లకి. సో పాటల పల్లకిలో సూపర్ హిట్ సాంగ్స్ని ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో మరికొన్ని పాటల్ని వినేద్దాం చిన్న బ్రేక్ తర్వాత. ఒక చిన్న వాణిజ్య ప్రకటన వినేసి ఆ తర్వాత మరొక బ్యూటిఫుల్ ట్రాక్ని అయితే వినేద్దరు కానీ.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

ఘర్షణ ఏ ఘర్షణలో నుంచి పుట్టిందో ఓ ప్రేమ, ఓ ప్రేమ కథ నుంచి ఓ పాట. గౌతమ్ మీనన్ డైరెక్షన్లో వచ్చిన మూవీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్లో అండ్ కులశేఖర్ రచనలో వచ్చింది. అండ్ ఈ మూవీకి వెంకటేష్ ఆసిన్ మెయిన్ రోల్స్లో నటించారు అండ్ హరీష్ జయరాజ్ మ్యూజిక్ని అందించారు. ఇలాంటి మూవీ నుంచి ఏ చిలిపి కళ్ళలోన కలవు అంటూ ఓ పాట మాకోసం అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎవరు అంటే

ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ గారు రిక్వెస్ట్ చేస్తున్నారండి. మీకోసం ఏ చిలిపి కళ్ళలోనూ అంటూ శ్రీనివాస్ పాడిన ఈ పాట మీ అందరి కోసం మన పాటల పల్లకిలో.

నెక్స్ట్ వినబోయే పాట ఎంత ప్రశాంతంగా అనిపిస్తా తెలుసా? ధీర సమీరే యమునా తీరే వసతివని వనమాలి అంటూ ఈ పాట. ధర్మచక్ర మూవీ నుంచి 1996లో సురేష్ కృష్ణ డైరెక్షన్లో విడుదలైంది ఈ సినిమా. వెంకటేష్, రమ్యకృష్ణ, ప్రేమ, గిరీష్ కర్నాడ్ మెయిన్ రోల్స్ యాక్ట్ చేశారు. అండ్ ఇది సూపర్ హిట్ అయింది కూడా. అండ్ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ సినిమాకి, ఎందుకంటే ఈ సినిమాకి గాను హీరో వెంకటేష్ గారికి నంది అవార్డు కూడా వచ్చిందట. అప్పటిదాకా కన్నడలో హీరోయిన్గా నటించిన ప్రేమకు ఇదే తెలుగులో ఫస్ట్ మూవీ అని చెప్పచ్చు. అండ్ ఈ మూవీలో పాటలన్నీ కూడా సూపర్ హిట్ అని చెప్పాలి. ఎంఎం శ్రీలేఖ సంగీతాన్ని అందించారు. సో ఇలాంటి మూవీ నుంచి ధీర సమీరే అనే పాట మాకోసం ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎవరు అంటే గుడ్ మార్నింగ్ రెయిన్బో అంటూ మెసేజ్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి, మాకు ధర్మచక్ర మూవీ నుంచి ధీర సమీరే అనే పాట కావాలి కోరుకుంటున్న వాళ్ళు. లావణ్య, జోషు, జగదీష్, సుగుణ అండ్ రాజు న్యూఢిల్లీ నుంచి మెసేజ్ చేస్తున్నారటండి. సో మీ అందరి కోసం. అండ్ ఇంకొక విషయం, ఈ సినిమాని కెనడాలో షూటింగ్ చేసుకున్నారట. తొలి తెలుగు చిత్రం అట, కెనడాలో చిత్రీకరించబడిన తొలి తెలుగు చిత్రం ఇది. 62 రోజుల పాటు షూటింగ్ అయిందంట. సో ఇలాంటి మూవీ నుంచి ధీర సమీరే అంటూ వేటూరు సుందరరామ్మూర్తి రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన ఈ పాట మీ అందరి కోసం.

0: శ్రోతలకు గమనిక. ఈరోజు సాయంత్రం 7:30 దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పాకిస్తాన్ మరియు శ్రీలంకల మధ్య జరుగుతున్నటువంటి మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 సెమీఫైనల్ 2 యొక్క హిందీ మరియు ఆంగ్ల భాషల్లో ఆఫ్ ట్యూబ్ కామెంటరీ ప్రసారమవుతుంది, రేడియో సెట్లలో మాత్రమే. రోజువారీ కార్యక్రమాలు యాప్ ద్వారా ప్రసారమవుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరికొద్ది క్షణాల్లో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణపై నిబంధనలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వైవో నందన్ గారితో ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందిస్తూ ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయం చేస్తున్న వారు రావల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ప్రాంతీయ వార్తా విభాగం సమర్పిస్తూ ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. మన ఇళ్లల్లో, కార్యాలయాలలో, మార్కెట్లలో, హోటళ్లలో ఇలా ప్రతి ప్రదేశం నుంచి ప్రతిరోజు పెద్ద మొత్తంలో వ్యర్థాలు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. ఈ వ్యర్థాలను సక్రమంగా వేరుచేసి, సేకరించి, రవాణా చేసి శాస్త్రీయ పద్ధతులలో ప్రాసెస్ చేయడం పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజా ఆరోగ్యానికి కూడా ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 గురించి పూర్తి వివరాలు మనకందించేందుకు మనతో ఉన్నారు శ్రీ వైవో నందన్ గారు, కమిషనర్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి.
1: సార్, కార్యక్రమంలో ముందుగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి, దీనిని సాధారణంగా మనం ఏ విధంగా అర్థం

0: చేసుకోవాలంటారు.
1: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఘన వ్యర్థాల నిర్వహణ అన్నది మన ఇళ్ల నుండి మరియు మన పరిసర ప్రాంతాల నుండి, వాణిజ్య సముదాయాల నుండి ప్రతిరోజు ఉత్పత్తి అయ్యేటువంటి చెత్త చెదారాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో సేకరించడం, సేకరించినటువంటి దాన్ని శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడము, అదేవిధంగా అది ఎటువంటి హానికర వ్యర్థాలు, అదేవిధంగా హానికర వాయువులు వాతావరణంలోకి విడుదల కాకుండా ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించడమే ఘన వ్యర్థాల నిర్వహణ.
0: సార్, మన రోజువారీ జీవితంలో ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం ఎందుకు ముఖ్యమైన దశలు?
1: అంటే మానవుని జీవితంలో ప్రధానమైనటువంటిది ఆరోగ్యం. మనందరికీ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. సో మన ఆరోగ్యం బాగుండాలంటే మన పరిసర ప్రాంతాలు బాగుండాలి. ముఖ్యంగా మన పరిసర ప్రాంతాలలో మన ఇళ్ల నుండి కానీ, వాణిజ్య సముదాయాల నుండి వచ్చేటువంటి చెత్తను ఎక్కడ అంటే అక్కడ వేయడం వల్ల కానివ్వండి, లేదా సరైన పద్ధతిలో వాటిని సేకరించడం వల్ల కానివ్వండి, దాని వలన దోమలు, ఈగలు పెరిగి వీటి వల్ల అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా దోమలు పెరగడం వలన డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు. కొన్నిసార్లు ఈ వ్యర్థాలు నీటితోనూ మరియు భూమితోనూ కంటామినేట్ కావడం వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతుంది. అదేవిధంగా భూమి కాలుష్యం కూడా ఏర్పడి అది భవిష్యత్తు తరాలకు ఒక మంచి వాతావరణాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులను తగ్గిస్తుంది. అదేవిధంగా చెత్తను మనం సరైన విధానంలో నిర్వహించకపోయినట్లయితే డంపింగ్ యార్డుల చెత్త టన్నుల కొద్దీ పేరుకుపోయి లెగసీ వేస్ట్ నుండి విషపూరిత వాయువులు వాతావరణంలోకి విడుదల కావడం వలన వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. అదేవిధంగా మన దైనందిన జీవితంలో వచ్చేటువంటి చెత్తలో ప్లాస్టిక్, కాగితం, గాజు వంటి వస్తువులను రీసైక్లింగ్ చేయడం ద్వారా కొత్త ముడి సరుకులను మనం తయారు చేసి కొత్త ముడి సరుకుల వాడకాన్ని తగ్గించవచ్చు. అదేవిధంగా ఉన్నటువంటి సరుకులను తిరిగి పునర్వినియోగం చేయవచ్చు.
0: సార్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ కొత్త నిబంధనల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటారు?
1: మనకి భారతదేశ ప్రభుత్వం ఎప్పటి నుండో ఘన వ్యర్థాల నిర్వహణ కోసం వివిధ చట్టాలు మరియు నియమాలు ఉన్నప్పటికీ లేటెస్ట్ గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మారుతున్న కాలానికి మరియు పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున, ఇంకా ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ అనేటువంటి ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, అదేవిధంగా పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నిటిని నిర్వహించాలనంటే, అదేవిధంగా మన పరిసర ప్రాంతాల్లోని మన సహజ వనరులను కాపాడుకోవాలంటే, ముఖ్యంగా నీటి వనరులను కాపాడుకోవాలంటే, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలంటే మనం ఖచ్చితంగా ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతన పద్ధతుల ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అంతేకాకుండా ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ ను కూడా ఇంకా బలీయపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది.
0: సార్, గతంలో ఉన్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ తో పోలిస్తే 2026 లో వచ్చిన ఈ రూల్స్ లో ప్రధాన మార్పులు ఏంటంటారు?
1: ప్రధాన మార్పులు చూసుకుంటే గతంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయడంలో ఆ సంబంధిత స్థానిక సంస్థల నిర్వహణ అధికారి, అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అయితే మున్సిపల్ కమిషనర్స్, లోకల్ బాడీస్ లో అయితే పంచాయత్ సెక్రటరీ లేదా ఆ పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ చేసేటువంటి వారు. అయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ కి ఈ ఎన్ఫోర్స్మెంట్ ని చేసేటువంటి బాధ్యతను అప్పగించడం జరిగింది. అంతేకాకుండా ఈ 2026 నిబంధనలు వచ్చిన ప్రధాన మార్పులు సోర్స్ సెగ్రిగేషన్ ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అంటే ఎక్కడైతే చెత్త ఉత్పత్తి అవుతుందో అదే ప్రదేశంలో దాన్ని వేరు చేయడం, ఆ వేరు చేయడాన్ని కఠినతరం కూడా చేశారు, మాండేటరీగా సోర్స్ సెగ్రిగేషన్ చేయాలని చెప్పి. అదేవిధంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్, ఎవరైతే పెద్ద ఎత్తున వ్యాపార కేంద్రాలు, వాణిజ్య సముదాయాలు ఒకరోజు 100 టన్స్ అంతకంటే ఎక్కువగా ఎవరైతే ఈ చెత్తను ఎక్కువ ఉత్పత్తి చేస్తారో వారందరూ కూడా వారే జవాబుదారితనంగా తీసుకొని వారు చెత్తను వారు నిర్వహించే విధంగా చేయడం, అదేవిధంగా డిజిటల్ ట్రాకింగ్ మరియు ఆన్లైన్ మానిటరింగ్.

0: సిస్టమ్స్ ని తప్పనిసరి చేయడం, కాలుష్య కారకుడే మూల్యం చెల్లించాలి. అంటే దీని యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, అంటే ఎవరైతే కాలుష్యానికి కారకుడు అవుతున్నాడో అతనే మూల్యం చెల్లించాలి. అంటే దీన్ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో SWM 2026 ని తీసుకురావడం జరిగింది.
1: సార్, కొత్త నిబంధనల్లో చెప్పిన మ్యాండేటరీ ఫోర్ స్ట్రీమ్ సెగ్రిగేషన్ అట్ సోర్స్ అంటే ఏమిటి? ప్రజలు ఇంటి వద్దే వ్యర్థాలను ఎలా వేరు చేయాలి?
0: అంటే మనకు ఇంటి దగ్గర వదిలేటువంటి చెత్తను 4 రకాలుగా విభజించడం జరిగింది. అందులో ఒకటి వెట్ వేస్ట్, తడి చెత్త. తడి చెత్త అంటే భూమిలో కుళ్ళిపోయేటువంటి స్వభావం ఉన్నటువంటివి. అవి వంట వ్యర్థాలు కావచ్చు, కూరగాయల తొక్కులు, ఆహార పదార్థాలు, ఏవైతే భూమిలో వేసినప్పుడు తమంతట తాముగా కుళ్ళిపోయే స్వభావం ఉంటుందో వాటిని తడి వ్యర్థాలు అంటాం. అదేవిధంగా డ్రై వేస్ట్, పొడి చెత్త, కాగితం, ప్లాస్టిక్, అట్టపెట్టెలు, గాజు, లోహాలు, ఇటువంటివి భూమిలో పడినప్పుడు తమంతట తాముగా కుళ్ళిపోయినటువంటివి. అవి రీసైకిల్ చేసుకునేందుకు అనుగుణంగా ఉండేటువంటివి. అంతేకాకుండా డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్, గృహ సంబంధిత ప్రమాదకర వ్యర్థాలు. అంటే మన గృహాలలో ఉపయోగించేటువంటి గృహోపకరణాలలో ఉపయోగించేటువంటి బ్యాటరీలు కావచ్చు, అదేవిధంగా ఎక్స్పైర్ అయినటువంటి మందులు కావచ్చు, క్రిమి సంహారక సీసాలు కావచ్చు, బల్బులు కావచ్చు, వీటన్నింటినీ డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్ గా వర్గీకరించడం జరిగింది. అది నాలుగవది శానిటరీ వేస్ట్, శానిటరీ వ్యర్థాలు అనగా డైపర్లు, శానిటరీ ప్యాడ్లు, బ్యాండేజ్లు. ఈ విధంగా మనకు ప్రతి నిత్యం మన గృహాలలోను వాణిజ్య సముదాయాల్లో వచ్చేటువంటి చెత్తను 4 రకాలుగా విభజించడం జరిగింది.
1: సార్, వ్యర్థాలను ఉత్పత్తి అయిన చోటే వేరు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందంటారు?
0: చెత్తను రీసైక్లింగ్ కేంద్రాలకు లేదా కంపోస్టింగ్ యార్డులకు నేరుగా తరలించడం సులభం అవుతుంది. ఎందుకంటే ఎక్కడైతే చెత్త ఉత్పత్తి అవుతుందో అక్కడే దాన్ని సెగ్రిగేట్ చేయడం వలన తడి చెత్తను అక్కడే మనం హోమ్ కంపోస్ట్ పద్ధతి ద్వారా కావచ్చు, అక్కడే మనం లోకల్ గా ఉండేటువంటి ప్లాంటేషన్ యాక్టివిటీకి వాడుకోవచ్చు, అదేవిధంగా కిచెన్ గార్డెనింగ్ కి వాడుకోవచ్చు. దాని వలన కంపోస్ట్లకి తరలించేటువంటి చెత్త క్వాంటిటీ తగ్గుతుంది. అదేవిధంగా రెండవది, ఏదైతే రీసైకిల్ రీయూజ్ చేయగలమో దాన్ని కూడా వేరు చేసి వాటిని ఖచ్చితంగా రీసైకిల్ రీయూజ్ అండ్ రెడ్యూస్ సెంటర్స్ కి పంపడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, బల్క్ వేస్ట్ జనరేటర్ అంటే ఏంటి? కొత్త నిబంధనల ప్రకారం బల్క్ వేస్ట్ జనరేటర్స్ పై ఉన్న ముఖ్యమైన బాధ్యతలు ఏంటి?
0: రోజుకి 100 కిలోల కంటే ఎక్కువ వ్యర్థాలను, 200 కిలోల కంటే ఎక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేసేటువంటి హోటళ్లు, రెస్టారెంట్లు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థలు, వీటన్నింటినీ కూడా మన బల్క్ వేస్ట్ జనరేటర్స్ అంటారు. వీరి యొక్క బాధ్యత వారి ప్రాంగణంలో వచ్చేటువంటి చెత్తలో తడి చెత్తను వారు ఎక్కడే కంపోజ్ చేసుకోవాలి, అధికృత లేదా అధికృత ఏజెన్సీలకి, గుర్తింపు పొందిన ఏజెన్సీ తరలించాలి, అదేవిధంగా పొడి చెత్తను రీసైక్లర్స్ కి ఇవ్వాలి. దాని వలన ఈ బల్క్ వేస్ట్ జనరేటర్స్ వారు వారి దగ్గర ఉత్పత్తి అయ్యే చెత్తకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
1: సార్, అపార్ట్మెంట్స్, హోటల్స్ ఇలా పెద్ద స్థాయిలో వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రాంతాలు ఈ నిబంధనలను ఎలా అమలు చేయాలి?
0: అంటే ఈ అపార్ట్మెంట్లు, హోటళ్లు, మార్కెట్ లాంటి పెద్ద స్థాయిలో ఉండేటువంటి వాణిజ్య సంస్థలు ఎక్కువ మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసేటువంటి వారు ప్రతి అపార్ట్మెంట్ లేదా గేటెడ్ కమ్యూనిటీలో వ్యర్థాలు వేరు చేయడానికి ప్రత్యేక రంగంలో డబ్బాలను ఏర్పాటు చేసుకోవాలి. తడి చెత్త నిర్వహణ కోసం వారు ఆన్ సైట్ కంపోస్టింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పొడి చెత్తను రీసైక్లింగ్ సెంటర్లకి పంపించేటువంటి ఏర్పాటు చూసుకోవాలి. ఆ విధంగా చేయడం వలన అక్కడ సోర్స్ సెగ్రిగేషన్ అండ్ సోర్స్ గార్బేజీ ప్రాసెసింగ్ అనేది శాస్త్రీయ పద్ధతులు ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ నిబంధనలు ఉల్లంఘన జరగకుండా అక్కడ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, సొసైటీస్, అడ్మినిస్ట్రేటర్స్ అనేటువంటి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
1: సార్, ప్రజల నుంచి చెత్త సేకరణ, దాన్ని వేరు చేయడం, రవాణా చేయడం విషయంలో అర్బన్ లోకల్ బాడీస్ బాధ్యతలు ఏమిటంటారు?
0: చెత్త నిర్వహణలో అర్బన్ లోకల్ బాడీస్ యొక్క ప్రాథమిక విధుల్లో చెత్త నిర్వహణ అనేటువంటిది ఒకటి. వీరు సేకరించినటువంటి వ్యర్థాలను ఎటువంటి కలగలుపులు లేకుండా, అంటే తడి చెత్తను పొడి చెత్తను మిక్స్ చేయకుండా దాని సంబంధిత ప్రాసెసింగ్ కేంద్రాలకు రవాణా చేయడం, అలా రవాణా చేయడం ద్వారా తడి చెత్తను కంపోస్ట్ కి తరలించి ఎరువును తయారు చేయడం, పొడి చెత్తలో రీసైక్లబుల్ మెటీరియల్ ను వేరు చేయడం, ఆ విధంగా చేయడం ద్వారా, అదేవిధంగా పౌరుల్లో నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, నిబంధనలు పాటించని వారిపైన జరిమానాలు విధించడం ద్వారా, మొత్తంగా ఆ స్థానిక సంస్థలలో ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు అనేటువంటివి పకడ్బందీగా అమలయ్యేందుకు చర్యలు తీసుకుంటారు.
1: సార్, గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయత్స్ మరియు ఇతర రూరల్ లోకల్ బాడీ

0: రిస్క్ కొత్త రూల్స్ లో ఎలాంటి బాధ్యతలు అప్పగించారు?
1: ఇంతకు ముందు చెప్పినట్టుగా మనకు అర్బన్ లోకల్ బాడీస్ లో మున్సిపల్ కమిషనర్స్ ఏ విధంగా పనిచేస్తారు, రూరల్ లోకల్ బాడీస్ లో అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అనేటువంటి వారు కూడా అక్కడ కూడా తడి మరియు పడిచెత్త సేకరణ కోసం ప్రత్యేక రిక్షాలను మరియు ఆటోలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రతి పంచాయతీ పరిధిలో గ్రీన్ ఆఫీస్ లేదా రికవరీ క్లస్టర్లను ఏర్పాటు చేసి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించాలి, సేకరించిన వాటిని రీసైక్లింగ్ కేంద్రాలకు పంపించాలి. ఆ విధంగా చెత్త కుప్పలు లేని గ్రామాలుగా తీర్చిదిద్ది దానికి అవసరమైనటువంటి పారిశుద్ధ్య కార్మికులను మరియు పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చేసుకోవాలి.
0: సార్, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ MRF అంటే ఏమిటి? సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో MRF ల పాత్ర ఏమిటి?
1: మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ అంటే మనకు మనం వాడేటువంటి నిత్యం దైనందిన జీవితంలో వాడేటువంటి కొన్ని పదార్థాలను తిరిగి ఉపయోగించుకోగలిగినవి ఉంటాయి. కొన్నిటిని తిరిగి ఉపయోగించుకోవడము అని అంటే, ఉదాహరణకు ప్లాస్టిక్, పేపర్, మెటల్స్ లాంటి వాటిని రీసైకిల్ చేసి వాటిని మళ్ళీ తిరిగి ఉపయోగించుకోవచ్చు. అందుకే వాటిని వేరు చేసి గ్రేడింగ్ చేసి రీసైక్లింగ్ యూనిట్లకు పంపి వాటిని తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ సాగేటువంటి ప్రదేశాలని మనం MRF మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్స్ అని అంటారు. దీని వల్ల ఈ చెడు వ్యర్థాలను ఎక్కువగా డంప్ చేసేటువంటి భారం అనేటువంటి తగ్గుతుంది.
0: సార్, సేకరించిన వ్యర్థాలను ప్రాసెసింగ్ చేయడానికంటే ముందు సార్టింగ్ మరియు రికవరీ చేస్తారు కదా సార్, సో ఇది ఎందుకు అవసరం అంటారు?
1: అంటే మనకి వచ్చినటువంటి చెత్తను యథావిధిగా డంపింగ్ కేంద్రాలకు పంపించకుండా చెత్తను మనం వేరు చేయడం ద్వారా, అంటే విలువైన వస్తువులను వేరు చేయడం వలన, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, స్టీలు, మెటలు, అదేవిధంగా రీసైకిల్ చేయగలిగినటువంటి వ్యర్థాలను వేరు చేయడం ద్వారా, అంటే ప్లాస్టిక్, పేపర్, కార్డు, వీటిని మనం రీయూజ్ చేసుకోవచ్చు. దీని వలన మనకి సహజ వనరుల పైన అవసరం తగ్గుతుంది, ముడి సరుకుల పైన భారం తగ్గుతుంది, సహజ వనరులు అనేటువంటివి పరిరక్షించబడి వాతావరణం అనేటువంటిది అసమతుల్యం కాకుండా మన వాతావరణాన్ని, పర్యావరణాన్ని మనం కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది.
0: సార్, కొత్త నిబంధనల్లో పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ గురించి చెబుతూ ఉన్నారు కదా, సో దీని అర్థం ఏంటంటారు సార్?
1: ఎవరైతే పర్యావరణాన్ని కలుషితం చేస్తారో లేదా నిబంధనలు ఉల్లంఘిస్తారో వారే దానికి సంబంధించిన మూల్యం చెల్లించుకోవాలి. ఎవరైతే నిబంధనలు ఉల్లంఘించి చెత్తను ఇష్టానుసారంగా పారవేస్తారో వారే ఆ కాలుష్యాన్ని శుభ్రం చేయడానికి లేదా పునరుద్ధరించడానికి అయ్యే ఆర్థిక వ్యయాన్ని భరించాలనేటువంటి సూత్రమే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, ఎన్విరాన్మెంటల్ కాంపెన్సేషన్ గా నిర్వచించవచ్చు.
0: సార్, నిబంధనలను పాటించని వ్యక్తులు లేదా సంస్థలపై ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ ఎలా వర్తిస్తుంది? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి?
1: ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్, నేను చెప్పినట్టుగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ లేదా మెజిస్ట్రేట్స్, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్స్ లేదా మన పంచాయతీ సెక్రటరీస్, వారు నిబంధనలు ఉల్లంఘించే వ్యాపార సంస్థలు, ఆసుపత్రులు, హోటళ్లు లేదా వ్యక్తులపై విధించే ఆర్థిక జరిమానానే ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ అంటారు. చెత్త నిర్వహణ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా కఠినమైన నిరోధక శక్తిని కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం.
0: సార్, చెత్తను కేవలం ల్యాండ్ఫిల్ చేయకుండా దానిని ప్రాసెసింగ్, రీసైక్లింగ్ మరియు రికవరీ వైపు తీసుకెళ్లడానికి కొత్త రూల్స్ లో ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు?
1: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ప్రకారం గతంలో మనం చెత్తను వేరు చేయకుండా ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లి ఊరి బయట కుప్పలు కుప్పలుగా ఫిల్ చేసేటువంటి వారం. అయితే SWM రూల్స్ 2026 లో దానికి బదులుగా ప్రాసెసింగ్ మరియు రీసైక్లింగ్ కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దీనివల్ల భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఉండడంతో పాటు భూమి వృధా కూడా తగ్గుతుంది. అంటే గతంలో ఒక మున్సిపాలిటీలో 10 లక్షల మంది జనాభా ఉంటే దానికి సంబంధించి పదుల సంఖ్యలో ఎకరాల భూమి, 30 నుంచి 50 ఎకరాల భూమి అక్కడ వచ్చేటువంటి సాలిడ్ వేస్ట్ ని డిస్పోజ్ చేయడానికి కావాల్సినటువంటి ఉండేది. అయితే దీని వలన మనం ఎప్పుడైతే ప్రాసెసింగ్ చేస్తున్నామో, అదేవిధంగా రీసైక్లింగ్ చేస్తున్నామో, దాని వలన జీరో ల్యాండ్ ఫిల్ అంటే ల్యాండ్ అంటే మనం నిల్వ చేసేటువంటి చెత్త పరిమాణం అనేటువంటిది తగ్గుతూ పోతుంది. దాదాపు తక్కువ భూమితోనే మనం ఈ డంపింగ్ యార్డ్స్ కావచ్చు, ల్యాండ్ ఫిల్స్ కావచ్చు టేకప్ చేసేటువంటి ఉద్దేశంతో చెత్తను రీసైక్లింగ్ చేయడం, కంపోస్టింగ్ చేయడం, మరి వ్యర్థాల నుంచి ఇంధనం లేదా శక్తిని తయారు చేయడం అనేటువంటిదే ఈ జీరో ల్యాండ్ ఫిల్లింగ్ కాన్సెప్ట్.
0: సార్, లెగసీ వేస్ట్ డంప్ సైట్స్ అంటే ఏమిటి? ఇప్పటికే ఉన్న పాత చెత్త కుప్పలను తొలగించి పునరుద్ధరించడానికి ఎలాంటి చర్యలు అవసరం అంటారు?
1: అంటే మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఉన్నప్పటికీ గతంలో ఇంత ఖచ్చితత్వంగా ల్యాండ్ ఫిల్ ని తగ్గించాలి, జీరో ల్యాండ్ ఫిల్ వైపు వెళ్ళాలి అనేటువంటి కఠిన నిబంధనలు లేకపోవడంతో గత కొన్ని దశాబ్దాల నుంచి సేకరించబడినటువంటి చెత్త కుప్పలు కుప్పలు

0: పర్వతాల వలె ఉండేటువంటి చెత్తను ఇప్పుడు బయో మైనింగ్ మరియు బయో రెమిడియేషన్ పద్ధతుల ద్వారా శుద్ధి చేసి ఆ పాత చెత్తను వేరు చేసి దాని నుంచి ప్లాస్టిక్ ని రీసైక్లింగ్ కు, దాని వల్ల వచ్చేటువంటి మట్టిని రోడ్ల నిర్మాణానికి మరియు ఇతర అవసరాలకు మళ్లించడం ద్వారా, ఏదైతే లెగసీ వేస్ట్ ఆక్రమించుకుని ఉన్నటువంటి భూమి ఉంటుందో ఆ భూమిని అంతా కూడా తిరిగి వినియోగంలోకి తీసుకురావడం.
1: సార్, కొత్త రూల్స్ లో ల్యాండ్ ఫిల్లింగ్ పై రిస్ట్రిక్షన్స్ ఎందుకు విధించారు? ఏ రకమైన వ్యర్థాలను ల్యాండ్ ఫిల్ కు పంపకుండా చూడాలంటారు?
0: రీసైకిల్ చేయడానికి వీలున్నటువంటివి, అంటే మంటల్లో కాల్చదగిన లేదా కంపోస్ట్ చేయదగిన వ్యర్థాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ల్యాండ్ ఫిల్ కి పంపరాదు. కంపోస్ట్ చేయగలిగిన దాన్ని ఎరువుగా మార్చగలిగిన దాన్ని ఖచ్చితంగా ఎరువుగా చేయాలి, రీసైకిల్ చేయగలిగిన దాన్ని ఖచ్చితంగా రీసైకిల్ చేయాలి, వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కంపోస్ట్ యార్డ్కి పంపించి ల్యాండ్ ఫిల్ చేయకూడదు అనేటువంటి నిబంధనలు పెట్టారు. దీని వలన ఒకటి, తాజా వనరుల పైన భారం తగ్గుతుంది, రెండోది రీసైక్లింగ్ ఎకానమీలో రీసైక్లింగ్ అనేటువంటిది కూడా ఒకటి జరుగుతుంది, దాని వలన మనకి వ్యర్థాల యొక్క నిర్వహణ భారం కూడా తగ్గుతూ ఉంటుంది. కేవలం ఎటువంటి ప్రయోజనానికి ఉపయోగపడని పూర్తిగా నిర్వీర్యం చేయలేనటువంటి ఇనర్ట్ వేస్ట్ అవశేష వ్యర్థాలను మాత్రమే ల్యాండ్ ఫిల్ కి అనుమతించాలని చెప్పి SWM రూల్స్ 2026 చెప్తుంది.
1: సార్, వేస్ట్ టు ఎనర్జీ అంటే ఏమిటి? వ్యర్థాల నుంచి శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియలో ముఖ్యంగా ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలంటారు?
0: యా, వేస్ట్ టు ఎనర్జీ అనేటువంటిది ఒక అధునాతన కాన్సెప్ట్. ఇది ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలలో చాలా విరివిగా ఉపయోగపడుతున్నటువంటిది. అయితే భారతదేశంలోనూ, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇది ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొత్తగా కాకినాడ, కడప మరియు నెల్లూరు నగరాల్లో కూడా దీన్ని ప్రపోజ్ చేస్తున్నారు. ఇది రీసైక్లింగ్ చేయడానికి వీలు కాని పొడి చెత్తను దహనం చేయడం ద్వారా లేదా జీవ వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ని ఉత్పత్తి చేయడం ద్వారా విద్యుత్ లేదా ఇంధనం తయారు చేయడాన్ని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అంటారు. ఈ ప్రక్రియలో మనం మున్సిపాలిటీల నుండి లేదా స్థానిక సంస్థల నుండి వచ్చేటువంటి చెత్తను మండించడం ద్వారా వచ్చేటువంటి హీట్ ఎనర్జీని ఉపయోగించి ఆ హీట్ ఎనర్జీని మనము స్టీమ్ గా కన్వర్ట్ చేసి ఆ స్టీమ్ ని టర్బైన్స్ ని రొటేట్ చేయడం ద్వారా మన విద్యుత్ శక్తిని ఉపయోగించవచ్చు. ఈ ప్రక్రియలో వాయు కాలుష్యం వెలువడకుండా అధునాతన ఎమిషన్ కంట్రోల్ సిస్టమ్స్, ఎఫ్ గ్యాస్ ఫిల్టర్స్, స్క్రబ్బర్స్ లాంటివి కూడా వాడడం ద్వారా అటు వాయు కాలుష్యాన్ని కూడా తగ్గిస్తూ చెత్త నుండి మనం శక్తిని ఉత్పత్తి చేయవచ్చు.
1: సార్, దొంతాలి ప్రాంతంలో ప్రతిపాదించిన 12 మెగావాట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఏ దశలో ఉంది? ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే నెల్లూరు నగరంలోని ఘన వ్యర్థాల నిర్వహణలో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు అంటారు?
0: యా, నెల్లూరు నగరానికి ప్రతిపాదించినటువంటి 12 మెగావాట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇప్పుడు కాన్సెప్చువల్ ఫేజ్ అయి గ్రౌండింగ్ ఫేజ్ కి సిద్ధంగా ఉంది. సో త్వరలోనే ఆ ప్లాంట్ పనులు ప్రారంభం కానున్నాయి. అయితే దీని వలన నెల్లూరు నగరంలో ఉండేటువంటి ప్రతిరోజు ఉత్పత్తి అయ్యేటువంటి 360 టన్నుల చెత్తతో పాటు పరిసర మున్సిపాలిటీలు మరియు గ్రామ పంచాయతీల నుండి మొత్తంగా ప్రతిరోజు 400 టన్నులుగా వచ్చేటువంటి చెత్తను ఎప్పటికప్పుడు మనం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కు ఉపయోగించి మున్సిపాలిటీతో పాటు పరిసర ప్రాంతాలకు కావాల్సినటువంటి శక్తిని ఉత్పత్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి.
1: సార్, కొత్త నిబంధనలలో ఆన్లైన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ వ్యవస్థను ఎందుకు ప్రవేశపెట్టారు? దీని వల్ల వ్యర్థాల నిర్వహణలో పారదర్శకత ఎలా పెరుగుతుందంటారు?
0: ఖచ్చితంగా మనం ఆన్లైన్ ట్రాకింగ్ మరియు మానిటరింగ్ వ్యవస్థ వలన ముఖ్యంగా ఈ చెత్తం తరలించేటువంటి వాహనాల యొక్క కదలికలు, అదేవిధంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్ నిర్వహణ యొక్క వివరాలు, ప్రాసెసింగ్ యూనిట్ల యొక్క పనితీరు, అదేవిధంగా రియల్ టైం బేసిస్ లో పర్యవేక్షించడానికి డిజిటల్ పోర్టల్స్ మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది, అదేవిధంగా బాధ్యత కూడా పెరుగుతుంది, అవినీతికి తావు ఉండదు, మరియు ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని పరిశీలించి ఎప్పటికప్పుడు సరిచేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది.
1: సార్, మీ ఆధ్వర్యంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కు దాదాపు 3 ISO సర్టిఫికేషన్స్ లభించాయి సార్. మరి వీటి ద్వారా పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణలో తీసుకువచ్చిన ముఖ్యమైన మార్పులు ఏమిటంటారు?
0: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గతం కంటే ఇప్పుడు డోర్ టు డోర్ కలెక్షన్, ప్రతిరోజు దాదాపు 195,000 గృహాల నుండి చెత్త సేకరణ జరుగుతూ ఉంది. ప్రతిరోజు 200 వెహికల్స్ ద్వారా ప్రైమరీ ట్రాన్స్పోర్టేషన్ కలెక్షన్, అదేవిధంగా 6 బిగ్ కాంపాక్టర్స్ ద్వారా సెకండరీ ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఎప్పటికప్పుడు గృహాల నుండి వాణిజ్య సముదాయాలు ఉండేటువంటి చెత్తను ఊరి బయటకి పంపిస్తూ అక్కడ ఈ మధ్య కాలంలోనే మొదలు పెట్టినటువంటి ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ద్వారా దాన్ని సెగ్రిగేట్ చేస్తూ వెట్ వేస్ట్ ని కంపోస్ట్ ద్వారా, అదేవిధంగా డ్రై వేస్ట్ ని మెట్రో రికవరీ ఫెసిలిటీకి పంపించడం ద్వారా ఈ ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది సజావుగా

శాస్త్రీయ పద్ధతిలో సాగుతుంది. అందుకే ఐఎస్ఓ సర్టిఫికేషన్ కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కి ఇచ్చారు. అంతేకాకుండా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారు ప్రకటించినటువంటి

0: సార్
1: వ్యర్థరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. మన అభివృద్ధి చెందిన దేశాలలో అక్కడ సివిక్ సెన్స్, పౌర స్పృహ చాలా ఎక్కువగా ఉంటుంది. పౌరులు చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. అదేవిధంగా మనం కూడా బాధ్యతగా ఉన్నప్పుడే, పౌర స్పృహతో ఉన్నప్పుడే ఒక వ్యర్థరహిత సమాజాన్ని నిర్మించగలం. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. మనం ఉత్పత్తి చేసే చెత్తను బాధ్యతాయుతంగా మనమే వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించడం ద్వారా, అదేవిధంగా భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వడంతో పాటు ఒక కాలుష్యరహిత నీటిని, కాలుష్యరహిత భూమిని, కాలుష్యరహిత గాలిని మనం భవిష్యత్తు తరాలకు అందించి వారి యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు వేయడంలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, చివరిగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా పౌర స్పృహతో నెల్లూరు నగరాన్ని పరిశుభ్ర నగరంగా ఉంచడంలో మీరందరూ కూడా నడుం బిగించాలని, మీరందరూ బాధ్యత తీసుకోవాలని చెప్పి ఆకాశవాణి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.
0: సరే, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తి సమాచారం అందించినందుకు మీకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం తరపరించి ప్రత్యేక ధన్యవాదాలు సార్.
1: థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
0: ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వైవో నందన్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం అందించిన ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వినగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: మీరు ఇంతవరకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. విజయవాడ కేంద్రం నుండి

ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పాటల పల్లకి. సో పాటల పల్లకిలో ఈ అర్ధగంట పాటు వీలైనంత వరకు మరిన్ని మెలోడియస్ పాటలను వింటూ ఎంజాయ్ చేసేద్దాం మరి. సో మెసేజ్ చేసేయండి మరి, 6304-7674-36 అనే నెంబర్కి. మీకు నచ్చిన పాట, సినిమా పేరు, అలానే మీ పేరు, ప్రాంతం పేరును మెన్షన్ చేసి ఒక చిన్న మెసేజ్ పంపించేయండి. మన పాటల పల్లకిలో సూపర్ హిట్ సాంగ్స్ని వింటూ ఎంజాయ్ చేసేద్దాం మరి. కొంతమందికి కొన్ని ప్రత్యేకమైన అభిరుచులు ఉంటూ ఉంటాయి. అంటే కొంతమంది ఒకే కలర్ యూస్ చేస్తూ ఉంటారు, ఐ మీన్ అది బట్టలు అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళ బెడ్రూమ్ కావచ్చు, ఏదైనా ఒక థీమ్ని ఫాలో అవుతూ ఉంటారు. అలాంటి థీమ్స్ని ఫాలో చేసే డైరెక్టర్స్లో పెద్దవంశీ గారు ముందుంటారు. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. మూవీ 2002 రిలీజ్ అయింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది అవార్డుతో పాటు అనేక అవార్డులను కూడా గెలుచుకుందట. ఈ సినిమాకు గాను సంగీతాన్ని చక్రి అందించారు. సో రవితేజ, కళ్యాణి, ప్రసన్న, కృష్ణ భగవాన్ మెయిన్ రోల్స్లో యాక్ట్ చేయడం జరిగింది. సో ఇలాంటి మూవీ నుంచి, సూపర్ హిట్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ నుంచి రా రమ్మని అనే పాట మా కోసం ప్లే చేయమంటున్నారు. ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కౌశల్య పాడగా, చంద్రబోసు సాహిత్యాన్ని అందించారు. గుడ్ మార్నింగ్ అండి అంటూ గొల్లపాల నుండి నూకాల కొండబాబు, వరలక్ష్మి, సత్యం, మనీష, రవితేజ నటించిన, సత్యం మనీష నటించిన, అవును వాళ్ళిద్దరు

ఇష్టపడ్డారు సినిమా నుంచి. రా రమ్మని అనే పాట మా కోసం ప్లే చేస్తారా మరీ మరీ అంటూ రాస్తున్నారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం ఈ పాట అయితే వచ్చేస్తుంది. అంతకన్నా ముందుగా ఒక చిన్న కమర్షియల్ బ్రేక్.

విజ్ఞప్తి: మౌనంగా ఉండకండి, గళమెత్తండి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ సంస్థల్లో మరియు బ్యాంకులలో లంచం అడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్నం వారికి సమాచారం అందించండి. సంప్రదించండి 0891 27 8332 లేదా 9492 78 3344 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800 4250 100. గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం మరియు ఇవ్వడం రెండూ నేరాలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, కాకినాడ మరియు రాజమండ్రి ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ద్వారా కూడా ప్రసారమవుతున్నాయి. విశాఖపట్నంలో 102 MHz లోను, శ్రీకాకుళంలో 102.7 MHz లోను, కాకినాడలో 100.1 MHz లోను మరియు రాజమండ్రిలో 102.9 MHz ఫ్రీక్వెన్సీల ద్వారా కూడా శ్రోతలు మా ప్రసారాలను ఆస్వాదించవచ్చు.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఎస్ ఫ్రెండ్స్, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ మూవీ నుంచి. రమ్మని రామచిలుక పిలిచింది ఈవేళ అంటూ ఈ పాట మీ అందరి కోసం. స్టేట్ యూన్ టు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

మీలో ఎంతమంది అమ్మా నాన్నలతో ఓ ఫ్రెండ్లా ఉంటారు? అలా ఉంటే ఎంత బాగుంటుందో కదా. అంటే మనతో మన బెంచ్ మేట్లా క్లాస్మేట్లా మాట్లాడుతుంటే చాలా సరదాగా అనిపిస్తుంది. మనకి ఇంకొక ఫ్రెండ్ అవసరం లేదు, మన ఇంట్లోనే మన అమ్మాయి మనకో ఫ్రెండ్, నాన్నే మనకో ఫ్రెండ్ అనిపిస్తుంది కదా. సో ఈ మూవీలో వాళ్ళ అమ్మే ఆ హీరో రవితేజకి ఫ్రెండ్ అనమాట. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఈ మధ్యలో ఓ లవ్ స్టోరీ అనమాట. 2003లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం ఇది. రవితేజ, ఆసిన్, ప్రకాష్ రాజ్, జయసుధ మెయిన్ రోల్స్లో నటించారు అండ్ చక్రి మ్యూజిక్ని అందించారు ఈ మూవీకి. సో ఈ మూవీకి కాంస్య నంది అవార్డు కూడా వచ్చిందట 2003లో. అండ్ ఈ మూవీ నుంచి ఏదైనా చక్కని పాట మా కోసం ప్లే చేయమంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు ఎవరు అంటే ఆకాశవాణి పాటల పల్లకికి శుభోదయం అంటున్నారు మీకు కూడా అండి. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి మూవీ నుండి ఏదైనా ఓ చక్కని పాట మా కోసం అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆరిల్లవా శ్రీకాంత్ నగర్ నుండి విజయ, కోటేశ్వరరావు, రమణ, కూర్మారావు, దామోదర్ అండ్ వేద ప్రకాష్ రిక్వెస్ట్ చేస్తున్నారు. సో తప్పకుండా అండి మీ అందరి కోసం అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి ఈ మూవీ నుంచి.

ఏదైనా నచ్చనిదే ఆ పని చేయలేం కదా. అదే ఎంత మంచి పని అయినా కావండి, మనకి నచ్చిన మన అభిరుచికి తగ్గ పనులే చేయాలనిపిస్తూ ఉంటుంటుంది. అంటే మనకి మ్యూజిక్ అంటే ఇష్టం అనుకోండి, సింగింగ్ వైపో లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ వైపో వెళ్తూ ఉంటాం. కానీ పెద్దవాళ్ళు చెప్పింది మనకి అప్పటికి తలకెక్కదు, కాకపోతే ఏది ఇష్టమో దానిలో సక్సెస్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. సో వాసు, వాయిస్ ఆఫ్ యూత్, 2002లో రిలీజ్ అయిన మూవీ. అండ్ ఈ మూవీకి ఏ కరుణాకరన్ డైరెక్షన్ చేశారు, అలానే వెంకటేష్ భూమిక చావ్లా మెయిన్ రోల్స్ యాక్ట్ చేశారు, హరీష్ జయరాజ్ ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ తెలుగులో ఈ మూవీ నుంచి. సో ఈ మూవీ నుంచి వాలే వాలే మరదల తెగ ముద్దస్తావే అంటూ ఈ పాట మా కోసం ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎవరు అంటే, నమస్కారం అండి, వాసు చిత్రంలో వాలే వాలే పొద్దుల తెగ ముద్దస్తావే మరదల అనే పాట వినిపించండి అంటూ కృష్ణా జిల్లా పెడన నుండి వీర కనకరావు పార్వతి మెసేజ్ చేస్తున్నారండి. సో మీకోసం పోటిల్ రవికిరణ్ సాహిత్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కే చిత్ర కార్తిక్ హమ్మింగ్. సో మీరు ఎంజాయ్ చేసేయండి మరి.

ఎస్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు పాటల పల్లకి. సో పాటల పల్లకి ప్రోగ్రామ్కి బాయ్ బాయ్ చెప్పేసే టైం అయిపోయింది. నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళిపోదాం. బట్ లాస్ట్ నాట్ లీస్ట్ ఈ పాటతో వెళ్ళిపోదాం. లాస్ట్ రిక్వెస్ట్ చూద్దాం. ఈ మూవీ 2007లో రిలీజ్ అయింది. ఏ మూవీయో చెప్తాను ఆగండి. హీరో హీరోయిన్కి ఫస్ట్ మూవీ ఇది. అండ్ ఇందులో ఒక కామెడీ డైలాగ్ ఉంటుంది. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు పదే పదే పాప వచ్చింది, పాప తిన్నది, పాప వెళ్ళింది, ఆ పాప సార్ అంటూ ఉంటారు. ఈ మాట ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి కూడా అలవాటు అవుతూ ఉంటుంది. సో ఈ మూవీకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. అండ్ రామ్ చరణ్, నేహా శర్మ, ప్రకాష్ రాజ్, ఆశీష్ విద్యార్థి మెయిన్ రోల్స్ యాక్ట్ చేయడం జరిగింది. అండ్ మణి శర్మ మ్యూజిక్ డైరెక్షన్ చేశారు ఈ మూవీ చిరుత. సో చిరుత మూవీ నుంచి మా కోసం ఇవాళ అనే పాట ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు సాయి గారు యలమంచల్ నుంచి. సో మీకోసం ఈ బ్యూటిఫుల్ ట్రాక్ ఏదో వస్తుంది మన పాటల పల్లకిలో. కండికొండ సాహిత్యంలో కేకే సునీత ఉపద్రష్ట పాడిన ఈ పాట.

ఎస్ ఫ్రెండ్స్, మన నెక్స్ట్ సెగ్మెంట్ మదిరిమలో అలనాటి ఆపాత మధురాలు వింటారు కదా. సో నేను ప్లే చేసి ఈ నాలుగు పాటల్లో నుంచి మీకు నచ్చిన పాట సాంగ్ నెంబర్ 1, 2, 3, 4, ఇలా ఏ పాట కావాలో సాంగ్ నెంబర్, మీ పేరు, ప్రాంతం పేరును మెన్షన్ చేసి 6304-7674-36 అనే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి. మీకు నచ్చిన పాటల్ని జ్ఞాపకాలతో సహా ఎంజాయ్ చేసేద్దాం మరి. సో ఇప్పుడు వినిపిస్తున్నాను సాంగ్ నెంబర్ 1, 2, 3, 4. ఈ 4 సాంగ్స్లో నుంచి ఏ పాట కావాలో మెసేజ్ చేయడానికి రెడీగా ఉండండి. నేనొక ప్రేమ పిపాసిని, ఇంద్రధనస్సు 1977లో రిలీజ్ అయిన మూవీ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, కేవీ మహాదేవన్ మ్యూజిక్ డైరెక్షన్లో.

నేనొక ప్రేమ పిపాసిని ఇంద్రధనుసు మూవీ నుంచి మూవీలో ఈ పాట సాంగ్ నెంబర్ 1గా మన మద్రిమలో ప్లే అవుతుంది. సాంగ్ నెంబర్ 2 స్ట్రేట్ రౌడీ ఈ మూవీ నుంచి చుక్కల పల్లకిలో అంటూ ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

సో మన మదిరిమలో సాంగ్ నెంబర్ 2గా వస్తోంది చుక్కల పల్లకిలో అంటూ స్టేట్ రౌడీ మూవీ నుంచి 1989లో రిలీజ్ అయింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీ సుశీల పాడిన పాట. అహో ఒక మనసుకు నేడి పుట్టినరోజు అంటూ అల్లరి ప్రియుడు 1993 ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట మరియు చిత్ర. ఈ పాట సాంగ్ నెంబర్ 3గా వస్తోంది.

అల్లరి ప్రియుడు ఈ చిత్రం నుంచి అహో ఒక మనసుకు నేడు పుట్టినరోజు అంటూ సాంగ్ నెంబర్ 3 మన మధురిమలో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సాంగ్ నెంబర్ 4గా వచ్చేస్తుంది. గోవింద గోవింద ఈ మూవీ నుంచి ఇందిర మందిర అంటూ 1994 రిలీజ్ అయింది ఈ మూవీ. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కె చిత్ర పాడిన ఈ పాట.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. అపురూపమైన మధుర గీతాలు వినాలి అంటే నేను వినిపించిన ఈ 4 పాటల నుండి సాంగ్ నెంబర్ 1, 2, 3, 4 ఏ పాట అయితే ఆ నెంబరు టైప్ చేసి మీ పేరు అలానే ప్రాంతం పేరును టైప్ చేసి 6304767436 అనే మా వాట్సాప్ నెంబర్కి ఒక మెసేజ్ చేసేయండి. మన మధురిమలో ఈ 4 పాటల్ని వింటూ ఎంజాయ్ చేసేద్దాం మరి. సో ఎవరు మెసేజ్ చేస్తున్నారు?

ఫస్ట్ రిక్వెస్ట్, సాంగ్ నెంబర్ 1 మా కోసం ప్లే చేయమంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, మధు, రవి, నవీన, రాధిక, శ్రీవాణి, త్రిలోక్, నేహ, శ్రీరామదాసు, కృష్ణాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి రిక్విత్, నల్గొండ జిల్లా చిత్రియాల నుంచి మెసేజ్ చేస్తున్నారు సాంగ్ నెంబర్ 1 ప్లే చేయమంటూ. మరికొంతమంది కూడా సాంగ్ నెంబర్ 1 మా కోసం ప్లే చేయమంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎవరు అంటే గంగరాజు మర్రిపాల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు సాంగ్ నెంబర్ 1 మా కోసం ప్లే చేయమంటూ. సాంగ్ నెంబర్ 1 మా కోసం ఈ పాటను ప్లే చేయండి అంటూ కోరుతున్నవారు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి శ్రీసత్య, పవన్ అండ్ సునీత, ఉమాశ్రీ, ప్రసన్న రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకా సాంగ్ నెంబర్ 1 కావాలి అంటూ మరొక రిక్వెస్ట్, దొన్నెపూడి సూర్యనారాయణ మూర్తి, సూర్యనారాయణమూర్తి, ప్రమీల, మద్దెలపాల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారండి సాంగ్ నెంబర్ 1 మా కోసం ప్లే చేయమంటూ. జిఎంఎస్ శ్రీనివాసరావు వేపగుంట విశాఖపట్నం నుంచి సాంగ్ నెంబర్ 1 కావాలంటున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజు వీరు కూడా సాంగ్ నెంబర్ 1 మా కోసం మధురిమల అంటూ మెసేజ్ చేస్తున్నారు. సాంగ్ నెంబర్ 1 వినిపించగలరు. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ప్రత్యేక అభినందనలు అంటూ మెసేజ్ చేస్తున్నారు వీరు కూడా. అండ్ మరొకరు కూడా సాంగ్ నెంబర్ 1 ముసాపేట గ్రామం మహమూబ్ నగర్ జిల్లా ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోజీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డు, బాబు ముసాపేట నుంచి రాస్తున్నారు సాంగ్ నెంబర్ 1 మా కోసం అంటూ. మరొక మెసేజ్, అనకాపల్లి జిల్లా నుంచి సాంగ్ నెంబర్ 1 సంతోష్ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. సో వీరందరి కోసం సాంగ్ నెంబర్ 1 అయితే వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేసేయండి. మరి నేను ఒక ప్రేమ పిపాసని అంటూ ఇంద్రధనుసు మూవీ నుంచి

ఎస్ ఫ్రెండ్స్, మన మధురిమలో మరొక రిక్వెస్ట్ చూద్దాం. ఏ నెంబర్ సాంగ్? సీక్వెన్స్లో వెళ్ళిపోతున్నారు. సాంగ్ నెంబర్ 2 కావాలని మెసేజెస్ ఎక్కువ వచ్చాయి. ఖజిత్, సహస్ర, గోపాల్, పవన్, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు సాంగ్ నెంబర్ 2 మాకోసం ప్లే చేయండి అంటూ. అండ్ మరొకరు కూడా సాంగ్ నెంబర్ 2 ప్లే చేయండి మాకోసం, ఎస్కేఆర్ హెచ్బి కాలనీ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. పేరు రాయలేదు, ఎస్కేఆర్ అని సింపుల్గా రాశారు. విశాఖపట్నం నుంచి అంటూ రాశారు. మరొకరు కూడా సాంగ్ నెంబర్ 2 మాకోసం అంటూ, లక్ష్మి విశాల్ ఫ్రమ్ విశాఖపట్నం నుంచి. సాంగ్ నెంబర్ 2 ప్లే చేయండి మాకోసం అంటూ రావులపాలెం నుండి జస్టిన్ రాస్తున్నారు. ఇంకొంతమంది కూడా సాంగ్ నెంబర్ 2 మాకోసం అంటూ, వెంకటరమణ, లక్ష్మి, ఆరిల్లవ, బాలాజీ నగర్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు సాంగ్ నెంబర్ 2 మాకోసం ప్లే చేయమంటూ. మరికొన్ని రిక్వెస్ట్లు కూడా వచ్చాయి సాంగ్ నెంబర్ 2 మాకోసం అంటూ. చాగనంపల్లి సీను గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. సో వీరందరి కోసం సాంగ్ నెంబర్ 2 అయితే వచ్చేస్తుంది. ఓ, చాలా చాలా రిక్వెస్ట్లే వచ్చాయి. చూద్దాం, మరికొంతమంది కూడా సాంగ్ నెంబర్ 2 అంటూ మెసేజ్ చేస్తున్నారు. కొవ్వూరి సత్తిరెడ్డి గారు పసలపూడి నుంచి సాంగ్ నెంబర్ 2 మాకోసం అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. సో వీరు మరికొంతమంది కూడా సాంగ్ నెంబర్ 2 మాకోసం కోరుకున్నవారు, శ్రీనివాస్ రావు, లక్ష్మి, నవీన్ కుమార్, హేమంత్, సబ్బవరం, జోడిగుళ్ళు, గండి స్ట్రీట్ నుంచి రాస్తున్నారండి. సో వీరందరి కోసం సాంగ్ నెంబర్ 2 అయితే వచ్చేస్తుంది, చుక్కల పల్లెకిలో అంటూ స్టేట్ రౌడీ మూవీ నుంచి ఎస్పీ బాలు, పి సుశీల పాడిన పాట.

ఎస్ ఫ్రెండ్స్, మన మదిరిమలో థర్డ్ సాంగ్ ఏ సాంగ్ రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారో చూద్దాం. సాంగ్ నెంబర్ ఏ సాంగ్కి ఎక్కువ రిక్వెస్ట్లు వచ్చాయో చూద్దాం. పక్కగా సీక్వెన్స్ ఫాలో అయిపోతున్నారండి జనాలందరూ కూడా. సాంగ్ నెంబర్ 3 మా కోసం ప్లే చేయమంటున్నారు రమేష్ అండ్ ఫ్యామిలీ వేపగుంట నుంచి. సింపుల్గా రాశారు కదా. పాటల పల్లకిలో రిక్వెస్ట్లు ప్లే అయిన వాళ్ళకన్నా ఎవరైతే అప్పుడు మిస్ అయ్యారో వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందుకనే ఏమనుకోవద్దు. సాంగ్ నెంబర్ 3 కావాలి అంటూ మెసేజ్ చేస్తున్నారు రవి గారు దొండపర్తి విశాఖపట్నం నుంచి. సాంగ్ నెంబర్ 2 కావాలి అంటూ డి బాలాజీ ఫ్రమ్ మనస్థలిపురం హైదరాబాద్, ఆల్రెడీ ప్లే అయింది, హ్యాపీనా. సాంగ్ నెంబర్ 3 ప్లే చేయండి మా కోసం అంటూ మూర్తి ఫ్రమ్ చిన్నవాల్తే నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. సాంగ్ నెంబర్ 3లో ఉన్న పాట కోరుతున్న వారు పశ్చిమ గోదావరి జిల్లా సరిపల్లి నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం గారు

సత్యనారాయణ కృష్ణకుమారి పాతకొట్టం నుంచి మూడవ పాటను వినిపించగలరు అంటూ జర్రిపోతుల బుచ్చయ్య మరియు కుటుంబ సభ్యులు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. సాంగ్ నెంబర్ 2 కావాలి అంటూ కోరుతున్న వారు యాక శ్రీనివాసరావు రామలక్ష్మి జంగారెడ్డిగూడెం నుంచి ఆల్రెడీ ప్లే అయింది. సో వీరందరి కోసం సాంగ్ నెంబర్ 3 మరొక రిక్వెస్ట్ కూడా వచ్చింది. ఎవరు అంటే గేదెల వెంకట్రావు, కనకమ్మ, రిషిత, చాణిక్య, రోజా, ఇందిరా ప్రియదర్శిని కాలనీ, ఎన్ఈడి నుంచి. సో మీ అందరి కోసం సాంగ్ నెంబర్ 3 అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు అంటూ అల్లరి ప్రియుడు మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన పాట సీతారామ శాస్త్రి సాహిత్యంలో.

లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మధురిమలో చివరిగా ఈ పాట ఇందిర మందిర అనే ఈ పాట గోవింద గోవింద మూవీ నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నారో చూద్దాం. పొట్నూరు మహేష్ బాబు, పొట్నూరు అనురాధ, వెంకట్ర రామలింగేశ్వరరావు అండ్ ఫ్యామిలీ, శ్రీ రెసిడెన్సీ బచ్చయ్యపేట వీధి శ్రీకాకుళం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలానే సాంగ్ నెంబర్ 4 కావాలంటూ భావన అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. సాంగ్ నెంబర్ 3 ప్లే చేయండి మా కోసం అంటూ వెంకటలక్ష్మి, ఆచారి, అక్కిరెడ్డిపాలెం నుంచి రిక్వెస్ట్ చేశారు. ఆల్రెడీ ప్లే అయ్యింది. కోరుకున్న వారు సాంగ్ నెంబర్ 3 శ్రీనివాసరావు, లక్ష్మి, నవీన్ కుమార్, హేమ, హేమాంష్, దుర్గాప్రసాద్, అనూష, గురుదీప్క, సబ్బవరం నుంచి రిక్వెస్ట్ చేశారు. ఆల్రెడీ ప్లే అయిపోయింది సాంగ్ నెంబర్ 3. సో మరికొన్ని రిక్వెస్ట్ చూద్దాం. ఎవరైనా సాంగ్ నెంబర్ 4 కావాలంటూ మెసేజ్ చేస్తున్నారు. బాబా, పుష్పలక్ష్మి, కార్తీక్, అన్విత, మాధవపట్నం, కాకినాడ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు సాంగ్ నెంబర్ 4 కావాలి అంటూ. మా కోసం సాంగ్ నెంబర్ 4 ప్లే చేయండి మధురిమల అంటూ చింతలపూడి రాంబాబు, కాకి అప్పారావు, కాకి ఆనందలక్ష్మి, చెంగలరావుపేట, తుమ్మలపల్లి వారి వీధి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు సాంగ్ నెంబర్ 4 కావాలి అంటూ. సాంగ్ నెంబర్ 4, దిస్ ఈజ్ గుడ్ మార్నింగ్, దిస్ ఈజ్ కమలప్రియ ఫ్రమ్ అశోక్ నగర్ కాకినాడ నుంచి, ఐఎమ్ నాగార్జున అంటూ రాస్తున్నారు. సాంగ్ నెంబర్ 4 కావాలి అంటూ. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ పాట వీరందరి కోసం అయితే వచ్చేస్తుంది సాంగ్ నెంబర్ 4గా.

0: కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించు, కరడం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. సో ఇప్పుడు మనం ఉన్నాం ఏకచిత్ర గానంలో. సో ఏకచిత్ర గానంలో ఈరోజు ఏ మూవీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం, ఏ పాటలు వినాలనుకుంటున్నాం, అండ్ చాలా విషయాలు ఈ మూవీ గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు సడన్గా భవిష్యత్ కాలానికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? అబ్బా ఎంత బాగుంటుందో. ముందు ఏ కాలం అంటే ముందు ముందుకు ఎలా జరుగుతుందో తెలుసుకోవాలని చాలామందికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొంతమందికి అయితే ప్రీవియస్లో మనం పుట్టక ముందు మన తాతలు ఫోర్ ఫాదర్స్ టైంలో ఎలా ఉండేది, అలా బ్రిటిష్ టైంలో ఎలా ఉండేది ఇలాంటివి చూడాలని, అండ్ రాజుల కాలంలో ఎలా ఉండేది చూడాలని చాలా ఆశగా అనిపిస్తుంది కదా. సో అలాంటి వాళ్ళ కోసమే వచ్చినట్టుగా అనిపిస్తుంది ఈ సినిమా. అదేనండి, ఆదిత్య 369 1991 విడుదలైన మూవీ, తెలుగు మూవీ. అండ్ హెచ్జి వెల్స్ 1895 నవల ది టైమ్ మెషిన్ నుండి ఇది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని తీసిన సినిమా. ఈ సినిమాకు సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. సో మరికొన్ని విషయాలు ఈ మూవీ గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా ఒక పాట అయితే వినేద్దాం ఈ మూవీ నుంచి. ఏ పాట అంటే సెంచరీలు కొట్టే వయస్సు మాది అంటూ వేటూరి సాహిత్యంలో ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాయిస్లో ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం.
1: సెంచరీ

ఆదిత్య 369 ఈ మూవీని గురించి చెప్పుకోవాలంటే సైన్స్ ఫిక్షన్, అలానే చరిత్ర, ప్రేమ, క్రైమ్ ఇవన్నిటిని మిక్స్ చేసి తీసిన సినిమా. ఈ సినిమాలో బాలకృష్ణ నటించగా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన అంటే ప్రత్యేకమైన గుర్తింపు అయితే వచ్చిందట బాలకృష్ణ గారికి. అంటే ఒక శ్రీకృష్ణ దేవరాయలుగా, యువకునిగా, ఇలా రెండు పాత్రలను కూడా ఒకేసారి నటించి దేనికదే డిఫరెన్స్ని చూపించారు కదా. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయండి. ఒకసారి కాలంలో ప్రయాణించే టైమ్ మెషిన్ అనే నవల చదివిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మన తెలుగు ప్రేక్షకులకు చూపించాలనుకున్నారంట. నేపథ్యానికి అనుగుణంగా ఒక సినిమా తీద్దామని ఆలోచన అయితే అతనికి ఉందట. ఇంకా హీరోగా భూతకాలం భవిష్యత్ కాలంలోకి వెళితే బాగుంటుంది అనుకున్నారట. భూతకాలంలో శ్రీకృష్ణ దేవరాయల కాలం అయితే బాగుంటుంది అనిపించింది, కానీ భవిష్యత్ కాలం ఎలా ఉండబోతుందో ఆయనకు అంతగా అవగాహన లేక ఏం చేశారు, అందుకోసం మద్రాసులోని అమెరికన్ లైబ్రరీకి వెళ్ళి అందులో కొన్ని పుస్తకాలు చదివారట. భవిష్యత్తులో నగరాలు భూమి లోపల ఉంటాయని అంచనా వేశారట. సో ఈ వివరాలన్నీ కథను సిద్ధం చేసుకోవడానికి సరిపోయాయి. ఇంకా రాయల వారి కాలంలో మొదట అనుకున్నట్టుగా కథ ప్రకారం ఆయన ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులను వారి మధ్య రాజకీయ విషయాలను చూపించాలనుకున్నారట. అయితే కొంచెం అది డిఫికల్ట్ అనిపించి, అంటే మనం హిస్టరీని ఏం చేయలేం కదా అనిపించి నార్మల్గా కొంచెం కామెడీ సన్నివేశాలు పెట్టారట. అండ్ ఈ కథను సంగీతం శ్రీనివాసరావు గారు ఒక విమానంలో వెళ్తుండగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి వినిపించారట. సో ఎస్పీ గారు ఒకసారి నిర్మాతగా మారారనమాట. సో మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ సినిమా గురించి. సురమోదము అంటూ ఈ పాట మీ అందరి కోసం. వేటూరి సాహిత్యంలో ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునంద అండ్ సంగీతం శ్రీనివాసరావు పాడగా వింటారు.

ఎస్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు ఏకచిత్ర గానంలో ఆదిత్య 369 ఈ మూవీ విశేషాలు. సో ఈ మూవీ గురించి చెప్పుకుంటే ఇందులో నటించిన వారు నందమూరి బాలకృష్ణ అండ్ అలానే హీరోయిన్గా మోహిని అండ్ అన్నపూర్ణమ్మ అండ్ చైల్డ్ ఆర్టిస్ట్గా తరుణ్ రాశి నటించారు. సో ఇంకొక విషయం ఏంటంటే ప్రముఖ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒకసారి నిర్మాత శివలింకన కృష్ణ ప్రసాద్తో మాట్లాడుతూ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు దగ్గరున్న టైం ట్రావెల్ కాల ప్రయాణం గురించి కథ చెప్పారట. అది విన్న కృష్ణప్రసాద్ వెంటనే ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నారట. సో కృష్ణదేవరాయల కాలం అనగానే ఆయనకి కథానాయకుడు బాలకృష్ణ గుర్తొచ్చారట. బాలకృష్ణకు వెళ్ళి ఈ విషయం చెప్పగానే ఆయన కూడా అబ్బా నేను యాక్ట్ చేస్తాను, నాకు చాలా నచ్చింది ఈ కథ అని చెప్పారట, ఒప్పుకున్నారట. ఇంకా రచయితగా జంజాలను ఎంపిక చేశారు అండ్ ఈ సినిమా షూటింగ్ 110 రోజులు పట్టిందట. ఇకపోతే విఆర్ ఎఫెక్ట్స్ కోసం కబీర్ లాల్కి అప్పగించారట. అంటే విఎస్ఆర్ స్వామి అనుకోగా కొన్ని కారణాల వల్ల కబీర్ లాల్కి అప్పచెప్పారట. అండ్ మొదట్లో అయితే కొంత బడ్జెట్ అనుకున్నారట ఈ మూవీ గురించి, కానీ రాను కొంచెం పెరుగుతూ వచ్చిందట. కానీ పెరిగినా కూడా ప్రొడ్యూసర్స్ అన్నారట ఈ మూవీ షూటింగ్లోనే ఇంత ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తుంది కనుక మేము పెట్టడానికి రెడీ అన్నారంట. సో ముందుగా విజయశాంతి గారిని హీరోయిన్గా అనుకున్నారు, బట్ డేట్స్ కుదరక ఆ తర్వాత పిసి శ్రీరామ్కి పరిచయం ఉన్న మోహిని గారిని అవకాశం దక్కింది. టైం మెషిన్ తయారు చేసే పాత్రకు విభిన్నంగా కనిపించడం కోసం హిందీ నటుడు చిన్ను ఆనంద్ని ఎంపిక చేశారట. ఇకపోతే చైల్డ్ ఆర్టిస్టుల సంగతి తెలిసిందే కదా. సో అలా అండ్ షూటింగ్ లొకేషన్స్ కూడా తలకోన అడవుల్లో, కృష్ణదేవరాయల కాలం కాబట్టి తలకోన అడవుల్లో షూటింగ్ చేశారట, తిరుపతి దగ్గర ఉన్నటువంటి తలకోన అడవుల్లో. అండ్ అలానే గ్రాఫిక్స్ కోసం లండన్ వెళ్లాల్సి వచ్చిందట. అండ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో కూడా కొంత పార్ట్ అయితే షూటింగ్ చేశారంట. ఇలా పోతే ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా చాలా డిఫరెంట్ అంటే ఎన్నో అనుభవాలు అయితే ఉంటాయి. సో మరి కొంచెం తెలుసుకుందాం, మనకి టైం మనకున్న టైమే సరిపోదు ఈ మూవీ గురించి చెప్పుకోవాలనుకుంటే. సో మీ అందరి కోసం మరొక పాట వచ్చేస్తుంది, రాసలీలవేళ అంటూ.

ఎస్ ఫ్రెండ్స్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ చివరి మాటతో ఎక్చిత్ర గానం కార్యక్రమాన్ని ఈ చివరి పాటతో ఎండ్ చేసేద్దాం. తెలుగు సినిమా ప్రేక్షకులకు అంతగా అలవాటు లేని ఈ విధమైనటువంటి క్లిష్టతతో కూడిన కొన్నటువంటి కథను తెరకెక్కించి ప్రేక్షకుల ఆదరణ పొందడంలో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఆయన యొక్క టాలెంట్ని చూపించారనొచ్చు. జంధ్యాల మాటలు, వేటూరి పాటలు, ఇళయరాజా సంగీతం, శ్రీరామ్ స్వామిల ఫోటోగ్రఫీ ఈ సినిమా సక్సెస్కి బాగా హెల్ప్ చేశాయని చెప్పాలి. విజయనగర రాజ్య కాలంలో కృష్ణమోహన్ అనే తరువాత ఆ తర్వాత కాలం నుండి వచ్చిన యువకునిగాను అండ్ కృష్ణదేవరాయలు గాను కూడా బాలకృష్ణ నటించి మెప్పించారని చెప్పాలి. ఇది ఈరోజు మన ఏకచిత్ర గానంలో ఆదిత్య 369 మూవీ గురించి చెప్పాలంటే ఇంకా చాలానే ఉంటుంది, బట్ టైం సరిపోదు. చివరిగా ఈ పాట జానవులే అంటూ

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. సో కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

102.2 FM రెయిన్బో సాగరిక, మీరు వింటున్నారు మధుమంజరి తెలుగు సినిమా పాటల కార్యక్రమం. సో మధుమంజరిలో ముందుగా పరదేశీ మూవీ నుంచి తెలుగు ఇంటి పెరటిలోన విరిసే మందారమా అంటూ ఉన్నికృష్ణన్ వాయిస్లో చంద్రబోస్ సాహిత్యం.

ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

ఎన్నో రాత్రులు వస్తాయి కానీ ఈ పాట వినగానే మూవీ నేమ్ గుర్తొస్తుందా? ఇళయరాజా సంగీతం అందించగా ఎన్నో రాత్రులు వస్తాయి అని ఈ పాట తమిళ చిత్రం ధర్మధురై 1991 నుండి ఇళయరాజా సొంత పాట మాసీ మాసం నుండి ఇది తీసుకున్నారట. ఈ పాటను అమిగోస్ కోసం 2023 రీమిక్స్ కూడా చేశారట, అదే ధర్మచక్రం. ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ధర్మచక్ర మూవీ. బాలకృష్ణ, దివ్యభారతి హీరో హీరోయిన్స్గా నటించారు అండ్ ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఈ మూవీ నుంచి ఎన్నో రాత్రులు వస్తాయి కానీ అని ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట వేటూరు సాహిత్యంలో, మధుమంజరిలో మరొక పాటగా

మధుమంజరిలో చివరగా ఈ పాట ప్రేమించుకుందాం రా ఈ మూవీ నుంచి సూర్య కిరీటమై అంటూ భువనచంద్ర, సాహిత్యంలో మహేష్ మహదేవన్, మ్యూజిక్ డైరెక్షన్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ వాయిస్లో. ఈ పాట మీకోసం మధుమంజరిలో.

0: ఎస్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మధుమంజరు తెలుగు సినిమా పాటలు విని ఎంజాయ్ చేశారనుకుంటాను. ఇంతటితో మధుమంజరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక నెలైన సమయం 12 గంటలు దాటి 29 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుండి జాతీయ వార్తలు తెలుగులో ప్రసారమవుతాయి.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు, సంపద, శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు HPV టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరువురు నేతలు పరస్పర ఆసక్తి ఉన్న పలు అంశాలతో సహా రష్యా ఉక్రెయిన్ వివాదం, పశ్చిమాసియాలోని పరిస్థితి, వాణిజ్య సంబంధాలు, ఇంధన సహకారం వంటి అంశాలపై చర్చిస్తారు. రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్తో చర్చలు జరుపుతారు. అధ్యకుడు పెజేష్కియాన్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకుంటారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇరువురు నేతలు ప్రాంతీయ పరిణామాలతో సహా పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్తో కూడా సమావేశమవుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు, సంపద, శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాలు మానవాళిలో దాదాపు సగం మందికి, ప్రపంచ జీడీపీలో దాదాపు 40% ప్రాతినిధ్యం వహిస్తున్నాయని అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ బిజినెస్ ఫోరం 2026 ప్రారంభోత్సవ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ వాటా ఇప్పుడు 4వ వంతు ఉందని, బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యంలో భారత్ ఒక మూల స్తంభంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. స్వదేశీ తయారీ ఎగుమతులలో ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ వస్తువులు అతిపెద్ద విభాగాలుగా ఉన్నాయని తెలిపారు. ముడి పదార్థాలు, క్రిటికల్ మినరల్స్ సహా ఒక దేశం ఉత్పత్తుల కోసం మరో దేశం తమ మార్కెట్లను తెరిచి ఉంచాలని బ్రిక్స్ దేశాలకు పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు.
2: India is also known as the pharmacy of the world. We see BRICS as an important market for these and other products that India seeks to take to the world as a trusted partner.
1: 1893 సెప్టెంబర్ 11 చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. స్వామి వివేకానంద ప్రసంగాన్ని ఒక సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ ఆయన సందేశం మన దేశ నాగరికత, విశిష్ట సంస్కృతి మూలాలను ప్రతిబింబించిందని అన్నారు. వివేకానంద స్ఫూర్తిదాయక మాటలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా

0: అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఉగాండా ఉపాధ్యక్షురాలు జెస్సికా అలుపో న్యూఢిల్లీకి చేరుకున్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యంతో కూడిన ఆత్మీయ చారిత్రక సంబంధాలను పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిక్స్ భాగస్వాములుగా గ్లోబల్ సౌత్ ప్రయోజనాలు, ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలు దృఢంగా కట్టుబడి ఉన్నాయని పేర్కొంది. భారత్, ఉగాండాలు బలమైన స్నేహపూర్వక సంబంధాలను పంచుకుంటున్నాయని, ద్వైపాక్షిక, బహుపాక్షిక రంగాలలో ఇరు దేశాల భాగస్వామ్యం పెరుగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా నైజీరియా విదేశాంగ మంత్రి బియాంకా ఒడుమెగ్వు ఒజుక్వు, ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లుబెట్కిన్ కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీ చేరుకున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినం, అటవీ అమరవీరుల సంస్మరణ దినం పాటిస్తున్నారు. దేశంలోని అడవులు, వన్యప్రాణులు, జీవ వైవిధ్యాన్ని పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన అటవీ సంరక్షకులు, రేంజర్లు సభ్యులకు ఈరోజు ప్రజలు నివాళులర్పిస్తున్నారు. సుస్థిర భవిష్యత్తుకై తమ ప్రాణాలర్పించిన అటవీ అధికారులకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నివాళులర్పించారు. దేశంలోని విస్తృత జీవ వైవిధ్యాన్ని అటవీ అధికారుల బృందం అంకితభావంతో కాపాడుతోందని సామాజిక మాధ్యమ పోస్టులు పేర్కొన్నారు. దేశ సహజ సంపద రక్షణలో కార్చిచ్చులు, స్మగ్లర్లు, వేటగాళ్లతో పోరాడి తమ జీవితాలను త్యాగం చేసిన అధికారులను స్మరించుకుంటూ చెట్లు, నదులు సహజ వనరులు మాత్రమే కాదని, మానవాళికి జీవనాధార వ్యవస్థగా ఉన్నాయని భూపేందర్ యాదవ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ HPV టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. HPV సంక్రమణ, HPV సంబంధిత క్యాన్సర్ల నుంచి రక్షించడానికి మరో ముందడుగు ఇదని పేర్కొంది. ప్రతి టీకా దేశంలోని బాలికలను ఆరోగ్యకరమైన, క్యాన్సర్ రహిత భవిష్యత్తుకు మరింత చేరువ చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 7వ సంచిక ఈరోజు ముంబైలో ముగుస్తుంది. ప్రభావం చూపే సామర్థ్యం, ఏజెంటిక్ AI, టోకనైజేషన్, క్వాంటమ్, సమ్మిళిత ఫైనాన్స్ కోసం విశ్వసనీయ అనుసంధాన ప్రపంచ వ్యవస్థలు అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఫెస్ట్ను నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో విధాన రూపకర్తలు, నియంత్రణ సంస్థలు, కేంద్ర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఫిన్టెక్లు, సాంకేతిక కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు తదితర ప్రపంచ భాగస్వాములు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలు ఈరోజు GFF ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లోతైన సహకారం, బలమైన భాగస్వామ్యాల ద్వారా సుస్థిరతను పెంపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ప్రతి దేశ ఆర్థిక వ్యూహంలో స్థితిస్థాపకత కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. రేపు న్యూఢిల్లీలో ప్రారంభమయ్యే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈరోజు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో మంత్రి ప్రసంగించారు. బ్రిక్స్ సమావేశం వైవిధ్యమైన వనరులు, మార్కెట్లు, సామర్థ్యాలు, అనుభవం కలిగిన ఆర్థిక వ్యవస్థలను ఒకచోటుకు చేర్చుతుందని అన్నారు. ఈ కూటమి విధానాలను పోల్చుకునేందుకు కీలకమైన ఏర్పాట్ల బలోపేతానికి, సభ్య దేశాల ఎంపికలను విస్తృతం చేసేందుకు ఒక వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. సంస్థాగత సహకారంలోకి ప్రవేశించి బ్రిక్స్ కూటమి 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఏడాది బ్రిక్స్ కు ఒక మైలురాయి అని పీయూష్ గోయల్ అన్నారు.
1: In its membership, agenda, and mechanisms of cooperation. India's chairship has sought to carry this evolution forward through the theme of building for resilience, innovation, cooperation, and sustainability.
0: ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజులలో తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మహిళల ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ శ్రీలంక జట్లు తలపడతాయి.

ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలీ వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. అమెరికాపై 2001 సెప్టెంబర్ 11న అల్ఖైదా చేసిన ఘోరమైన దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దాడులలో మరణించిన దాదాపు 3000 మందిని స్మరించుకుంటూ వారికి అమెరికన్లు నివాళులర్పిస్తున్నారు. అమెరికాలో 2001 నాటి అల్ఖైదా విమాన హైజాకింగ్ల విషాద ఘటనను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అల్ఖైదా హైజాకర్లు 4 ప్యాసింజర్ విమానాలను ఆయుధాలుగా మలుచుకున్నారు. హార్ముజ్ జలసంధిలో అమెరికాకు చెందిన మానవరహిత ఉపరితల వాహనాన్ని తమ నౌకాదళం లక్ష్యంగా చేసుకుందని ఐఆర్జీసీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటివరకు 80 లక్షలకు పైగా బాలికలకు హెచ్పీవీ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. స్టూడియోలో టైం అయితే 12:41 కొనసాగుతుంది. ఇప్పుడు హిందీ సినిమా పాటలు వింటారు. ముందుగా దిల్వాలే దుల్హనియా లే జాయేంగే ఈ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. విని ఎంజాయ్ చేయండి మరి.

విజ్ఞప్తి: మౌనంగా ఉండకండి, గళమెత్తండి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ సంస్థల్లో మరియు బ్యాంకులలో లంచం అడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్నం వారికి సమాచారం అందించండి. సంప్రదించండి 0891 27 833 22 లేదా 9492 78 334 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800 42500100. గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం మరియు ఇవ్వడం రెండూ నేరాలే. ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో మీరు వింటున్నారు హిందీ సినిమా పాటలు. తరువాత మేనే కిలాడే తూ అనారి. ఈ చిత్రంలో చురాకే దిల్ మేరా అనే ఈ పాట కుమార్ సాను అండ్ అలక్ యాగ్నిక్ పాడిన పాట.

కార్యక్రమంలో తరువాత మైనే ప్యార్ కియా ఈ సినిమా నుండి దిల్ దివానా అనే ఈ పాట లతా మంగేష్కర్ వాయిస్లో.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం FM 102 రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఈనాటి కార్యక్రమాల్లో 2 గంటల 31 నిమిషాలకు కర్ణాటక సంగీతం. ఈ కార్యక్రమంలో శ్రీ ఆకుండి శ్రీనివాస రాజారావు గారి గానం వింటారు. శ్రీ హెచ్ రామ్చరణ్ వయలిన్ సహకారం, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు మృదంగ సహకారం. అలానే 3 గంటల 30 నిమిషాలకు NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఏడు గంటల 30 నిమిషాలకు ఈ సాయంత్రం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పాకిస్తాన్ మరియు శ్రీలంకల మధ్య జరుగుతున్నటువంటి మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 సెమీఫైనల్ 2 యొక్క హిందీ మరియు ఆంగ్ల భాషలలో ఆఫ్ ట్యూబ్ కామెంటరీ ప్రసారమవుతుంది, రేడియో సెటల్లో మాత్రమే.

కార్యక్రమంలో ఇప్పుడు సాజన్ ఈ మూవీ నుంచి బహుత్ ప్యార్ కర్తే హే అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అన్య వాయిస్లో ఈ పాట.

ఎస్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు హిందీ సినిమా పాటలు విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. నేలైన సమయం 1 గంట దాటి 19 నిమిషాలుగా నడుస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు తెలుగులో విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ఉన్నత విద్య, పరిశోధన, సామాజిక అభివృద్ది రంగాల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గొప్ప సేవలు అందిస్తోందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. వార్తల వివరాలు: గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవ వేడుకలను ఈరోజు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 50 ఏళ్ల స్మారక స్థూపాన్ని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకోవడం చారిత్రాత్మక మైలురాయన్నారు. భవిష్యత్తులోనూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఉన్నత విద్య, పరిశోధన, సామాజిక అభివృద్ది రంగాల్లో 5 దశాబ్దాలుగా విశ్వవిద్యాలయం అందిస్తున్న సేవలను ప్రశంసనీయమని గవర్నర్ పేర్కొంటూ,
1: ఆన్ దిస్ హిస్టారిక్ మైల్స్టోన్ అచీవ్డ్ బై ద యూనివర్సిటీ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 50 ఇయర్స్ ఆఫ్ డెడికేటెడ్ సర్వీస్ టు ద సొసైటీ, ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ ప్లెజర్ టు పార్టిసిపేట్ in the golden jubilee celebrations of Acharya Nagarjuna University, one of the premier institutions of higher education in Andhra Pradesh, which has provided 5 decades of distinguished service in the fields of higher education, research and societal development.
0: సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అమరావతిలోని రాష్ట సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగుతోంది. సమావేశంలో ఈరోజు సూపర్ 6 పథకాలపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆర్థిక అసమానతలను తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా సంక్షేమ విధానాలు ఉండాలని అన్నారు. పరిపాలనా విధానాలలో సాంకేతికత వినియోగం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, వీఆర్ గోయింగ్ ఫర్ డీప్ టెక్నాలజీ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. డీప్ టెక్నాలజీ మనం వాడితే ఐ వాంట్ టు గో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. మనం గాని కరెక్ట్ గా చేయగలిగితే 15-20% మినిమం గ్రోత్ రేట్, రెవెన్యూ కూడా 20

3% ప్లస్ ఇది చేయగలిగితే ఆటోమేటిక్ గా మనం అనుకున్న ఆబ్జెక్టివ్స్ అన్ని అవుతాయి. అందుకే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రేట్ వస్తుంది. అల్టిమేట్ గా మన అందరి ఎయిమ్ ఏంటంటే వెల్త్ క్రియేట్ చేయడం, రెవెన్యూ

0: ఉందని, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అల్పపీడనం పరిస్థితిపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపాలని ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం 112 లేదా 1070 లేదా 1800425 0101 నంబర్లను సంప్రదించాలని మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని కోరారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తిరిగి రావాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి వాతావరణ పరిస్థితులు, శాఖ సూచనలను మత్స్యకారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. తీర ప్రాంతాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. మచిలీపట్నం నుంచి సముద్ర రంగంలో కొత్త శకానికి నాంది పలికేలా ఈ షిప్ యార్డ్ ఏర్పాటు కానుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో మచిలీపట్నం ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ది, ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు 2026 అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ, చెత్త సేకరణ, వేరు చేయడం, రవాణా, శాస్త్రీయ పద్దతుల్లో వ్యర్థాల నిర్వహణకు ఈ నిబంధనలు దోహదపడతాయని తెలిపారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఇవి ఉపయోగపడతాయని పేర్కొంటూ,
1: ఘన వ్యర్థాల నిర్వహణ కోసం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది. మారుతున్న కాలానికి, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున, ఇంకా ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, అదేవిధంగా పర్వతాల్లో పేరుకుపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నిటినీ నిర్వహించాలంటే, అదేవిధంగా మన పరిసర ప్రాంతాల్లోని నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలంటే, మనం ఖచ్చితంగా ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతన పద్ధతుల ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
0: ఎల్దినో ప్రభావంతో రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్పై ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రోజుకు 280 నుంచి 290 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం నమోదవుతోందని అధికారులు తెలిపారు. విద్యుత్ అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో అవసరమైన విద్యుత్ను కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశించారు. కొరత కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం డిస్కంలు, ఉత్పత్తి, కొనుగోలు విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఎరువుల లోడుతో విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 8 బోగీలు కొవ్వూరు మెయిన్ లైన్లో పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. కొవ్వూరులో వందే భారత్, తునిలో యలహంక సూపర్ ఫాస్ట్, నర్సీపట్నంలో జన్మభూమి, అన్నవరంలో ఉదయ ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సిన రాజమహేంద్రవరం విశాఖపట్నం ప్యాసింజర్, విశాఖపట్నం రాజమహేంద్రవరం ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా రేపు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జస్టిస్ ఈ భీమారావు తెలిపారు. లోక్ అదాలత్లో భాగంగా రాజీ పడదగిన కేసులను గుర్తించి ఇరు పక్షాల సమ్మతితో పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను సులభంగా, వేగంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ గొప్ప అవకాశమని పేర్కొంటూ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జస్టిస్ భీమారావు కోరారు. అటవీ సంపద పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అటవీ అమరవీరుల సేవలను స్మరించుకునే ఉద్దేశ్యంతో

0: ఏటా సెప్టెంబర్ 11వ తేదీన జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహిస్తున్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని పాటించాలని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ 2013లో ప్రకటించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉన్నత విద్య, పరిశోధన, సామాజిక అభివృద్ది రంగాల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గొప్ప సేవలు అందిస్తోందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఇప్పుడొక చిత్రగీతం వింటారు, శుభ సంకల్పం చిత్రం నుండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. నెలల సమయం 1 గంట దాటి 33 నిమిషాలు కావస్తుంది. ఇప్పుడు మహిళావాణి స్త్రీల కార్యక్రమం వింటారు.

0: ఈనాటి మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం సందర్భంగా ప్రాణరక్షణ ప్రథమ చికిత్స అనే ఈ అంశంపై శ్రీమతి దేవి మానస శ్రీమతి డి శ్రీదేవిల సంభాషణ వింటారు.
1: మానసా, ఓ మానసా.
2: రారా శ్రీదేవి.
1: అయ్యో మానసా, ఏమైంది? అంత నీరసంగా ఉన్నావు. చేతివేలికి ఆ బ్యాండేజీ ఏంటి?
2: అడిగేవు, ఉదయం కూరగాయలు కట్ చేస్తుంటే వేలు తెగింది, చాలా రక్తం పోయిందనుకో.
1: అయ్యో, మరి ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరా?
2: లేకనే, పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నారు. అప్పుడు మా అమ్మాయి గబగబా వచ్చి గట్టిగా వేలు పట్టుకుంది. మా బాబు ఐస్ ముక్కలు తెచ్చిపెట్టాడు. రక్తం కారడం తగ్గింది. అలా తగ్గిన తర్వాత ఆయింట్మెంట్ పెట్టి కట్టు కట్టారు. పిల్లలకి కూర వండలేకపోయాను. ఏం చేయను చెప్పు. వాళ్ళే పప్పు అన్నం ఆవకాయ బాక్స్ కట్టుకుని వెళ్ళిపోయారు. 10 గంటలకి ఈయన డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి టీటీ ఇంజెక్షన్ వేయించారు.
1: ఇంత జరిగిందా ఉదయం? మరి నాకు ఫోన్ చేయలేకపోయావు, నేను వచ్చేదాన్ని కదా.
2: అయ్యో, నీ హడావిడి నీకు ఉంటుందిగా, ఇబ్బంది పెట్టడం ఎందుకని నీకు ఫోన్ చేయలేదు శ్రీదేవి.
1: భలే దానివే మానస, అవసరానికి అక్కరకు రాని స్నేహం కూడా ఒక స్నేహమేనా. ఇప్పుడు చేసావు గాని మరింకెప్పుడు ఇలా చేయకు. చూడు ఎంత నీరసంగా ఉన్నావో. ఉండు, ఎలక్ట్రాల్ కల్పిస్తాను. ఇక్కడే కదా ఉన్నాయి.
2: ఆ శ్రీదేవి, అక్కడే ఉంది. కొంచెం బాగుంది శ్రీదేవి. ఈ ఎలక్ట్రాల్ పౌడర్ నీళ్ళు తాగ్గానే కాస్తంత నీరసం తగ్గింది. ఇప్పుడు నువ్వు కూడా వచ్చేసావు. చక్కగా ఈ కబుర్లో పడితే ఈ నీరసం కూడా మాయమైపోతుందిలే.
1: మానస, నీ పిల్లలకి మెచ్చుకోవాలి. అసలు సకాలంలో చక్కగా నీకు మంచి ప్రథమ చికిత్స అందించారు. వాళ్ళకి ఇవన్నీ ఎలా తెలుసంటావు?
2: అదే కదా శ్రీదేవి, నాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించి అంత నొప్పిలో కూడా వాళ్ళని అడిగాను, మీకివన్నీ ఎలా తెలుసురా అసలు అని.
1: మరేం చెప్పారు?
2: వాళ్ళ స్కూల్లో ఒకరోజు సైన్స్ టీచర్ ఫస్ట్ ఎయిడ్ కోసం చెప్పారట. అది విని చాలా చక్కగా గుర్తుపెట్టుకున్నారనుకో. అది నాకిలా పనికొచ్చింది.
1: నిజమే, పిల్లలు చాలా చక్కగా గుర్తుంచుకొని ఆచరించారు. అయినా మానస, ప్రతి వ్యక్తికి కనీస ప్రథమ చికిత్స అన్నది తెలుసుండాలి. అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్నది ఇంట్లో ఉండాలి కూడా.
2: అవును శ్రీదేవి, ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్నది మాత్రం ఉండాలి ఖచ్చితంగా. అలాగే నువ్వు ప్రథమ చికిత్స అన్నది తెలుసుండాలని అన్నావు కదా, మా పక్కింటి ఆయనకి ఆ మధ్య గుండుపోటొచ్చింది. అలా గుండుపోటు వస్తే వాళ్ల చుట్టాల అబ్బాయి సమయానికి సిపిఆర్ చేశాడంట. అలా చేయడం వల్ల ఆయన ప్రాణాలు దక్కాయట.
1: అంటే చూడు, ప్రథమ చికిత్స వల్ల ఆయన ప్రాణాపాయ స్థితి నుండి తప్పించుకున్నారు కదా. సెప్టెంబర్ నెల 2వ శనివారం ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
2: 2వ శనివారం అంటే రేపే కదా?
1: అవును. మరి ఈ ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారని అనుకుంటున్నావు?
2: ఎందుకంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి. అంతేనా?
1: కరెక్ట్ గా చెప్పావు. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. అలాగే ప్రమాదం సంభవించినప్పుడు బాధితులకు తక్షణ సహాయం అందించాలి.
2: నువ్వు తక్షణ సహాయం అంటున్నావు కదా, ఇప్పుడు చాలా మంది యాక్సిడెంట్ జరుగుతుంటే వీడియోలు తీసుకుంటూ కనిపిస్తారే గాని వాళ్ళకి సహాయం చేయడానికి ఎక్కడ ముందుకు వస్తున్నారు చెప్పు. అసలు ప్రమాదం జరగగానే ఎలా స్పందించాలో కూడా చాలా మందికి తెలియడం లేదు.
1: సరిగ్గా చెప్పావు. అందుకే ఈరోజు ప్రాణరక్షణలో ప్రథమ చికిత్స కోసం మాట్లాడుకుందాం, ఏమంటావు?
2: అలాగే, తప్పకుండా. కాకపోతే ముందుగా ఒక పాట విందాం.

0: శ్రీదేవి, సెప్టెంబర్ 2వ శనివారం ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవాన్ని జరుపుకుంటారని చెప్పావు కదా, అది ఎప్పటి నుండి ప్రారంభించారు?
1: అది 2000 సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీ ద్వారా పరిచయం చేయబడింది మానస. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిపుణుల సహాయం అందేలోపు అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక ప్రథమ చికిత్సా నైపుణ్యాలు ప్రాణాలను ఎలా కాపాడగలవనే దానిపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడం దీని ఉద్దేశం అన్నమాట. అలాగే ఈ సంవత్సరం ఇతివృత్తం ఏంటంటే, వలస సందర్భాలలో ప్రథమ చికిత్స.
0: నిజమే శ్రీదేవి, వలస సందర్భాల్లో ప్రథమ చికిత్స అంటే చాలా బాగుంది కదా. ఎందుకంటే వలస వెళ్లేటప్పుడు ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఎంతో మంది ఎన్నో రకాల అనారోగ్యాలతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. చూడ్డానికి చిన్నగా ఉన్నా కూడా దాన్ని అలాగే వదిలేస్తే అది పెద్దదయ్యే అవకాశం ఉంది కదా. అప్పుడే గనక ప్రథమ చికిత్సని అందించగలిగితే ఇంకా బాగుంటుంది కదా, వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది కదా.
1: అందుకే చూడు, మనం ప్రయాణం చేసినప్పుడు చాలా మంది డాక్టర్స్ ఉంటే వాళ్ళకి అక్కడ మెన్షన్ చేయమంటారు. ఇప్పుడు ట్రైన్ జర్నీ చేస్తున్నాం అనుకో, సడన్ గా ఎవరికో అనారోగ్య సమస్య ఏర్పడినప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు ముందుగా ఇన్ఫార్మ్ చేయగానే ఏ కంపార్ట్మెంట్ లో డాక్టర్ ఉన్నారు, ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వైద్య సహాయం అందించగలరు అని చూస్తారు. చూసి వాళ్ళకి

0: ఇన్ఫార్మ్ చేస్తారు. అంటే నిపుణుల ద్వారా అందిస్తే వాళ్ళు ప్రాణాపాయ పరిస్థితి నుండి కోలుకుంటారు కదా, అలాగే నిపుణులు వచ్చే లోపల వాళ్ళకి కొంత సహాయం అన్నది అందించాలి. అది మాట కావచ్చు, కొంత వాళ్ళకి మనం చెప్పుకున్నట్టు సిపిఆర్ ఇటువంటి పద్ధతులు కూడా ఉంటున్నాయి కదా, అవన్నమాట. అలాగే మాంస ప్రథమ చికిత్స యొక్క ముఖ్య ఉద్దేశాలు మూడున్నాయి. అవేంటంటే ప్రాణాలను కాపాడటం, మరోటేంటంటే పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించడం, ఇక కోలుకోవడానికి సహాయపడటం. అంటే ప్రాణాలను కాపాడడం అనగానే ఏంటంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని సజీవంగా ఉంచడానికి తక్షణ చర్యలు ఏం తీసుకోవాలో అవి తీసుకోవాలన్నమాట. అలాగే పరిస్థితి దిగజారకుండా నిరోధించడం అంటే గాయం జరిగి రక్తస్రావం జరుగుతుంటే ఆ రక్తస్రావాన్ని అరికట్టడం, లేదా అనారోగ్యం తీవ్రత పెరగకుండా చూసుకోవడం. ఇక కోలుకోవడానికి సహాయపడడం అంటే బాధితునిలో ధైర్యం నింపి నొప్పిని తగ్గించడానికి, ఉపశమనం కలిగించడానికి మంచి మాటల ద్వారా, చిన్న చర్య ద్వారా కూడా వాళ్లలో ధైర్యాన్ని నింపి వాళ్ళకి ఆ బాధ నుండి కొంచెం ఉపశమనం కలిగించవచ్చు.
1: బాగా చెప్పారు శ్రీదేవి. అలాగే అత్యవసర పరిస్థితుల్లో మనం ఎవరికైనా ఫస్ట్ ఎయిడ్ చేసేటప్పుడు ప్రధానంగా మనం పరిశీలించాల్సిన అంశాలు ఏంటంటే, వీటినే ఏబిసి అని పిలుస్తారు. ఏ అంటే ఎయిర్వే, బి అంటే బ్రీతింగ్, సి అంటే సర్క్యులేషన్. ఏం లేదు శ్రీదేవి, ఏ వ్యక్తి అయితే ప్రమాదంలో ఉన్నారో వారి శ్వాసనాళం సరిగ్గా ఉందా లేదా అనేది తనిఖీ చేసి గాలి ఆడేలా చెయ్యాలి. అంటే చూడు, ఏదైనా జరిగినప్పుడు అందరూ మూగిపోతారు, అలా మూగిపోతే ఆ వ్యక్తికి ఎలా గాలాడుతుంది సరిగ్గా, అలా చూసుకోవాలి. అలాగే బ్రీతింగ్ అంటే ఆ వ్యక్తి శ్వాస తీసుకుంటున్నాడా లేదా అనేది పరిశీలించాలి. అవసరమైతే కృత్రిమ శ్వాస అందించాలి. అంటే చూడు, అంటారు కదా సిపిఆర్ చేయడం, అలాగే నోటి ద్వారా వాళ్ళకి గాలిని అందించడం అలా చేయొచ్చు అని. అలాగే సర్క్యులేషన్ అంటే రక్త ప్రసరణ, నాడిని పరీక్షించి రక్తస్రావం అవుతుంటే అరికట్టడానికి ప్రయత్నించడం అన్నమాట.
0: మరి నువ్వు అన్నావే కృత్రిమ శ్వాస అందించడం నోటి ద్వారా అందించడం అని, అది ఎవరు పడితే వాళ్ళు అందించలేరు మానస, దానికి నిపుణులు ఉండాలి, లేదు అటువంటి శిక్షణ పొందిన వాళ్ళైతేనే కరెక్ట్ గా ఇవ్వగలరు. ఎందుకంటే నోటి ద్వారా మనం శ్వాసను అందించామంటే మళ్ళీ ఒక క్షణం ఆగాలన్నమాట, ఎందుకంటే లోపలికి లంగ్స్ లోకి ఆ గాలి వెళ్లాలి, మళ్ళీ బయటికి రావాలి. అలాగే కృత్రిమ శ్వాస అందించినప్పుడు నోటి ద్వారా ముక్కుని మూసి మరి అందించాలి. అంటే దానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది, సరైన పద్ధతి తెలిసిన వాళ్ళు ఎవరైనా అయితే అందించవచ్చు, అంతేగాని మిడిమిడి జ్ఞానంతో ఇటువంటివి ప్రయత్నాలైతే చేయకూడదు, దానివల్ల ఇంకా ప్రమాదం పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
1: సరిగ్గా చెప్పావు శ్రీదేవి. శ్రీదేవి చాలా మాట్లాడుకున్నాం కదా, ఒక పాట విందామా?

0: అలాగే మాన్సా చూడు, ఒక యాక్సిడెంట్ జరిగిందనుకో, ఒక క్షణానికి బొర్రేం పనిచేయదు, మెదడు స్తంభించిపోయినట్టు అయిపోతుంది కదా. వాళ్ళు గాబరా పడిపోతారు, యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు.
1: అవును,
0: వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. అటువంటి వాళ్ళకి మనం ఏంటంటే సురక్షిత ప్రాంతంలో తరలించడం, అలాగే వాళ్ళ స్పందన కోసం భుజం మీద తట్టి మీరు బానే ఉన్నారండి, ఏం కాలేదు అన్న మంచి మాటలు చెప్పి తక్షణ సహాయం అందుతుందని వాళ్ళకు ఒక భరోసాని ఇవ్వగలగాలి. అలాగే సహాయం కోసం అత్యవసర సేవలకు కూడా కాల్ చేయాలి. మన భారతదేశంలో అనుకో 112, 108 ఇవి ఉన్నాయి, అంబులెన్స్లు వస్తాయి మనకి. అలాగే ఇతర చోట్ల అనుకో 911 లేదా 300 అన్నమాట, 000 వంటివి కూడా డయల్ చేయడం ద్వారా అత్యవసర సేవలు పొందవచ్చు. అలాగే సమీపంలో AED అంటే ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ ఉంటే దాన్ని తీసుకురమ్మని పక్కనున్న వారికి చెప్పాలి. అలాగే మనం శ్వాస తనిఖీ చేసినప్పుడు 10 సెకండ్లకు మించకుండా ఛాతీ సాధారణ కదలికల కోసం చూడాలి. అలాగే ఒక వ్యక్తి శ్వాస తీసుకోలేక ఆయాస పడుతుంటే CPR అన్నది ప్రారంభించాలి.
1: బాగా చెప్పావు శ్రీదేవి. నువ్వు అన్నట్టు సిపిఆర్ ని చేయడానికి కూడా ఒక విధానం ఉంటుంది. ఇది ప్రతి వ్యక్తి తెలుసుకోవడం అనేది చాలా అవసరం కూడా. ముందుగా వ్యక్తిని గట్టి చదునైన ఉపరితలంపై పడుకోబెట్టాలి. పెట్టిన తర్వాత ఒక చేతి మడమను ఛాతీ మధ్యలో అంటే రొమ్ము ఎముక కింది భాగంలో అన్నమాట అక్కడ పెట్టి, రెండవ చేతిని దానిపై ఉంచి వేళ్లను ఒకదానితో ఒకటి పెనవేసుకోవాలి. అలాగే మోచేతులను నిటారుగా ఉంచి భుజాలను చేతులకు సరిగ్గా పైనుండేలా చూసుకోవాలి. కనీసం 2 అంగుళాలు అంటే 5 సెంటీమీటర్లు నిలువుగా కిందకి నెట్టాలి, అంతకంటే ఎక్కువ నెట్టకూడదు. అలాగే నిమిషానికి 100 నుండి 120 కంప్రెషన్ల చొప్పున బలంగా వేగంగా నొక్కాలి ఛాతీ మీద. ప్రతి తోపు తర్వాత ఛాతీ పూర్తిగా దాని సాధారణ స్థితికి తిరిగి రావాలి, అది గుర్తుపెట్టుకోవాలి.
0: నువ్వు చెప్పినట్టు మాన్సా, ఈ సిపిఆర్ అన్నది శిక్షణ పొందిన వాళ్ళైతే కరెక్ట్ గా చేయగలుగుతారు. అదే ఎక్కడో విని సిపిఆర్ పద్ధతి అన్నది చెయ్యకూడదు కూడా అన్న, ఎందుకంటే కరెక్ట్ చోట మనం ప్రెస్ చేసి కంప్రెస్ చేయలేకపోతే దానివల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి. ఇక అలాగే ఎక్కడో మనం సోషల్ మీడియాలో చూసామని వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు అలా చేశారని అటువంటివి కూడా ప్రయత్నించకూడదు, ఎందుకంటే నిపుణులు చెప్పినవి మనకి తెలిసినవి.

0: మానవుల ఫలితం పొందినవి ఏవైతే ఉంటాయో వాటిని చేయాలి తప్పించి ఎవరో చేశారు ఎక్కడో చూసాము అని మాత్రం ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు మనస.
1: సరిగ్గా చెప్పే శ్రీదేవి.
0: మనస ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టు ఏదైనా అపాయం జరిగింది లేకపోతే ఆపద సంభవించినప్పుడు మనం స్తంభించిపోకుండా మన మెదడు చాలా చురుగ్గా పాదరసంలా పనిచేయాలి. అంటే అపాయంలో కూడా ఉపాయం తట్టాలి. చూడు, మొన్న నేపాల వరదలు మనం చూసాం కదా, అందులోని వాళ్ళంతా ఎత్తైన ప్రదేశంలోకి ఎక్కుతున్నప్పుడట కొందరు జారిపోతుంటే ఒక ఆవిడ తన కట్టుకున్న చీరను విప్పి కిందకి వేసి వాళ్ళందరికీ ప్రాణాలను కాపాడారన్నమాట. అంటే చూడు, అంత ఆపదలో కూడా ఎంత సమయస్ఫూర్తితో స్పందించారో కదా. అందుకే గాబరా పడకూడదు మనం. ఎటువంటి స్థితిలో అయినా నిదానంగా పరిష్కారాన్ని ఆలోచించగలగాలి. మెదడుని మనస్సుని చాలా కూల్గా ఉంచుకోవాలి. ఇక అలాగే ఏమైనా యాక్సిడెంట్స్ అవి జరగడం చూసినప్పుడు వెంటనే స్పందించి వాళ్ళకి తక్షణ సహాయాన్ని అందించాలి మనస.
1: బాగా చెప్పారు శ్రీదేవి. మనం ఇందాక వలసలలో ప్రాథమిక చికిత్స అనుకున్నాం కదా, వాళ్ళకి ఏంటంటే ముందుగా వలసలలో అనేసరికి ఆసుపత్రి దూరంగా ఉండొచ్చు, భాష తెలియకపోవచ్చు, దానివల్ల ఎన్నో ఇబ్బందులు కూడా కలగొచ్చు. అలాగే అప్పటికప్పుడు అత్యవసర సేవలు ఎక్కడున్నాయో తెలియకపోవచ్చు, కుటుంబ సభ్యుల దగ్గరలో ఉండొచ్చు లేకపోవచ్చు, ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలు కూడా పరిమితంగా ఉండొచ్చు. అందువల్ల ఫస్ట్ ఎయిడ్ అనేది అందరూ తెలుసుకోవాలి. అలాగే ముందు మన భద్రత చూసుకోవాలి. ఇప్పుడు చూడు, చాలామంది రోడ్డు ప్రమాదాలు అన్నావు కదా ఇందాక నువ్వు, అలా రోడ్డు ప్రమాదం జరిగితే అయ్యో వాళ్ళని కాపాడేద్దాం అని చెప్పి ట్రాఫిక్ మధ్యలోకి వెళ్ళి బాధితుడిని పట్టుకోవడం ప్రమాదకరం కదా. కాబట్టి ఆగాలి, ఒక్కసారి అటు ఇటు ఆపి అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టి ఏం జరిగిందో తెలుసుకుని బాధితుడు స్పందిస్తున్నాడా లేదా, శ్వాస సాధారణంగా ఉందా లేదా, ఏమైనా రక్తస్రావం జరిగితే ఎక్కడ జరుగుతుంది, ఎంత పోతుంది, అలాగే దానికి ఏదైనా గుడ్డ కట్టి ఆపగలమా అనేది చూడడం, ఆ విషయాల్ని గమనించడం చేయాలి. నువ్వు ఇందాక అన్నవే అంబులెన్స్ అని ఇలాంటి వాటికి ఫోన్ చేసి మనం చెప్తే వీలైనంత వరకు తగ్గించగలం. ఏమంటావు?
0: అది మాత్రం కరెక్టే. చూడు, మనకి సాధారణంగా జ్వరం, జలుబు, విరోచనాలు ఇటువంటివి ఉంటే మనం ఏవో టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాం. అంటే మనకు తెలిసిన చికిత్స చేసుకుంటూ ఉంటాం. అలాగని ప్రతిదానికి సొంత వైద్యం పనికిరాదు కదా. ఒక జ్వరం మనకి అలా తరచూ వస్తుంది అంటే కారణం తెలుసుకోవాలి. ప్రతిసారి ఒక టాబ్లెట్ వేసుకొని తగ్గించుకుంటున్నాం అన్నది కాకుండా నిపుణుల్ని, వైద్యుల్ని సంప్రదించాలి. సరైన కారణం తెలుసుకొని సరైన చికిత్స అందిస్తే దాన్ని మూలాల నుంచి తుడిచిపెట్టవచ్చు.
1: అయితే కొండ నాలికి మందేస్తే ఉన్న నాలిక ఊడింది అన్నట్టుగా ఉండకూడదనమాట.
0: మరంతే కదా.
1: అలాగే శ్రీదేవి, మహిళలు వంటగదిలో నిత్యం ఆ వేడి దగ్గరే ఉంటారు. చాలా మందికి చేతులు కాళ్ళు అవి కాలుతూ ఉంటాయి, పెనాలు పట్టుకున్నప్పుడు, కుక్కర్లు పట్టుకున్నప్పుడు చేతి కాళ్ళు అలా కాలినప్పుడు చల్లగా ప్రవహించే నీటితో సుమారు 20 నిమిషాలు ఆ కాలిన దాన్ని చల్లబరచడం సాధారణంగా చేసే ఫస్ట్ ఎయిడ్ అంట. నిజంగా శ్రీదేవి, అసలు ఈ రోజు అయితే అలా రక్తాన్ని చూసేసరికి ఒక్కసారిగా నాకు మైండ్ పనిచేయలే తెలుసా. ఇంట్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్లో అన్ని సామాన్లు ఉన్నాయి కాబట్టి పిల్లలు అవి తీసేసి టకటకా నాకు ఈమాత్రం ఫస్ట్ ఎయిడ్ చేశారు. అసలు ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఉండాల్సినవి మినిమం ఏ ఉండాలి తెలుసా? బ్యాండేడ్స్, స్టెరైల్ గాజు గుడ్డ ప్యాడ్లు, అలాగే యాంటీసెప్టిక్ క్విడ్స్, అలాగే మెడికల్ టేప్లు, కాటన్ బాల్స్, పెయిన్ రిలీవర్స్ అంటే ట్యాబ్లెట్స్ అన్నమాట, అలాగే కాలిన గాయాల కోసం లేపనం, బర్న్ ఆయింట్మెంట్స్ ఉంటాయి కదా అవి, థర్మామీటరు, ఒక చిన్న కత్తెర, అలాగే సేఫ్టీ పిన్లు, ఇవన్నీ కూడా మన దగ్గర ఉంచుకోవాలి.
0: అలాగే అవన్నీ కూడా భద్రంగా ఒక చోట పెట్టాలి. చూడు, అన్ని ఇంట్లో ఉంటాయి, అవసరానికి ఎక్కడున్నాయో వెతుక్కోవాల్సి వస్తుంది. అందుకే ఒక బాక్స్ పెట్టి ఇవన్నీ పెట్టుకొని ఇంట్లో ప్రతి వ్యక్తికి తెలియాలి ఏది ఎక్కడుంది అన్నది కదా. అప్పుడే కదా సరైన సమయంలో వాళ్ళు స్పందించి మనకు అవి అందించగలుగుతారు.
1: అలాగే శ్రీదేవి, మనం ఎక్కడికి వెళ్దాం అనుకున్నా, ఏదైనా దూర ప్రయాణాలు చేద్దాం అనుకున్నప్పుడు అక్కడ దగ్గరలోనే ఆసుపత్రులు ఎక్కడున్నాయి, అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎక్కడున్నాయి, అక్కడ అంబులెన్స్కి ఎలా కాల్ చేయాలి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మన దగ్గర ఉందా లేదా, లేదా ఫస్ట్ ఎయిడ్ తెలిసిన వ్యక్తి మన దగ్గర ఎవరైనా ఉన్నారా లేదా, అత్యవసర ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా మన దగ్గర ఉంచుకోవడం మంచిది.
0: నిజమే మాన్సా. ఇప్పుడు ఇవాళ రేపు చూడు, మనుషులు ఆహారం కన్నా మాత్రలు ఎక్కువ మింగుతున్నారు కదా.
1: అంతే,
0: ఎంతైనా ఎవరేది చేసినా ఆరోగ్యం గురించే కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మరి విన్నారుగా ఈనాటి అంశం. వచ్చే వారం మరో కొత్త అంశంతో మీ ముందుకు.

0: लचीलेपन, स्थिरता और सहयोग का आह्वान किया। अमेरिका में 11 सितंबर के आतंकी हमले की 25वीं बरसी पर भारत ने आतंकवाद से लड़ने के अपने अटूट संकल्प को दोहराया। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ మధ్యాహ్నం 2 గంటలకు అందించిన వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి. వాల్తేరులో గరిష్టంగా 32.0 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 24 డిగ్రీల సెల్సియస్, వాతావరణ ప్రభావం 13.3%. విమానయాన కేంద్రంలో 33.2 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 7.0. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పరిసర ప్రాంతాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై అక్కడక్కడ వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే సూచన ఉంది. ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం కొనసాగుతుంది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్రంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వరకు ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సెప్టెంబర్ 11-12 తేదీల్లో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరంలో మరియు సముద్రంలోకి చేపలు వేటకు వెళ్లేవారు వెళ్లరాదని సూచన. ఆంధ్రప్రదేశ్ తీరానికి వెలుపల బంగాళాఖాతంలో సెప్టెంబర్ 11 అనగా దక్షిణ తమిళనాడు తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లో 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి వాతావరణ శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించాలి. మీరింతవరకు వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 మెగాహెడ్స్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది వాలరించే కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. కర్ణాటక సంగీతం వింటున్నారు. గానం శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు, వయలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ మావుడూరు సత్యప్రసాదరావు. మొదటిగా పరమపావని అరాణారాగం ఆదితాళం అన్నస్వామి శాస్త్రి రచన వింటారు.

కర్ణాటక సంగీతంలో తత్పరకీర్తన రామ ఇక నన్ను బ్రోవ రాధా అంటూ సహనరాగం రూపకతాళం శ్రీపట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచన.

మీరింతవరకు కర్ణాటక సంగీతం విన్నారు. గానం శ్రీ ఆకుండి శ్రీనివాస రాజారావు, వయలిన్ శ్రీ హెచ్ రామచరణ్, మృదంగం శ్రీ మావుడూరి సూర్యప్రసాదరావు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. సో 3 గంటలైందంటే మధురమే సుధాగానంలో ఉన్నాం మనం. మధురమే సుధాగానంలో ఎప్పట్లాగే మీకు నచ్చిన ఆ పాత మధురాలను వింటూ, అలాగే మన దేశ చరిత్ర సాంప్రదాయాల గురించి చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాం కదా. సో ఈరోజు నేను కొన్ని రుచుల్ని కూడా చూపిద్దాం అనుకుంటున్నా మీకు. సో మధురమే సుధాగానాన్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. మొదటగా మూగ మనసులు సినిమా నుంచి ఓ పాటను విందామా. దాశరథి దర్శకత్వంలో దాశరథి రచించిన, కెవి మహాదేవన్ సంగీతాన్ని సమకూర్చి పి సుశీల పాడిన గోదారి గట్టుంది అంటూ ఈ వర్షం టైంలో వింటే పాట బాగుంటుంది కదా. మరి మీ అందరి కోసం పాటనైతే వినిపించేస్తా ఓ చిన్న విరామం తర్వాత.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: సో అలాగే మీరు కూడా మీకు నచ్చిన అపాత మధురాలని వినాలి అనుకుంటే మాకు మెసేజ్ చేసేసేయండి. మీకు నచ్చిన పాట, సినిమా పేరు, మీ పేరు, ప్రాంతాన్ని 6304767436 నంబర్కు. సో మరో విషయం అండి, ఏంటనుకుంటున్నారా, మరి ఈరోజు సాయంత్రం 5:30కి ప్రసారమయ్యే మా పదం మీ భావంలో మరి మీకు ఇస్తున్న పదం ఏంటో తెలుసా? కోపం. మరి ఈ కోపం పదంతో కవితలు రాసి మాకు పంపించేసే అన్ని, మరి మీ కోప తాపాలన్నీ ఆ కవితల్లో ఏ రకంగా చూపిస్తారో మరి నేనైతే చదివి వినిపించేస్తాను. సో మీరు 4 గంటల తర్వాత 6304767436 నంబర్కు మెసేజ్ చేసేసేయండి మీ కోప తాపాల కవితలను.

సో వింటున్నారు కదా, మరి ఇలాగే మీరు కూడా మీకు నచ్చిన పాటలను అయితే మెసేజ్ చేసేసేయండి, మనం ప్లే చేసేద్దాం. ఫస్ట్ ఎక్కడ ఏ మూవీ నుంచి చూద్దామా? పంతులమ్మ సినిమా నుంచి ఎడారిలో కోయల అంటూ పాటను మాకోసం ప్లే చేయండి అంటూ కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి పలక సత్యనారాయణ, కృష్ణకుమారి, రాజా, మాధురి, ప్రణీత్, ఈక్షిత, లక్ష్మి అడుగుతున్నారు. సో పంతులమ్మ సినిమా నుంచి ఈ పాటను అయితే మీకోసం ప్లే చేస్తా. వేటూరి సుందరరామూర్తి రచనలో రాజన్ నాగేంద్ర సంగీత సారథ్యం వహించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడు వినిపించారు. ఇప్పుడైతే మీ అందరి కోసం కూడా ఈ పాట వినిపించేస్తూ ఉన్నాను.

0: ఈరోజు మధురమే సుధాగానంలో మన రాష్ట్రాలు వాటి సాంప్రదాయ రుచుల గురించి అయితే తెలుసుకుందాం. భారతదేశం అంటే కేవలం భిన్నమైన భాషలు, భిన్నమైన సంస్కృతులు మాత్రమే కాదు, భిన్నమైన రుచుల సమ్మేళనం కూడాను. మన దేశంలో ప్రతి రాష్ట్రానికి కూడా ఒక ప్రత్యేకమైన వంటకం ఉంది. మరి ఆ వంటకం వెనుక ఒక కథ ఉంటుంది, ఒక సాంప్రదాయం ఉంటుంది, ఒక ప్రాంతపు జీవన విధానం కూడా ఉంటుంది. అందుకే ఈరోజు మనం ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, కానీ మన ప్రయాణం మాత్రం రుచి గురించి. సో మొదటగా మన రాష్ట్రంతోనే ప్రారంభించేద్దాం. ఆంధ్ర వంటకాలు అంటే వెంటనే గుర్తొచ్చేది గోంగూర పచ్చడి, పులిహోర, పప్పు, ఆవకాయ వంటి రుచులు. మరి మన వంటల్లో చింతపండు, మిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వంటి పదార్థాలు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ముఖ్యంగా గోంగూర ఆంధ్ర వంటకాల్లో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇంత అన్నంలో ఆ కొంచెం గోంగూర పచ్చడి కలిపి తిన్నా ఆ రుచే వేరు కదా. సో మరి ఆంధ్ర వాళ్ళ కోసం ఆంధ్ర వంటల గురించి నేనేం చెప్పను. మరి నెక్స్ట్ అలాగే మిగతా రాష్ట్రాల వంటలు, వాటి రుచుల గురించి కూడా చాలా విషయాలు మనం తెలుసుకుందాం. మీరు వింటూ ఉండండి. మరి మనకి నెక్స్ట్ రిక్వెస్ట్ ఏమొచ్చింది, ఏ పాట వినిపించమని అడుగుతున్నారు అంటే, వింత దంపతులు సినిమా నుంచి మా కోసం ఒక పాటను వినిపించండి అని అడుగుతున్నారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. సో తప్పకుండా అండి, వింత దంపతులు సినిమా నుంచి ఇక్కడ అవైలబుల్ ఉన్న పాటనైతే నేను ప్లే చేస్తాను. తీగకు పువ్వే అందం అంటూ ఈ పాట సి నారాయణ రెడ్డి గారు సాహిత్యం అందించారు, పి సుశీల పాడి వినిపించారు. మరి ఈ సినిమాకి సంగీతాన్ని ఎస్పి కోదండపాణి అందించారు. మరి మీ అందరి కోసం కూడాను ఈ పాటను ప్లే చేస్తా, వింటూ ఎంజాయ్ చేయండి.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కలిసి

సో మరి మన రాష్ట్రాల రుచుల ప్రయాణంలో మన పక్కనే ఉన్న నెక్స్ట్ తెలంగాణకు వెళ్దాం. తెలంగాణ సాంప్రదాయ వంటకంలో సర్వపిండి, సకినాలు, జొన్న రొట్టె వంటి వంటకాలు చాలా ప్రసిద్ధి. పండగల సమయంలో తయారు చేసే సకినాలు ప్రత్యేక ఆకర్షణ. ఇక హైదరాబాద్ అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ బిర్యానీ గుర్తుకొస్తుంది. మరి ఒకే రాష్ట్రంలో గ్రామీణ సాంప్రదాయ వంటకాల నుంచి నగరపు ప్రసిద్ధ వంటకాల వరకు ఎన్నో రుచులు కనిపిస్తాయి ఇక్కడ. మరి అలా మన దక్షిణ భారతంలోకి వెళ్తే కేరళ. కేరళ నుంచి అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, మా నోట్లో నీళ్ళు వస్తున్నాయి, మమ్మల్ని ఏం చేయమంటారని మాత్రం నన్ను అడగొద్దు. కానీ మన రాష్ట్రాలు వాటి సాంప్రదాయ రుచుల గురించి అయితే మనం తెలుసుకోవాలి కదా. సో కొన్ని కొన్ని వంటలు అయితే మీ అందరికీ చాలా చాలా బాగా వచ్చుంటాయని కూడా నేను అనుకుంటున్నా. మన నెక్స్ట్ కేరళ వంటల గురించి అయితే తెలుసుకుందామా. కొబ్బరి, కరివేపాకు, మసాలాలు సమ సువాసనలతో కేరళ వంటకాలు ప్రత్యేకంగా ఉంటాయి. మరి అప్పం, స్ట్యూ, పుట్టు, కడల కర్రీ, సద్య వంటివి వంటకాలు కేరళ సాంప్రదాయ రుచులకు ఉదాహరణ. మరి అరిటాకుపై వడ్డించే ఈ కేరళ సద్య అయితే ఒక సంపూర్ణ భోజన అనుభవం.

నెక్స్ట్ ఆ పక్కనే ఉన్న తమిళనాడులో అయితే ఇడ్లీ, దోశ, సాంబార్, పొంగల్ వంటి వంటకాలు దేశమంతా ప్రసిద్ధి. ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా చేసే పొంగల్ అయితే ఒక పండగ వంటకంగా ఎంతో ప్రాచుర్యం కలిగి ఉంది. ఓన్లీ మన సౌత్ ఇండియన్ డిషెసే చెప్తారా, ఇక్కడి రుచులే చెప్తారా అనుకుంటున్నారేమో. ఏం లేదు, మొత్తం మన ఇండియా కవర్ చేసేద్దాం. కానీ నెక్స్ట్ అయితే మీ అందరి కోసం నెక్స్ట్ పాట ఏంటి అనేది చెప్పేస్తున్నాను. మల్లెపందిరి సినిమా నుంచి వేటూరు సుందరరామూర్తి గారి సాహిత్యాన్ని అందించి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అలాగే జానకి గారు పాడిన పాటనైతే మీ అందరి కోసం వినిపించేస్తూ ఉన్నా. సో ఆ పాట ఎవరు అడుగుతున్నారంటే శ్రీనివాస్ జిల్లా పరిషత్ నుంచి అడుగుతున్నారు. తప్పకుండా మరి ఈ పాటనైతే మీ అందరి కోసం కూడా ప్లే చేసేస్తున్నా, వింటూ ఎంజాయ్ చేయండి.

0: సో మధురమే సుధాగానంలో మన రాష్ట్రాలు రుచుల గురించి తెలుసుకుంటున్నాం కదా. మరి మన పక్కనే ఉన్న కర్ణాటక వెళ్తే బిసిబేల్ బాత్, రాగి ముద్ద, మైసూర్ పాక్ ఇక్కడ చాలా ప్రత్యేకం. బిసిబేల్ బాత్లో అన్నం, పప్పు, కూరలు అలాగే ప్రత్యేక మసాలాల కలయిక ఉంటుంది. మరి భోజనం తర్వాత స్వీట్ కావాలంటే మైసూర్ పాక్. సో మరి ఇప్పుడు ఉత్తర భారతం వైపు వెళ్దాం. పంజాబ్ అంటేనే ఉత్సాహం, పంట పొలాలు, పంజాబీ సంస్కృతి, అలాగే రుచికరమైన ఆహారం. మరి మక్కీదా రోటీ, సర్సోదా సాగ్, గాజర్కా హల్వా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలానే ఉన్నాయి. మరి పంజాబ్ సాంప్రదాయ వంటకాల్లో ప్రముఖమైనవి వెన్నతో వేడివేడిగా రోటీ, పక్కనే సర్సోదా సాగ్. అంటే ఆల్రెడీ మీరు భోజనం చేసేసినా ఇలా వింటూ ఉంటే ఆకలేసేస్తుంది కదా, మరి అలా ఉంటుంది. మరి నెక్స్ట్ రాజస్థాన్కి వెళ్తే ఇక్కడ మనకి ఎడారి ప్రాంతం, నీటి లభ్యత చాలా తక్కువగా ఉంటుంది. అయినా ఎక్కువ కాలం నిల్వ ఉండే పదార్థాలు, అలాంటి వంటలు ఇక్కడ చాలా ప్రత్యేకం. దాల్ బాటీ చూర్మా రాజస్థాన్కు ఎంతో ప్రసిద్ధి. బాటీ, పప్పు, చూర్మా ఈ మూడు కలిస్తేనే సాంప్రదాయ రాజస్థానీ భోజనం. నెక్స్ట్ బీహార్. మరి బీహార్కి వెళ్తే ముందుగా మనకు గుర్తొచ్చేది లిట్టీ చోకా. గోధుమ పిండితో తయారు చేసిన లిట్టీని చోకాతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. సాధారణ పదార్థాలతోనే తయారయ్యే ఈ వంటకం బీహార్ ఆహార సంస్కృతికి ప్రత్యేక స్థానం సంపాదించింది. మరి ఇంకొంచెం ముందుకెళ్తే అలా పశ్చిమ బెంగాల్ వైపు ఎలా ఉంటే బెంగాలీ వంటలతో చేపలు చాలా ప్రత్యేకం. అలాగే అక్కడ స్వీట్ల గురించి ఇంకా చెప్పగలమా? అసలు చెప్పకుండా ముగించలేం కదా. రసగుల్లా, సందేశ్ వంటి స్వీట్స్ బెంగాలీ ఆహార సంస్కృతికి చాలా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చాయి. ఇంకా గుజరాత్కి వెళ్తే మనకి ఆల్రెడీ 3 Idiots మూవీలో కరీనా కపూర్ ఒక మాట ఉంటుందన్నమాట, డోక్లా, థేప్లా, కాక్రా, ఏంటి ఇంత ఏదో మామూలు పేలుస్తున్నట్టు ఉంటుంది ఆ వంటలు లాగా అనిపించదు ఆ పేర్లు అని. చాలా వినడానికి పేర్లు అలా ఉన్నా సరే చాలా తేలిగ్గా రుచిగా ఉంటాయి గుజరాతీ వంటకాలు. అండ్ ఇవి దేశవ్యాప్తంగా కూడా ఎంతో ప్రాచుర్యం. అండ్ మహారాష్ట్రకి వెళ్తే పూరన్ పూలి, మిసన్ పావ్, వడాపావ్ వంటి వంటకాలు చాలా ప్రత్యేకం. ముఖ్యంగా వడాపావ్ అనేది మహారాష్ట్ర స్ట్రీట్ ఫుడ్గా కూడా చాలా ప్రత్యేకం. మరి ఈశాన్య భారతానికి వెళ్ళామనుకోండి, ఇక్కడ మనం చాలా రుచులు తెలుసుకుంటాం. అరుణాచల్ ప్రదేశ్లో దుక్సా, సిక్కింలో మోమోస్, అస్సాంలో మోసోర్ టెంగా, మణిపూర్లో ఎరోంబా వంటి చాలా వంటకాలు ప్రసిద్ధి. మరి ప్రతి ప్రాంతంలో అక్కడి వాతావరణం, అందుబాటులో ఉండే పదార్థాలు, స్థానిక జీవన విధానం ఆహారంపై ప్రభావం చూపుతాయి. అందుకే ఈశాన్య భారతదేశపు వంటకాల్లో కూడా చాలా ప్రత్యేకమైన రుచులు కనిపిస్తాయి. ఇలా మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు, కేరళ నుంచి తమిళనాడు వరకు, పంజాబ్ నుంచి రాజస్థాన్ వరకు, బెంగాల్ నుంచి ఈశాన్య భారతదేశం వరకు రుచుల ప్రయాణం, అంటే అన్ని రకాల రుచులు తెలుసుకున్నాం కదా. మన దేశంలో భాషలు వేరు, దుస్తులు వేరు, పండుగలు వేరు, కానీ ఆహారం మనల్ని కలుపుతుంది. ఒక రాష్ట్ర వంటకాలని మరో రాష్ట్రం వారు ఆస్వాదించినప్పుడు అక్కడ సంస్కృతిని కూడా కొంత తెలుసుకున్నట్లే. అందుకే భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం అంటాం. మన ప్లేట్లో కనిపించే ప్రతి వంటకం వెనుక ఒక ప్రాంతం ఉంటుంది, ఒక సాంప్రదాయం ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది, ముఖ్యంగా ఎంతో ప్రేమ ఉంటుంది. రుచులు మారినా మన దేశం ఒకటే, వంటలు వేరైనా మన బంధం ఒకటే. మరి ఇదే ఈరోజు మన రాష్ట్రాలు, సాంప్రదాయ రుచులు అనే అంశంపై మధురమే సుధాగానంలో ఒక చిన్న అంశం. చాలామంది చాలా చాలా రిక్వెస్ట్ పంపించారు, బట్ మనకున్న సమయం అరగంటకి అయిపోవడం వలన చాలా తక్కువ పాటలే వెళ్తాయి. ఎందుకంటే చాలామంది పాటలు మధురమే సుధాగానానికి అభిమానులు చాలా ఎక్కువ, చాలామంది పాటలు ప్లే చేశారు. చాలామంది అడుగుతుంటారు మాది ఎందుకు ప్లే చేయలేదు, ఎందుకు ప్లే చేయలేదని. ఎందుకు ఉంటే ఏముంటుంది, ఒక్క సమయమే, సమయం తక్కువ, అందువల్ల మాత్రమే ప్లే చేయలేకపోతాం, అంతకు మించి ఇంకేమీ ఉండదు. సో ఇదండి మరి ఈరోజు మధురమే సుధాగానం. మరికొద్ది క్షణాల్లో NCERT ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: NCERT విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

సో ప్రతి సాయంత్రం 4 గంటలు అనగానే సరదాగా కాసేపు అలా ఏం మాట్లాడదాం, అసలు వీళ్ళు ఏ టాపిక్ ఇస్తారు, ఏ టాపిక్ పై మాట్లాడాలి అంటూ మీరు కూడా నన్ను చాలా ఆత్రంగా వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో అసలు మనం టాపిక్ స్టార్ట్ అవ్వకుండానే చెప్పకుండా కూడా చాలా చాలా ఫోన్ కాల్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో మరి అయితే సరదాగా కాసేపు మీరు కూడా మాతో పాటు మా ప్రోగ్రాంలో జాయిన్ అవడానికి రెడీగా ఉన్నారా? సో అలా అయితే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 0891-272724-272728. ఈ నంబర్స్కి కాల్ చేసి నేను ఇచ్చిన టాపిక్పై మీరు మాట్లాడేసేయచ్చు. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే, అనుకోనిది జరిగింది. సో కొన్ని కొన్నిసార్లు అనుకోకుండా కొన్ని జరిగిపోతూ ఉంటాయి కదా అలా. సో అటువంటి విషయాలు ఏమైనా మీరు మాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్స్ 0891-272724-272728. సో మరి ఫస్ట్ అయితే మీ అందరి కోసం సూపర్ మిర్చి అంటూ దేవి శ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటని ప్లే చేసిన సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ నుంచి.

0: సూపర్ మచ్చి
1: తందాచే తందాచే ఎంగ వెట్టు తంగ తిరయ వంకయ్యల తందాచే
0: సూపర్ మచ్చి.

దేవి శ్రీప్రసాద్ శ్రావణ్ భార్గవి పాడిన పాటను అయితే విన్నాం కదా, మరి సనఫ్ సచ్చిమూర్తి మూవీ నుంచి. మరి సరదాగా కాసేపులో మరి మీరు కూడాను మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసేసేయచ్చు మేము ఇచ్చిన టాపిక్పై మాట్లాడేందుకు. సో మరి టాపిక్ ఇంకేంటో చెప్పేనా? అనుకోనిది జరిగింది. కొన్నిసార్లు అనుకోకుండా కొన్ని జరిగిపోతూ ఉంటాయి అలా. సో అటువంటి సన్నివేశాలు, అలాంటి సందర్భం ఏదైనా ఉంటే మీరు మాతో షేర్ చేసుకోవచ్చు. లైక్ అందరూ చాలా సైలెంట్గా ఉన్నారు ఎక్కడో లైబ్రరీలో, ఒక్కసారి మన ఫోన్ గల్లుమని మోగింది. సో అలాంటివి కూడా ఉంటాయి కదా. కొన్ని కొన్నిసార్లు అనుకోని అదృష్టాలు మనకు వచ్చేసి అలా పడుతూ ఉంటాయి. అలా ఏదైనా అనుకోనిది జరిగింది అనేది ఏదైనా మీకు జరిగి ఉంటే మీరు మాకు కాల్ చేసి మాట్లాడచ్చు.

0: సో మరి మన ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దామా. హలో
1: హలో, గుడ్ ఈవినింగ్.
0: హలో అండి, గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
1: శ్రీకాకుళం జిల్లా ఆమడాలో వసించే సుబ్బారు మురళీ మేడం.
0: ఓకే, చెప్పండి మురళీ గారు.
1: మా లైఫ్ లోనే అనుకోని అలా జీవితంలో సెటిల్ అయిపోయి యాక్చువల్ గా డాక్టర్ అవ్వాలని కోరిక మా ఫాదర్. కానీ ఆ రంగానికి వెళ్ళి సగంలో వచ్చేసాను. లాస్ట్ ఒక జర్నలిస్ట్ గా స్థిరపడ్డాను. 30 ఏళ్ళుగా ఆ రంగంలో ఉన్నాను. ఒక పత్రికలో, ప్రధాన పత్రికలోనే మంచి పొజిషన్ లో ఉన్నాను, జిల్లా ఇన్ఛార్జ్.
0: ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో చాలాసార్లు చాలా సందర్భాల్లో అనుకోకుండానే మనం అనుకున్నది కాకుండా వేరే దాంట్లో చాలా మంచి స్థాయిలో సెటిల్ అయితే ఈ ఆనందం ఏంటో మన కాలర్ మాటల్లో విన్నాం. ఇంకొన్ని కాల్స్ చూద్దాం. హలో,
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే చెప్పండి రావు గారు.
2: మేడం, నాకు అనుకోకుండా రైల్వేలో జాబ్ దొరికింది మేడం. అప్లై చేశాను, అనుభవం అయిపోయింది.
0: అనుకోకుండా ఉన్న జాబ్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం ఈరోజు. హలో
3: హలో, గుడ్ ఈవినింగ్ మేడం. బాగున్నారా?
0: చాలా బాగున్నాను, కానీ చాలా నాయిస్ వస్తుంది కొంచెం రేడియోకి. చెప్పండి.
3: హాలీలో పెదగదిలి వినాయకరావు చిన్నారావుకి అనుకోకుండా, నాకు ఎందుకంటే అది అనుకోలేదు అది జరుగుతుందని.
0: నేను అడిగింది అదే.
3: వచ్చేసి నాకు ఇస్తున్నారో, మీకు మేడం రమ్మంటున్నారు, మీ జాబ్ ఖాయమైపోయింది అని అన్నారండి. అంటే అడిగి చాలా అలర్ట్ గా ఉందన్నమాట, ఎనర్జీగా. అయితే వెళ్ళి జాయిన్ అవుతాను, సరే అయితే మేడంకి చెప్పు
0: అన్నానండి.
3: కరెక్ట్ అయిపోయిందండి.
0: ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇప్పటి వరకు అయితే చాలా 3 కాల్స్ కూడా అనుకోకుండా వచ్చిన ఉద్యోగాలు, అనుకోకుండా చూస్ చేసుకోకపోయిన కెరియర్ అని వచ్చాయి కదా. ఇంకా చూద్దాం, చాలా మందికి చాలా చాలా విషయాలే ఉండుంటాయి, అవన్నీ కూడా మనం వినేద్దాం. అండ్ మీ అందరికి కూడా నేను వినిపించేస్తా, మీరైతే రెడీగా ఉండండి. నెక్స్ట్ సరదాగా కాసేపు కార్యక్రమంలో సరదాగా కాసేపు అయినా అంటూ పాగల్ మూవీ నుంచి పాటను మీ అందరి కోసం ప్లే చేస్తున్నా కార్తీక్ అండ్ పూర్ణిమ వాయిస్లో.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మనం ఈరోజు సాయంత్రం 5:30 ప్రసారమయ్యే మా పదం మీ భావంలో ఇస్తున్న పదం కోపం. మరి ఆ చిరు కోప తాపాలని మరి మీ కవితల ద్వారా ఎలా తెలియజేస్తారో తెలియజేసేసేయండి. నేనైతే ఎంచక్కగా మీ కోపాన్ని కూడా తీయగా చదివినిపించేస్తా. సో మరి ఏ నెంబర్కి పంపించాలి? 6304767434 నెంబర్కు. మరొకసారి చెప్తున్నాను, 6304 అయ్యి బాబే నేను కన్ఫ్యూజ్ అయిపోయి 6304767434 ఈ నెంబర్కి మరి మీరు కవితలు రాసి పంపించేసేయండి, నేను చదివి వినిపించేస్తా. మరి నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారు, అనుకోకుండా ఏం జరిగింది, అనుకోనిది ఏం జరిగిందో మనం కూడా విందాం. హలో,
3: నమస్తే అండి. మీకు ముందుగా యునైటెడ్ శుభాకాంక్షలు అండి.
2: ఓకే, థ్యాంక్ యూ. ఎవరు మాట్లాడుతున్నారు?
3: పసలపూడి సత్యరేడ్ అండి.
2: చెప్పండి సత్యరేడ్ గారు, మరి విన్నారా
3: మీరు? జెసీ గారు కదండి.
2: అవునండి.
3: అమ్మయ్యా, నాకైతే అండి అనుకోకుండా చాలా జరిగింది.
2: ఒక్కటి చెప్పండి చాలు.
3: నాకు అనుకోని కలిసి రోజు కలిసి మన ఎప్పమ్మ రెడీ అయింది కాల విత్తానం.
2: ఓహో, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.
3: అలాగే వచ్చాను చేస్తే కలిసిపోతుంది నాకు ఏంటి మరి.
2: హలో,
4: గుడ్ ఈవినింగ్ మేడం.
2: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: నా పేరు శ్రీను టైలర్ మేడం, పెద్ద గదిలి.
2: ఓకే చెప్పండి.
4: మనం ఒక దగ్గర నాకు ఆల్రెడీ పని వేరే దగ్గర చేశాను, చాలా మంది మేడం నాకు తెలుస్తారు. మనం ఒక దగ్గర చేసాం సడన్ గా, అక్కడ కూడా అదే పని చేస్తాం కదా మేడం. అందుకే ఇక్కడ ఒక దగ్గర మేడం నమ్ముకుంటే ఆడికి కూడా మనకి నమ్మకం ఉంటది. చాలా మంది ఆఫర్లు ఇచ్చారు మేడం, మనం ఇంకా సడన్ గా ఇంకెక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అయితే అదే పని అవుతుంది కదా.
2: ఓకే, ఏం చెప్పాలనుకున్నారు నాకైతే అర్థం కాలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. యాక్చువల్గా అయితే మనం అనుకోనిది ఏదైనా జరిగింది అనేదాన్ని ఈరోజు కాన్సెప్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా అనుకోని అదృష్టం అలా వచ్చినా, లేకపోతే కొన్నిసార్లు అనుకోకుండా కొన్ని పొరపాట్లు జరుగుతుంటే, అది కానీ ఏదైనా టూ సైడ్స్ అంటే మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు ఏదైనా. అండ్ అలాగే కొన్ని ఫన్నీ థింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఏంటది, అందరూ చాలా సైలెంట్గా ఉంటారు ఏ లైబ్రరీలోనో, మన ఫోన్ కానీ ఒక్కసారి గల్లుమని రింగ్ అయింది అనుకోండి, సో అందరూ ఒకేసారి మన వైపు చూస్తారు కదా, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. మరి నెక్స్ట్ ఇంకొక కాల్ చూసి మరొక పాటని అయితే వినిపించేస్తాం మీకోసం. హలో.
5: హలో, నమస్తే మేడం.
2: నమస్తే అండి.
5: మునగపాక నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు నాగేశ్వరరావు అండి.
2: చెప్పండి నాగేశ్వరరావు గారు.
5: చెప్తానండి. అయితే మాము ఇల్లు కట్టి మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకున్నామండి. అయితే ఒక పెద్ద ఆయన ఒక సంబంధం తీసుకొచ్చాడండి. తీసుకొచ్చి ఇలాగా నప్పుతుంది, మీకు వాళ్ళకి నప్పుతుంది అనేసి అనగానే మేము కూడా చూసాము, సెట్ అయిపోయిందండి. సెట్ అయిపోతే ఇల్లు కట్టడం వెనక పెట్టామండి, పెళ్లి చేయడం ముందు పెట్టామండి. పని జరిగిందండి,
2: కళ్యాణం వస్తే ఆగదంటారు కదా మరి, అదండి. సో ఇదండి, మరి నెక్స్ట్ కాలర్స్ తో కూడా ఇంకొంచెం మాట్లాడే ముందు మరి నెక్స్ట్ మీ అందరి కోసం వి సినిమా నుంచి వస్తున్నా వస్తున్నా అంటూ శ్రేయ ఘోషల్, అమి త్రివేది, అలాగే అనురాగ్ కుల్కర్ణి పాడిన ఈ పాటను ప్లే చేస్తున్నా.

0: సో మరి నెక్స్ట్ కాలర్స్తో కూడా మాట్లాడదాం. మాట్లాడే ముందు మరొకసారి అయితే టాపిక్ చెప్పేస్తాను. అనుకోనిది జరిగింది అన్ని ఎటువంటి సిచ్యువేషన్లోనైనా అయి ఉండొచ్చు. అలా ఏదైనా మీకు కనెక్ట్ అయ్యి ఉంటే మీరు మాకు మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మాకు కాల్ చేయాల్సిన నెంబర్స్ 0891-2727-244, 2727-288. సో నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో
1: హలో నమస్తే అండి.
0: నమస్తే అండి.
1: నా పేరు శంకర్రావు అండి.
0: ఓకే చెప్పండి శంకర్రావు గారు, ఎక్కడి నుంచి?
1: కడప.
0: హలో
1: హలో
0: చెప్పండి, ఎక్కడి నుంచి?
1: అండ్ అండ్
0: ఓకే చెప్పండి, వింటూ ఉన్నారా?
1: అవునండి. అదే అనుకున్నకు జాబ్ వచ్చిందండి అన్నక. నేను బ్యాండ్ కళ్ళు లేదు. 2019 పోస్ట్ పడ్డాది. 2019 పదకొండున్నరలో నాకు జాబ్ వచ్చిందండి.
0: ఓకే, అనుకోకుండా వచ్చిన ఉద్యోగం జీవితాన్ని మార్చేసిందా?
1: నేను అసలు అనుకోలేదండి, అంటే కళ్ళు లేక నాకు వాళ్ళు ఇస్తారు జాబ్. అనుకున్నాను.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా హ్యాపీగా ఉంది వినడానికి. థ్యాంక్ యూ. హలో
2: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: మేము

0: ఉండేది మేడం. ఒకసారి అనుకోకుండా మేము విజయవాడ అమ్మవారి దర్శనానికి వెళ్ళి జంగారెడ్డి కూడా వచ్చేస్తున్నామండి. అకస్మాత్గా ఆ రోజు ఆయన ప్రవచనం ఉందండి అయ్యప్ప స్వామి గుడి దగ్గర. వెంటనే అక్కడ బస్సు స్టాప్ చేసి రిక్వెస్ట్ చేసి స్టాప్ చేసి దిగి దర్శనం చేసుకున్నామండి. మాకు చాలా హ్యాపీగా ఉంది, అనుకోకుండా జరిగింది మేడం.
1: ఓకే అండి, థ్యాంక్ యూ. హలో
2: హలో మేడం గారు, నమస్తే.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: గుడ్ ఈవినింగ్ అండి.
1: గుడ్ ఈవినింగ్.
2: ఆల్ ఇండియా రేడియో స్టేషన్ అండి?
1: అవునండి. పేరు
2: అనుకోలేదు. నా పేరు పండూరు నోకరాజ్ అండి, అగనంపూడి అండి.
1: చెప్పండి.
2: అది అనుకోలేదు, ఏదైనా జరిగితే దాంట్లో కదా ట్రాఫిక్.
1: అవునండి.
2: అయితే కొద్దిగా ఎక్స్ట్రా మాట్లాడాలనుకుంటున్నాను, సారీ ఏమనుకోకండి. అయితే మా పాప ఎంసీఏ స్టూడెంట్ గా చదువుతుందండి, అప్పుడు 2018. ఆమెను వయసు 25 అంత ఉంటది. పెళ్లికి ఆ అమ్మాయితో చదువుకుంటున్న వాళ్ళందరూ పిల్లలు ఎత్తుకొని కనబడుతున్నారో నాకు సిగ్గేస్తుంది, పెళ్లి చేయరేటని అడిగిందండి నన్ను. అవి మేమన్నాము, అమ్మ నువ్వు ఎక్కడైనా జాబులో సెటిల్ అయితే మ్యారేజ్ చేసుకుంటే నీ లైఫ్ బాగుంటది, నీకు జీవితంలో ఏదైనా అనుకోకుండా ఏదైనా అవకతవకలు వచ్చినా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాల్సి వచ్చేది అని చెప్పామండి. అయితే పాప మీరు పెళ్లి చేయడానికి ఇష్టం లేక ఇలాంటి మాట్లాడుతున్నారు, ఈ రకంగా ఎగతాళి చేస్తున్నారు అని అన్నదండి. సరే అని చెప్పేసి సంబంధం చూసి చేసేసామండి. అయితే పాప కాలేజ్ రిలీవ్ అవ్వలేదు, మ్యారేజ్ అయ్యింది సంవత్సరంలో. పాప కాలేజ్ రిలీవ్ అయిన తర్వాత జాబ్ కి తొందరగా వెళ్ళడానికి పాప అడ్డు వచ్చింది.
1: ఓకే సరే, కానీ ఇది షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తే బాగుంటుంది, ఎంత చాలా మంది కాలేజ్ వెయిట్ చేస్తూ ఉంటారు కదా.
2: మూడు తర్వాత జాబ్ కి వెళ్ళింది, ఆవిడ జాబ్ దొరకలేదు, మేము ఆశించిన జాబ్ దొరకలేదు. కాకపోతే అవసరం వర్క్ ఫర్ హోమ్ జాబ్ దొరికింది, 20,000 చేస్తుంది. యాక్చువల్ గా అయితే 1,00,000, 2 లక్షల జాబ్ దీనిలో ఉండవలసింది.
1: నో ప్రాబ్లం, ఏదైనా సరే అంత బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సో ఇంకొంతమంది కాలర్స్తో మాట్లాడే ముందు నెక్స్ట్ అయితే మనం జైలవ కుష మూవీ నుంచి నీ కళ్ళలోన అంటూ ఈ పాటను ప్లే చేస్తున్నాం మీ అందరి కోసం హ్యామ్ చంద్ర వాయిస్లో.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: సో మనం ఉన్నాం సరదాగా కాసేపులో. సరదాగా కాసేపు మరి మీరు కూడా మాతో పాటు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి, మేము ఇచ్చిన టాపిక్ పై మాట్లాడేసేయాలి అనుకుంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 0891 272 7 2 7 2 4 2 7 2 7 2 8. సో ఈరోజు టాపిక్ ఏంటంటే అనుకోనిది ఏదైనా జరిగింది. సో అనుకోనిది జరిగేటప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కొన్నిసార్లు, కొన్నిసార్లు నెగిటివ్గా కూడా జరగండొచ్చు. అలా ఏదైనా మీకు కనెక్ట్ అయ్యి ఉంటే మీరు మాకు కాల్ చేసి చెప్పేసేయండి. సో నెక్స్ట్ కాలర్, హలో.
1: నమస్తే మేడం, ఇష్టపడవారు చెల్లూరు, నా పేరు గోవింద్ అండి.
0: నమస్తే అండి గోవింద్ గారు, చెప్పండి, వింటూ ఉన్నారా?
1: వింటున్నాను మేడం.
0: ఓకే,
1: అనుకోకుండా మేడం, ఒక 8 సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి వెళ్ళాలని అనుకుంటున్నామండి. కాదేంటంటే సంథింగ్ ఒక 1 వీక్ ముందు ఇంకో ఫ్యామిలీ కూడా వస్తానన్నారు. అనుకోకుండా మా ఇంట్లో కూడా రేపు వెళ్ళాలనుగా ఎవరు చెప్పినట్టు చెప్పానమాట. అనుకోకుండా ఈ వారం తిరుపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మొత్తం దర్శనం చేసుకుని ఆల్రెడీ ఇప్పుడే ఇంటికి వచ్చానండి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ. సో మా అందరికోసం కూడా బ్లెస్సింగ్ తీసుకున్నారా?
1: అవునండి, మొత్తం అందరూ హ్యాపీగా ఉండాలని కూడా చెప్పాను మేడం.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. హలో హలో
2: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను గాజువాక నుంచి అండి, లంక శంకర్రావు.
0: చెప్పండి
2: మేడం. నాకు చాలా ఆనందం ఉంది మేడం, ఇది దిస్ ఇస్ ఫస్ట్ టైం టు.
0: ఫస్ట్ టైం గాలరా? ఓకే, ఏం చేస్తూ ఉంటారు?
2: నేను ఇక్కడ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మిషన్ ఆపరేటర్ పని చేస్తున్నాను.
0: ఓకే ఓకే,
2: సంతోషం ఉంది మేడం, కోటి రూపాయలు తిరిగినంత ఆనందం ఉంది మేడం నాకు ఈరోజు. నేను ఇంకా జీవితంలో మాట్లాడలేనమ్మా అనుకోండి మేడం.
0: మరి మాట్లాడడానికి రోజు వింటూ ఉంటారా?
2: రోజు వింటాను మేడం, నాకు చెయ్యాలని ఉంటది కానీ నాకు కాల్ దొరకడం లేదు. ఈ రోజు దొరికాను మేడం మా ఫ్రెండ్ వల్ల.
0: ఓకే, సో మరి చెప్పండి, మాట్లాడండి.
2: నేను టాపిక్ కోసం ఇంకా మాట్లాడాను, మీకు సంతోషం.
0: అయ్యయ్యో, అంటే ఈరోజు టాపిక్ ఇచ్చింది కూడా అటువంటిదే, అనుకోనిది జరిగితే అని.
2: అవును మేడం, అవును మేడం.

0: మీ లైన్ కలిసిన తర్వాత నాకు చాలా సంతోషం అండి.
1: ఓకే అండి, థ్యాంక్ యూ. ఇలాగే ట్రై చేస్తూ ఉంటారు.
0: థ్యాంక్ యూ మ్యాడమ్, థ్యాంక్ యూ.
1: ఓకే అండి, బాయ్. హలో,
2: నమస్తే.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: శుభ సాయంత్రం, రమణా సీతమ్మ నాగులాపల్లి.
1: శుభ సాయంత్రం, చెప్పండి రమణా గారు.
2: ఒకసారి టాపిక్ చెప్పండి.
1: అనుకోనిది జరిగితే, అనుకోనిది జరిగింది.
2: వాయిస్ కరెక్ట్ గా రాలేదమ్మా, ఒకసారి చెప్తారు.
1: అనుకోనిది జరిగింది అంటే మనం ఏది ఎప్పుడు అనుకోనిది ఏదైనా జరిగితే ఏంటి అని.
2: అదే అట్లాగైతే మాల్లో ఫ్యామిలీతో వెళ్ళి అవకాశం జరిగింది. అది ఎప్పటి నుంచి అనుకుండేవాడిని, అది కాస్త దర్శనం చేసుకోవడం అట్లా రావడం అనేది అనుకోకుండా జరిగింది. దర్శనం రియల్ గా అది భార్య భర్తలు వెళ్ళడం అనేది చాలా దానికి అర్ధర్గం దయ అంతే.
1: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. హలో,
3: నమస్తే మేడం.
1: నమస్తే అండి.
3: బాగున్నారండి?
1: చాలా బాగున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు?
3: అందరు బాగుండాలండి, అందరం బాగుంటుందండి. ఎత్రవరం అంటే పెద్ద ఫ్రెండ్ జోల కాతారా నా పేరు.
1: ఓకే చెప్పండి.
3: మరి ఎప్పటి నుంచో టూ వీలర్ బయట కొనుక్కుందాం అనుకున్నానండి, కానీ ఆ కోరిక అలా సడన్ గా మా అబ్బాయి వచ్చాడు, డాడీ బండి కొనండి రండి అన్నాడు. బండి బండి పెట్టరా షోరూమ్ రమ్మని పెట్టరా, నాకు నమ్మలేదండి. బండి మేము కూర్చొని తీసుకెళ్ళి షోరూమ్ లోకి వెళ్ళి ఆ బండి కూటి మీద కూర్చోబెట్టి ఫోటో తీసే వరకు నాకు నమ్మకండి. ఇంకా నాకు అంత ఆనందం రావాలండి, చాలా ఆనందం పడిపోయినండి.
1: ఓకే అండి, థ్యాంక్ యూ.
3: మా బండి వాడుతున్నాండి ఇప్పుడు.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.
3: మా తదే సందర్ పేరు పేరు అది చెప్పండి.
1: మీరు చెప్పారు కదా అందరూ వినాలండి. సో ఇదని మరి ఇలా ఇంకొంతమంది కాలేజ్తో కనెక్ట్ అవుదాం, ఇంకొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. మరి నెక్స్ట్ మీ అందరి కోసం మిర్చి మూవీ నుంచి అయితే ఒక సాంగ్ ప్లే చేసేస్తున్నా, వింటూ ఎంజాయ్ చేయండి.

0: సో సరదాగా కాసేపులో మరి చాలా మంది కాలర్స్ నుంచి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ విన్నాం. మరి నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారో విందాం. హలో
1: హలో
0: హలో హలో అండి,
1: హలో,
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు తేజ అండి.
0: చెప్పండి తేజ గారు, ఎక్కడి నుంచి?
1: సీతమ్మ గారి నుంచి అండి.
0: సీతమ్మదారు నుంచి. వింటూ ఉంటారా?
1: అంటే ఫస్ట్ టైం కాల్ చేస్తే ఎంగేజ్ వచ్చింది.
0: ఓకే, సో అందుకే ఇంత కూల్గా మాట్లాడుతున్నారనమాట.
1: అలా
0: ఓకే,
1: లేదండి, నిన్న కూడా చేస్తే ప్రోగ్రామ్ అయిపోయింది.
0: అవునా? ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మాట్లాడండి, మరి టాపిక్ విన్నారా?
1: విన్నాను.
0: ఓకే చెప్పండి.
1: ఏంటంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మన మంచికి అనుకుంది ఇది అవ్వదు. అంటే ఏంటంటే రీసెంట్ గా మా ఆవిడకి మ్యారేజ్ అయ్యింది. నేను ముందే చెప్పాను, మ్యారేజ్ చేసుకోకరా, ఇబ్బందులు ఉంటాయని. అయితే తర్వాత ఒక రోజు, అంటే 4 డేస్ 5 డేస్ గ్యాప్ వచ్చిన తర్వాత నేను వెళ్ళి ఒకసారి సైడ్ తీసుకెళ్లి అడిగాను, ఎలా ఉందిరా మ్యారేజ్ లైఫ్ అంటే. మరి దారుణంగా ఉందో అని. అదే అందుకే చెప్తారు పెద్దలు చెప్పిన వినాలి. అప్పుడు మన మంచి కానీ చూడరా, ఏదైనా చెప్పినా అనుకోవచ్చు.
0: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మీరు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. హలో
1: హలో
0: హలో
1: హలో
0: చెప్పండి, వినిపిస్తోంది? హలో
1: హలో
0: వినిపిస్తోందండి.
1: హలో, నా పేరు నూకరాజ్ అండి, అగనంపూడి.
0: ఓకే చెప్పండి నూక్రాజ్ గారు.
1: అదే ఒకసారి కాల్ కలిసిందండి, ఆల్రెడీ మా పాప గురించి ఆల్రెడీ మాట్లాడాను.
0: అయితే మళ్ళీ వద్దు.
1: నేను నేను మొట్టమొదటిసారి కాల్ కలవడం ఇదే సార్, అందుకని చాలా సంతోషంగా ఉంది, హ్యాపీ అండి.
0: థ్యాంక్ యూ సో మచ్
1: అందుకనే
0: అండి.
1: అందుకనే మళ్ళీ చేశానండి. ఆల్ ఇండియా రేడియో కార్యక్రమాలన్నీ పూర్తిగా వింటుంటానండి, ఉదయం 6 నుండి రాత్రి 10 వరకు కూడా వింటుంటానండి.
0: థ్యాంక్ యూ. హలో
2: హలో,
0: హలో
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
2: చేస్తున్నట్టున్నారు.
0: ఏం లేదు, చెప్పండి అలా సరదాగా కాసేపు.
2: అయితే
0: మీ పేరు చెప్పలా?
2: కేసు వస్తున్నాయండి డాబా గడి.
0: ఓకే
2: అయితే ఇవి సంతోషంగా కాకుండా కొన్ని చిన్న చిన్న ఉంటుంటాయండి, నెగిటివ్ గా.
0: అన్నీ ఉంటాయి.
2: ఒక అపర్చు

0: జూమ్ గొడవ వచ్చింది. అయితే అతను మా ఫ్యామిలీని బెదిరించారు, మీ ఫ్యామిలీని ఎలా చేస్తాం ఇలా చేస్తాం అని చెప్పి బెదిరిస్తే దానికి మేమేమి రియాక్ట్ అవ్వదు కానీ ఎవరో రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయ్యి అతని మీద కంప్లైంట్ చేసేసారు. ఎవరైనా పోలీసులు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. మొత్తానికి మేము కూడా అంత అవ్వదు, ఇంకెందుకంటే మేము మేము రియాక్ట్ అవ్వలేదు కదా మేము అప్రమేషన్లు.
1: అదే అలా అనుకోకుండా అప్పుడప్పుడు మన మన ప్రమేయం లేకుండా కూడా జరిగిపోతూ ఉంటాయి అవి. అదే మరి లైఫ్ అంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సో ఇలా మన సరదాగా కాసేపు ఇంకొంచెం సేపు సరదాగా అలా వెళ్తుంది. మరి నెక్స్ట్ మీ అందరి కోసం అయితే ఖుషి మూవీ నుంచి అమ్మాయి సన్నగా అంటూ పాటను అయితే ప్లే చేసిన ఉదిత్ నారాయణ అండ్ కవిత సుబ్రహ్మణ్యం వాయిస్లో. కానీ ఈ పాట ఎందుకు ప్లే చేశాను మరి మీరు గెస్ చేస్తారా?

0: సో ఇంకొంత సమయమే అయితే ఉంది మన సరదాగా కాసేపు కార్యక్రమం కోసం. మరి మీరు కూడా కాల్ చేసి మాట్లాడాలి అనుకుంటే మా నెంబర్ 08912727274272728. నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారో విందాం. హలో
1: హలో
0: హలో
1: నేను నేను గుంటూరు నుంచి కుమార్ మాట్లాడుతున్నానండి.
0: ఓకే చెప్పండి కుమార్ గారు.
1: అనుకోకుండా జరగటం అంటే మనం ఒక్కొక్కసారి ప్రయాణాలు పెట్టుకుంటామండి. మనిషి బర్త్ అయినా డెత్ అయినా లేకపోతే ఉన్న బాబు పోయినా ఇంకా ఇతర కారణాల రీత్యా ప్రయాణాలు పెట్టుకోవడం గాని ఇంకా అనుకోకుండా విషయాలంటే అంటే చేయి జారి పడటం, పొరపాటున గ్లాసులు జారడం, ప్లేట్లు జారడం
0: ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి.
1: నోటి మాట అనడం గాని
0: అవును
1: అలాంటి చాలా చాలా జరుగుతుంటాయండి.
0: అవును ఓకే అండి థ్యాంక్ యూ.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: సో మరి మన నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారో విందాం. సరదాగా కాసేపులో మరి నెక్స్ట్ కాలర్. హలో
3: నమస్తే విజయ్ గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నేను దేవినండి, బ్రహ్మంగారు టెంపుల్.
0: చెప్పండి దేవి గారు, ఏంటి వింటూ ఉన్నారా?
3: అమ్మో వినకపోతే అవ్వదు కదండి, మనకి ఆకాశవాణి అలా వింటూనే ఉంటాం.
0: అమ్మో మేము ఊరుకుంటాం ఏంటి, వినాలి మరి.
3: అదే హార్ట్ ఆగిపోద్ది మాకు, అది ఆగితే హార్ట్.
0: ఓకే మరి చెప్తారా, మరి మీకు అనుకోకుండా జరిగిన?
3: అనుకోలేనివా అంటే మొన్న ఒకసారి ఫిబ్రవరిలోని విజయవాడ వెళ్ళామండి. ఫిబ్రవరిలో విజయవాడ వెళ్ళాం.
0: ఓకే
3: సచివాలయం ఉంది కదా, అక్కడ కంప్లైంట్ పెట్టడానికి చిన్న పని మీద వెళ్ళామట హోమ్ మినిస్టర్ గారు కలవడానికి. అయితే టికెట్ తీసుకున్నాం, అమరావతి అని తీసాం టికెట్. అయితే అమరావతి అంటే మధ్యలో, ఇది సెక్రటరీ మధ్యలో ఉందంట, అది సచివాలయం మధ్యలో ఉందంట, అది మాకు తెలియదు. అమరావతి అంటే గుడి ఉందంట, అమరలింగేశ్వర స్వామి, అది చాలా దూరం అన్నమాట, 2 అవర్స్ ఎంత. అయితే అక్కడికి వెళ్ళిపోయామట, అనుకో ఇంకా ఎంత వెళ్తున్నా అది బస్సు జర్నీ రావట్లేదు అనమాట. అడిగితే అప్పుడు చెప్తున్నారు ఇది అమరావతి అని తీస్తారు మీరు టికెట్, అది సచివాలయం మధ్యలోనే ఉందండి.
0: ఓకే
3: అయితే ఇది కూడా మంచిదే కదా అని.
0: మీరు మొత్తానికి ఆయన్నే కలిసి వచ్చారనమాట. అయితే
3: ఆయన కోపం వచ్చింది, అమరావతి అమరావతి అన్న నన్ను కలకుండా వెళ్తారు అనుకోకుండా చాలా చక్కగా దర్శనం
0: చేసుకుని సో మచ్.
3: హ్యాపీ అయ్యి థ్యాంక్ యూ.
0: సో మరి ఇలా సరదాగా కాసేపులో చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా, మరి నెక్స్ట్ మీ అందరి కోసం నేనున్నానని అంటూ మీకోసం పాటను ప్లే చేసేస్తున్నా నేను నా మూవీ నుంచి.

సరే దాకా కాసేపులో చాలా చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. అనుకోని జరిగింది అంటే అన్నిసార్లు మనం అనుకున్నది మనం ప్లాన్ చేసుకున్నది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా జరగవు కదా. అప్పుడప్పుడు కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట, అనుకోకుండానే జరుగుతూ ఉంటాయి. మన లిజినెస్ విషయాలు చాలా విన్నప్పుడు కొంతమందికి లైఫ్ ఇచ్చినవి ఉన్నాయి, కొంతమందికి ఎన్నో ఏళ్ళ కళ ఉంది, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ విన్నాం కదా మనం. అంటే ఇంకా చాలామందికి చాలా అద్భుతాలే జరిగే ఉంటాయి అనుకోకుండా. కొన్ని నెగిటివ్ థింగ్స్ కూడా అయి ఉండే ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా లైఫ్ మనం అనుకున్నట్టు, మనం ప్లాన్ చేసినట్టు, మనం గీసినట్టు అయితే ఉండదు. సో అప్పుడప్పుడు అనుకునేవి చాలా జరుగుతూ ఉంటాయి, వాటిని కూడా మనం యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళిపోవడమే లైఫ్. మరి ఇది ఈరోజు సరదాగా కాసేపు.

సో సాయంత్రం సమయం 5 గంటలు అవుతుంది. అంటే మనం యువవాణిలోకి వచ్చేసాం. మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

సో మరియు అనే కార్యక్రమాన్ని ఓ మంచి పాటతో అయితే ప్రారంభించేద్దాం. కానీ ఇంకొక నైస్ ఇంటర్వ్యూ కూడా ఉంది మీ అందరి కోసం. అయితే మొదటిగా కౌసల్యా కృష్ణమూర్తి సినిమా నుంచి రేపటి కళ అంటూ ఈ పాటను ప్లే చేస్తున్నా, వింటూ ఎంజాయ్ చేయండి.

సో యువాణి కార్యక్రమంలో ఉన్నాం కదా మనం. యువాణిలో ఈరోజు నేను ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఉంది అని చెప్పాను. యువత కోసం, యంగ్ అచీవర్స్ కోసం మనం చేసే ఈ యువాణి కార్యక్రమంలో ఈరోజు మనతో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. బ్యాడ్మింటన్ కోర్టులో వేగం, ఏకాగ్రత, పట్టుదల ఈ మూడింటిని తన ఆటలో చూపిస్తూ చిన్న వయసులోనే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకున్న యువ క్రీడాకారుడు దొప్పాని అనీష్ దనీల్ ఉన్నారు మనతో. 2022లో అండర్15 సింగిల్స్లో నేషనల్ గోల్డ్ మెడలిస్ట్గాను, అదే ఏడాది ఇండియా నెంబర్1గా నిలిచిన ప్రతిభావంతుడైన అనీష్ జూనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్ 2022లో భారత్కు ప్రాతినిధ్యం వహించి సిల్వర్ మెడల్ సాధించారు.

0: 2017 లో కూడా ఇండియా నెంబర్ 6 గా, ప్రస్తుతం అండర్ 19 సింగిల్స్ లో ఇండియా నెంబర్ 20గా, మెన్స్ సింగిల్స్ లో ఇండియా నెంబర్ 58గా కొనసాగుతూ ప్రపంచ బ్యాడ్మింటన్లోనూ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు. విజయాల వెనుక కఠినమైన శిక్షణ, ఎన్నో గంటల సాధన, ఓటముల నుంచి నేర్చుకున్న పాఠాలు ఉన్నాయి. ఇలాంటి ప్రతిభావంతుడైన యువ షట్లర్ దొప్పాని అనీష్ దనీల్ గారిని ఈరోజు మన కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిద్దాం. సో మరి లైన్లో ఉన్నారు, అనీష్ గారిని మనం ఇన్వైట్ చేసేద్దామా? హలో హలో
1: హలో
0: హలో అనీష్ గారు, వెల్కమ్ టు ఎఫ్ఎం రెయిన్బో. హలో
1: హలో,
0: వినిపిస్తుందా అండి?
1: వినిపిస్తుంది.
0: సో అనీష్ గారు, మరి మీ బ్యాడ్మింటన్ ప్రయాణం అసలు ఎలా స్టార్ట్ అయింది? ఎందుకు, ఇంకా చాలా స్పోర్ట్స్ ఉన్నాయి కదా, కానీ మీరు బ్యాడ్మింటన్ ఎందుకు ఎంచుకున్నారు?
1: బ్యాడ్మింటన్ ఎందుకంటే అది క్యారీ నుంచి ఇన్స్పైర్
0: అయ్యారు. ఓకే,
1: బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆడేవాడు. సో నేను డాడీతో పాటు నార్మల్ గా క్యాజువల్ గా స్కూల్ అయిపోయాక వెళ్ళి బ్యాడ్మింటన్ డాడీతో పాటు ఆడేవాడిని. సో ఇంకా అలా స్టార్ట్ అయింది అనమాట. సో నేను అప్పటి నుంచి ఇంకా దాని మీద ప్యాషన్ తీసుకోవడం స్టార్ట్ అయింది. సో ఇంకా అలా అలా అది ప్రొలాంగ్ అయ్యి తర్వాత నెల్లూరులో కొన్ని స్టాఫ్ సెలెక్షన్.
0: హలో
1: హలో,
0: వాయిస్ కట్ అవుతుంది మధ్యలో, చెప్పండి. నెల్లూరులో కొన్ని
1: నెల్లూరులో స్టాఫ్ సెలెక్షన్స్ అని జరుగుతాయి మ్యామ్. సో నేను అప్పుడు ప్రాక్టీస్ చేస్తుండే. సో అప్పుడు నేను అక్కడికి వెళ్ళి ట్రైల్స్ చేసినప్పుడు అప్పుడు నన్ను సెలెక్ట్ చేసింది. ఓవరాల్ లైక్ ఫిట్నెస్ ఇంకా బ్యాడ్మింటన్ అవన్నీ టెస్ట్ ఉంటాను, దాంట్లో సెలెక్ట్ అవ్వాలి.
0: ఓకే, సో మరి అంటే చిన్న వయసులోనే బ్యాడ్మింటన్ కెరియర్ గా ఎంచుకోవాలి అని అనుకున్నది మీ ఫాదర్ ని చూసేనా? అంటే మీ ఫాదర్ స్పోర్ట్స్ పర్సనా?
1: డాడీ స్పోర్ట్స్ చూసే, డాడీని చూసి నేను బ్యాడ్మింటన్ అంటే ఎక్కువ ఇష్టమైంది అనమాట. అంటే ద వే హీ ప్లే, సో ఇంకా అక్కడ నుంచి ఇష్టం ఎక్కువ అయిపోయినది, దాని మీద ప్యాషన్ ఎక్కువ. సో నేను కూడా ఇంకా డాడీతో పాటు అలా బ్యాడ్మింటన్ లోకి జాయిన్ అయిపోయాను.
0: ఓకే, సో ప్రత్యేకంగా మీకు పార్ట్నర్ కూడా అక్కర్లేదు అన్నమాట, ఇంట్లోనే ఉన్నారు
1: ఆడేది?
0: ఓకే, సరే. మరి మీ మొదట పెద్దగా వచ్చిన విజయం ఏది, ఆ సమయంలో మీరు మీ ఫీల్ ఏంటి?
1: స్టార్టింగ్ అంటే లైక్ నేను దానికి ముందు డిస్ట్రిక్ట్ విన్నర్ అవన్నీ అయ్యాను. సో అంటే నాకు ఆ ఏజ్ లో అప్పటికి అంత తెలియదు అనమాట, లైక్ విన్నర్ అయితే సో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి. సో నేను నార్మల్ గానే ఫీల్ అయ్యాను. దాని తర్వాత కొన్ని ఇయర్స్ నేను బ్యాక్ టు బ్యాక్ టోర్నమెంట్స్ గెలిచిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది దట్ ఎలా ఉంటుంది ఆ ఎంకరేజ్మెంట్, ఇంకా సపోర్ట్స్, ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా అవుతుంది,
0: విన్నింగ్ తాలూకా టేస్ట్ అప్పుడు తెలిసింది
1: ఎలా ఉంటుంది అని చెప్పి ఒక 2 ఇయర్స్ తర్వాత నాకు తెలిసింది. లైక్ నేను స్టేట్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ గెలిచిన తర్వాత కూడా నాకు అర్థం కాలేదు ఫస్ట్ 2 ఇయర్స్ ఇలా ఉంటది అని. లైక్ 13 ఇయర్స్ అన్నప్పుడు నాకు అంతగా ఏమంత మెచ్యూరిటీ లేదు కాబట్టి అర్థం కాలేదు, జస్ట్ విన్నర్ అయ్యాను అంతే, అది ఒకటే మైండ్ లో ఉంది.
0: గేమ్ ఆడాలి, గట్టిగా ఆడాలి,
1: గేమ్ ఆడాలి, స్టేట్లో విన్నర్ అయినప్పుడు ఆ మెడల్ ఆ సర్టిఫికేట్ పెడతారు అంతే, మళ్ళీ వెళ్ళిపోవాలి. కానీ ఆ 2 ఇయర్స్ తర్వాత అర్థమైంది, దాని తర్వాత నాకు వచ్చే స్పాన్సర్షిప్స్ గానీ నేను వెళ్ళినప్పుడు నన్ను ట్రీట్ చేయడం గానీ
0: ట్రీట్ చేసే విధానం,
1: సో బిహేవియర్ అదంతా నాకు తర్వాత తెలిసింది.
0: ఓకే, సో మరి 2022లో అండర్15 సింగిల్స్ లో ఇండియా నెంబర్ 1 గా నిలవడం ఎలా అనిపించింది, అసలు ఆ గేమ్ గురించి కూడా చెప్పండి.
1: వాయిస్ బ్రేక్ అవుతుంది.
0: ఓకే, 2022లో ఇప్పుడు ఓకేనా?
1: ఓకే ఓకే.
0: అండర్15 సింగిల్స్ లో ఇండియా నెంబర్ 1 గా నిలిచారు కదా, సో అప్పుడు ఆ గేమ్ గురించి మీకు గుర్తున్న విషయాలు అండ్ అలాగే ఆ తర్వాత మీకు ఎలా అనిపించింది ఆ గేమ్ లో నెంబర్ 1 గా నిలబడటం?
1: నెంబర్ 1 రావడానికి చాలా టోర్నమెంట్స్ నేను సెమీస్ ఫైనల్స్ ఇవన్నీ ఆడాక గోల్డ్ మెడల్ కొట్టాక అప్పుడు
0: వినిపిస్తుంది చెప్పండి.
1: అది అది ఇండియా నెంబర్ 1 అవడానికి దాని ముందు నేను ఆల్మోస్ట్ 7 to 8 టోర్నమెంట్స్ బ్యాక్ టు బ్యాక్ నా ఫుల్ ఎఫర్ట్స్ మొత్తం పెట్టి ఆడితే అప్పుడు నాకు ఆ ఫస్ట్ మెడల్ వచ్చింది.
0: ఓకే,
1: ఫస్ట్ ప్లేస్ అనేది వచ్చింది ర్యాంకింగ్ లో.
0: చాలా కష్టపడ్డారు అన్నమాట. సో మరి అదే ఇయర్ లో గోల్డ్ నేషనల్ గోల్డ్ మెడల్ కూడా సాధించారు ఒక మ్యాచ్ లో. సో ఆ మ్యాచ్ సాధించినప్పుడు మీకు గుర్తుండే క్షణాలు అంటే, గేమ్ ఆడినప్పుడు ఒక సరే ఒక విన్నింగ్ షాట్ ఉంటుంది అండ్ అలాగే మెడల్ తీసుకోవడం ఉంటుంది, ఇలా వీటిలో మీకు బాగా గుర్తుండిపోయే క్షణాలు?
1: వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది.
0: అవునా? ఓకే, ఇప్పుడు ఓకేనా?
1: కట్ అవుతుంది, ఇంకా
0: ఇంకా కట్ అవుతుంది. సో ఓకే, మీరు సిగ్నల్ ఏరియాలో ఉన్నారు కదా, సిగ్నల్ బాగానే ఉంది కదా.
1: ఇది నాకు ఓకే, కానీ మధ్య మధ్యలో కట్ అవుతుంది.
0: ఓకే, ఇప్పుడు 2022లో నేషనల్ గోల్డ్ మెడల్ సాధించారు కదా ఆ మ్యాచ్ లో. సో
1: అస్సలు వినిపించట్లేదు, సారీ.
0: ఓకే, మళ్ళీ నేను మిమ్మల్ని కనెక్ట్ అవుతాను, ఓకేనా?
1: ఇప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నారో వినిపించట్లేదు.
0: ఓకే ఓకే ఓకే ఓకే ఓకే.
2: క్రీడా ప్రాంగణం ఇందాక వచ్చావు కదా కొంచెం పల్లె బబదా.
0: సో ఎక్కడో చిన్న వాయిస్ బ్రేక్ అవుతుంది, తనకు వినిపించట్లేదు అంటున్నారు. మళ్ళీ ఒకసారి మనం కాంటాక్ట్ అవుదాం అనీష్తో. అంతవరకు మరి రేపటికి అలా అంటూ ఈ పాటని వింటూ ఉండండి.

0: సో ఇప్పుడు మరైతే మళ్ళీ అనీష్ని మనం లైన్లో తీసుకుందాం. హలో,
1: హలో మ్యామ్.
0: ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా?
1: ఇప్పుడు వినిపిస్తుంది.
0: ఓకేమ్మా. సో మనం ఇందాకలు అన్నట్టు మీకు నేషనల్ గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు ఆ మ్యాచ్లో మీకు గుర్తుండిపోయే క్షణాలు. హలో
1: మ్యామ్, ఇప్పుడు మళ్ళీ కట్టే అది రేడియో ఆన్ చేసినప్పుడు మొత్తం వాయిస్ వినిపించట్లేదు మ్యామ్.
0: ఓకే, అంటే మీరు రేడియో ఆన్ చేస్తున్నారా?
1: లేదు, మీరు ఏదో ఆన్ చేస్తున్నట్టున్నారు.
0: నేను వెళ్తున్నప్పుడు వాయిస్ రావట్లేదు.
1: ఫస్ట్ లో కాల్ ఆన్సర్ చేసినప్పుడు వస్తుంది.
0: రిసీవ్ నుంచి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇప్పుడు వస్తుందా?
1: ఇప్పుడు వస్తుంది కానీ అసలు చాలా లోగా వస్తుంది మీ వాయిస్.
0: ఇప్పుడు ఓకే,
1: ఇప్పుడు ఓకే, పర్లేదు.
0: ఓకే, అదే అంటే మనం నేషనల్ గోల్డ్ మెడల్ సాధించినప్పుడు మీకు గుర్తుండిపోయే క్షణాల గురించి అడుగుతున్నా.
1: అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి, ఎందుకంటే ఆ గోల్డ్ మెడల్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది గెలిస్తేనే నేను ఏబీసీ సెలెక్ట్ అవుతాను ఏషియన్ ఛాంపియన్షిప్ కి. సో ఆ మెడల్ లేకపోతే నేను సెలెక్ట్ అవ్వలేను అనమాట.
0: ఓకే,
1: సో అది అది గెలవడం వల్లే నాకు 2022 లో నాకు ఏషియన్ ఛాంపియన్షిప్ కి సెలక్షన్ ట్రయల్స్ అవేం లేకుండా డైరెక్ట్ గా సెలెక్ట్ అయ్యాను.
0: ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అదే అడగాలి అనుకుంటున్నాను. ఏషియన్ జూనియర్ ఛాంపియన్షిప్ 2022లో సిల్వర్ మెడల్ సాధించారు కదా, మరి ఆ టోర్నమెంట్ లో మీకు చాలా ఇవ్వచ్చు ఉంటాయి, ఎందుకంటే సిల్వర్ మెడల్ వరకు వెళ్ళారు, విన్నింగ్ కోసం చాలా పోరాడు ఉంటారు. అవునా, చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. హలో
1: హలో, అంటే అసలు మీ వాయిస్ ఏమి వినిపించట్లేదు మ్యామ్.
0: ఓకే, సో ఇంకొక పాట ప్లే చేసి నేను మళ్ళీ ట్రై చేస్తాను. ఓకేనా?

0: హలో,
1: అవునా
0: ఇప్పుడు ఓకే?
1: ఇప్పుడు ఓకే.
0: ఓకే అనీష్, ఇందాకలే ఇంటర్వ్యూ అయితే మనం కంటిన్యూ చేసేద్దాం.
1: ఓకే.
0: ఏషియన్ జూనియర్ చాంపియన్షిప్లో 2022లో సిల్వర్ మెడల్ సాధించారు. మరి ఆ టోర్నమెంట్లో మీకు ఎదురైన సమస్యలు కానీ సవాళ్ళు కానీ, ఎందుకంటే గోల్డ్ మెడల్ కోసం చాలా ట్రై చేసి ఉంటారు. ఓకే చెప్పండి.
1: ఫస్ట్ థింగ్, నాకు అప్పుడు నేను అదే ఫస్ట్ టైం వెళ్ళాను ఏబీసీకి. సో నాకు అంతగా ఏం తెలియదు అనమాట, లైక్ ఎలా ఉంటుంది ఫార్మాట్ ఏంటి, ఎలా ఆడాలి అని. సో నేను ఏమంటే, నార్మల్ గా ఐ వెంట్ ఫర్ ఎంజాయ్ టు థాయిలాండ్. నార్మల్లీ తెలియదు చెప్పాలంటే, లైక్ నేను ఒక గోల్ తో వెళ్ళలేదు, నేను విన్ అవ్వాలి అని చెప్పి. సో అది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కాబట్టి ఐ వెంట్ టు ఎంజాయ్ థాయిలాండ్, అంటే మొత్తం చూసడానికి, అలా టీంతో వెళ్ళాను ఎంజాయ్ చేయడానికి. కానీ అక్కడికి వెళ్ళాక నేను సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంట్రీ ప్లేయర్స్ తో ఆడుతుంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయింది, లైక్ ఇండియా ఇంకా అదర్ కంట్రీస్ ఎలా ఆడతారు అన్నది.
0: ఓకే.
1: సో నేను అలా అలా ఒక్కొక్క ఒక్కొక్క మ్యాచ్ గెలిచే కొద్దీ ఐ గాట్ కాన్ఫిడెన్స్ అనమాట, లైక్ నేను నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలవచ్చు అని చెప్పి. సో నాకు అలా అలా అయ్యాక, సో నేను టిల్ ఫైనల్స్ దాకా వెళ్ళాను. దట్ నాకు కూడా తెలియదు నేను ఎలా వెళ్ళాను,
0: ఓకే,
1: ఎందుకంటే నేను జస్ట్ ఎంజాయ్ చేశాను అనమాట ప్రతి మ్యాచ్. నేను ఫోకస్ గా ఆడలేదు, నేను జస్ట్ ఎంజాయ్ చేశాను. ఆ మ్యాచ్ కానీ అవేం తీసుకోలేదు, లైక్ ఇప్పుడు నేను గెలిస్తే ఏమైతే ఓడిపోతే ఏమవుతుంది. సో నేను జస్ట్ ఆ గేమ్ నా ఫుల్ ఎఫర్ట్స్ మొత్తం పెట్టి ఆడాను. సో అలా అయింది, నేను ఫైనల్స్ కి వెళ్ళాను.
0: ఓకే, స్ట్రెస్ పెట్టలేదు కాబట్టి అలా ఆడుతూ వెళ్ళిపోయారు అన్నమాట.
1: నేను గేమ్ మొత్తాన్ని ఎంజాయ్ చేసి ఆడాను అనమాట.

0: ఫిక్స్ అవ్వలేదు ఒక గోల్ అనేది ఆ టైంకి.
1: ఓకే, సో మరి ఈ ప్రయాణంలోనే భారత్ తరపున జూనియర్ ఏషియన్ ఏషియా ఛాంపియన్షిప్ లో ప్రాతినిధ్యం వహించడం కూడా జరిగింది కదా, మరి అది మీకు భారత్ తరపున జూనియర్ ఏషియా ఛాంపియన్షిప్ లో ప్రాతినిధ్యం వహించారు కదా, సో అప్పుడు మీకు ఇచ్చే అనుభూతి ఏంటి, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు మన ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నందుకు?
0: వాయిస్ ఇండియా అట్లేదు, మళ్ళీ స్ట్రక్ అవుతుంది,
1: మళ్ళీ స్ట్రక్ అవుతుంది వాయిస్. ఓకే, ఇప్పటి వరకు అయితే వినిపించింది కదా,
0: ఇప్పుడు ఎక్కువ సౌండ్ వస్తుంది, నాయిస్ వెనక బ్యాక్గ్రౌండ్,
1: బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంటే అక్కడెక్కడ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. హలో అనీష్, ఇప్పుడు ఓకేనా, వినిపిస్తుందా?
0: వాయిస్ వినిపిస్తుంది కానీ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఏవో వస్తున్నాయి, లైక్ బ్లర్ గా ఏదో వస్తుంది, స్టక్ అయిపోతుంది వాయిస్.
1: ఓకే, నాకైతే ఆ సౌండ్ ఏం రావట్లేదు, మీకు బ్యాక్గ్రౌండ్ లో సౌండ్ వినిపిస్తుంది అంటే ఏదో లైన్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. ఓకే ఓకే.

సో ఈరోజు మనం యువాణిలో తుఫాని అనీష్ దనీల్తో ఇంటర్వ్యూ చేయడానికి చాలా ప్రయత్నించాం. చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల కంప్లీట్ చేయలేకపోయాం. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ను అయితే కంటిన్యూ చేసేద్దాం. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. సో మనమున్న మా పదం మీ భావంలో, మేమిచ్చే చిన్ని చిన్ని పదాలకు ఎంతో అద్భుతమైన కవితలు రాసి మా పదాలను కవితలుగా మార్చి మాకు పంపిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ.

అలాగే ఈరోజు మా పదం మీ భావంలో మీకిస్తున్న పదం కోపం. ఏంటి కోపం అని ఇంత కూల్గా చెప్తున్నాను అనుకుంటున్నారా? కోపాన్ని కూడా తీయగా చూపించొచ్చేమో. చూద్దాం మీ కవితల్లో ఏ రకంగా చూపించారో. మరి కోపం అనే పదంపై మీరు కవితలు రాసి మాకు పంపించేయండి. మాకు పంపించాల్సిన నంబర్ వాట్సాప్ నెంబర్ 6304767436.

మరి కోపం అనే పదంతో కవితలు రాసి పంపించేసేయండి అంటే చాలా చాలా కవితలే వచ్చినాయి. మరి ఆ కవితలన్నీ చదివే ముందు మొదటిగా ఎవరు పంపించారు ఏ కవిత అనేది చదివి చెప్పేస్తాను. హైదరాబాద్ నుంచి పూర్ణిమ పంపించారు. కోపం లేని నీ ప్రేమ నా హృదయానికి దొరికిన ఓ చిరునామా. కోపం లేని నీ హృదయం నా ప్రతి ఉదయానికి దొరికిన ఓ బహుమతి అంటూ కవితను రాసి పంపించారు. చాలా చాలా చాలా బాగుందండి. మీ కోపాన్ని చాలా ప్రేమగా చెప్పారు. మరి స్వీట్ అండ్ షార్ట్గా మీ కవిత చాలా బాగుంది. ఇలాగే మాకు కవితలు రాసి పంపిస్తూ ఉండండి. మరి నెక్స్ట్ కవిత కూడా చదివేద్దాం. కోపం కోపం అన్నది ఒక కళ అయితే దానికి కళ్ళెం అన్నది ముఖ్యం. ఎవరికైనా ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు ఈ కళ్ళెం అన్నది ఓ స్పీడ్ బ్రేకర్ లాంటిది. ముఖ్యమైన కూడలిలో ఈ స్పీడ్ బ్రేకర్లు ప్రమాదం జరగకుండా కాపాడతాయి. కోపానికి కళ్ళెం ఉపకరిస్తుంది అంటే అతిశయోక్తి కాదు అంటూ దైవపు గోపాలరావు విశాఖపట్నం నుంచి పంపించారు. మరి ఈ కోపానికి నిజంగానే కళ్ళెం అవసరం అండి. సో ఇలాగే మరి మిగతా కవితల్ని కూడా మనం చదివేద్దాం. మరి అంతేపాటు కోపంతో పాటలు కూడా వినాలి కదా. మరి అవి కూడా ఫస్ట్ అయితే ఒక పాటను ప్లే చేస్తున్నా మీ అందరి కోసం. వర్షం మూవీ నుంచి కోపం నాపైన అంటూ కార్తిక్ శ్రేయా ఘోషల్ పాడిన పాట మీకోసం.

సమాపదం మీ భావంలో ఉన్నా. మరి చిన్న చిన్న అక్షరాలతో మనం తయారు చేసే మంచి మంచి పదాలతో మీరు రాసే కవితల్ని ఇంకొంచెం అయితే చదివేద్దాం. మరి నెక్స్ట్ కవిత మునగపాక నుంచి ఆడారి నాగేశ్వరరావు గారు పంపించారు. పెదవులు దాటని ఆక్రోశం కోపం, ఆలోచనలను బూడిద చేసేది కోపం, క్షణకాలంలో బంధాలను తెంచే పదునైన ఆయుధం కోపం, రక్తాన్ని ఉడికించే ఆవేదన కోపం, శాంతిని మింగేసే రాక్షస రూపం, ఆత్మీయులను దూరం చేస్తుంది కోపం. సో మరి కోపం కోసం చాలా చక్కగా చెప్పారు, అది ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్పారు. మరొక్క కవిత చూసే ముందు ఒక చిన్న బ్రేక్. సో మరి నెక్స్ట్ కవిత ఏంటో కూడా చూసేద్దామా. కోపం అందరి మీద రాదు, కోపం ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళ మీద వస్తుంది. కోపం అంటేనే ప్రేమ. ఎక్కడుంటుందో ప్రేమ ఎక్కడుంటుందో కోపం అక్కడుంటుంది. కోపం ఉన్న చోట ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. నిజానికి కోపం అంటే ప్రేమ ఉన్నట్టే. సో ఇదండి రమణా సీతమ్మ నాగులపల్లి నుంచి పంపించారు కోపం మీద ఓ చిన్న కవిత. నెక్స్ట్ మరొక కవిత కూడాను మీకోసం చదివేస్తూ ఉన్నా. ఎవరు పంపించారంటే జనకుల సత్యనారాయణ మూర్తి, కవితాచారి సలాది ప్రసన్న కుమార్. హనుమంతు సూర్యప్రసాద్, ఆదిలక్ష్మి, తేజస్విని, లహరి పంపిస్తున్నారు. నీ ముక్కు మీద కోపం, నీ ముఖానికి అందం అంటూ ఏంటి పాటలు రాసేశారా. క్షణకాలం వచ్చే కోపం జీవితకాలపు శాపం, ఆలోచనను మింగేసే చీడపురుగు, బంధాలను ముక్కలు చేసే మహమ్మారి, పెదవి దాటిన వేడి మాట గుండెల్లో గుచ్చే పదునైన బాణం, శాంతాన్ని దూరం చేసే మనిషిని మృగంలా మార్చే అస్త్రం, కోపాన్ని అదుపులో ఉంచితే నువ్వు విజేతవు, కోపానికి నువ్వు బానిసవైతే నువ్వే పరాజితుడవు, నీ పెదవులపై దాగున్న చిరు కోపం నా గుండెల్లో రేపుతుంది పెద్ద భూకంపం అంటూ రాశారు. ఓకే అండి, మీ కవిత కూడా చాలా బాగుంది. ఇలాగే ప్రతిరోజు కవితలు రాసి మాకు పంపిస్తూ ఉండండి. నెక్స్ట్ మీ అందరి కోసం తారక రాముడు సినిమా నుంచి కోపం వస్తే మంజుటెండ అంటూ ఈ పాటను ప్లే చేస్తున్నా, వింటూ ఎంజాయ్ చేయండి.

సో మా పదం మీ భావంలో ఉన్నాం. ఈరోజు ఇచ్చిన పదం కోపం. మరి కోపంతో మీరు రాసిన కవితలు చదివి వినిపించేసా. పి మహేష్ బాబు శ్రీకాకుళం నుంచి పంపు.

ఇచ్చాను. కోపం క్షణకాలపు ఆవేశం, జీవితకాలపు ఆవేదన. మదిని దహించే నిప్పు క్షణం ఈ కోపం. కనులను కప్పే చీకటి తెర, ఆలోచనలు చంపే ఆయుధం ఈ కోపం. పరుష పదాల పదునైన బాణం, బంధాల తీగలను తెంచే కత్తి ఈ కోపం. నిమిషం పాటు నువ్వు నిగ్రహిస్తే నీవు గెలిచినట్టే నీపై నువ్వు. కోపాన్ని తగ్గించి చూడు, ప్రశాంతతిచ్చే హాయి మరేదీ లేదు అంటూ పంపించారు. చాలా బాగుందండి, ఆలోచింపదగ్గ విషయంగా ఉండింది. అండ్ నెక్స్ట్ మానాపురం రాజా చంద్రశేఖర్ పంపించారు. కోపం మనిషిక్ష శాపం, ఈ క్రోధాన్ని అధిగమిస్తే లోకాన్ని జయించవచ్చు, కార్యాన్ని సునాయాసంగా సాధించవచ్చు. కోపం మితిమీరితే జీవితం అధోగతే. కాలాన్ని జయించడానికి కోపం ఒక అవరోధం మాత్రమే. మనసుని ఆధీనంలో పెట్టుకుంటే కోపాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా తేలిక అంటూ పంపించారు. సో చిన్న చిన్న పదాలు మేము ఇచ్చినా సరే అప్పటికప్పుడే ఎంత చక్కగా కవితలు రాసి మీరు పంపిస్తున్నారు. నెక్స్ట్ కీర్తన మధురవాడ నుంచి ఒక కవితను పంపించారు. కోపం కొంచెమైతే బాగుంటుంది, సుత్తిమెత్తగా చెప్పినా సర్దుకుంటుంది, మనసు నొప్పించగా అనునయంగా ఉంటుంది. దుర్వాసని కోపం దురుసుతనంకు దూరం అవ్వటానికి కారణమవుతుంది. కోపం మురుపంగా ఉండాలి కానీ శాపంగా ఉండద్దు అంటూ. వావ్, చాలా బాగుందండి. మీ కోపం కూడా చాలా చక్కగా సుత్తిమెత్తగా ఉండింది. సో ఇలాగే మీరంతా కవితలు పంపిస్తూ ఉండండి. నెక్స్ట్ మీ అందరి కోసం మిస్టర్ మజ్ను మూవీ నుంచి కోపంగా కోపంగా అంటూ ఈ పాటను ప్లే చేస్తున్న తమన్ అండ్ అర్మన్ మాలిక్ వాయిస్లో.

0: కోపంతో కవితలు మరికొన్ని ఉన్నాయి, చదివేద్దాం. అనురాధ శ్రీకాకుళం నుంచి పంపిస్తున్నారు. నిప్పులు కణాల నిశ్శబ్దం కోపం, మనసు మూలల్లో దాగున్న అగ్ని పర్వతం కోపం, క్షణకాలంలో జీవితాలనే బూడిద చేసే శాపం, ఆలోచనల కళ్ళాన్ని తెంచేసే మదగజం, శాంతిని బలి తీసుకునే అల్లరి తుఫాను రూపం, కనుపాపల్లో ఎర్రని సెగలు చిమ్ముతుంది, నిప్పులు ఉమ్మిలా మాటలను విసురుతుంది, బంధాల తీగలను ఒక్క దెబ్బతో తెంచుతుంది, తర్వాత గుండెల్లో పశ్చాత్తాపపు నీడలు మిగుల్చుతుంది. అది ఎదుటివారిని కాల్చడానికంటే ముందు మనలోని వివేకాన్ని నిలువున దహించి వేస్తుంది. కోపాన్ని ఆయుధంగా కాదు, ఒక రోగంగా చూడు, మౌనమనే మంత్రంతో దానిని జయించి చూడు అంటూ రాశారు. చాలా చాలా బాగుందండి, బాగా రాశారు. నెక్స్ట్ మరో కవిత చూద్దాం. కుమార్ చంద్రిక రామ్ చరణ్ దిలీప్ బుచ్చిరాజుపాలెం నుంచి పంపించారు. కోపం వచ్చిందంటే క్షణమే మండుతుంది, మనసులోని మమత మాత్రం మౌనంగా ఏడుస్తుంది, ఒక్క మాటతో బంధాలను దూరం చేస్తుంది, ఒక్క చిరునవ్వుతో మళ్ళీ దగ్గర చేస్తుంది. కోపంలో పలికిన మాటలు గుండెల్లో నిలిచిపోతాయి, ఆలోచించి పలికిన మాటలు జీవితాంతం తోడుంటాయి. కోపం క్షణికమే, కానీ దాని గాయం లోతైనదై ఉండొచ్చు. అందుకే కోపాన్ని జయించిన మనసే నిజమైన గొప్ప మనసు అవుతుంది అంటూ రాసి పంపించారు. బాగుందండి మీ కోపం కూడా కవిత. నెక్స్ట్ కామక్రోధ లోభమోహ మత్సరాలు ఇవన్నీ మనిషిలోని అవగుణాలు. క్రోధం మనిషికి రాక్షసుడిలా ప్రవర్తించేటట్టు చేస్తుంది. క్షణికావేశంలో మనిషి ఎలాంటి పొరపాటు చేస్తాడో మనకు తెలుసు. కోపం రాని మనిషి ఉంటాడు, కానీ కోపాన్ని అదుపులో ఉంచుకున్న మనిషి ధన్యుడు అంటూ పంపించారు తుమ్మలపాల నుండి. సత్యారావు లక్ష్మి సంతోష్ ప్రసన్న అభిరామ్ పంపించారు. నెక్స్ట్ మరొక కవిత ఉండిందండి. ఈ భూమి మీద నింగికేమి కోపమో, నిప్పులు కొలుమని తగ్గిస్తూనే జల్లులు మాటను చల్లగా విజృంభిస్తుంది. కోపాన్ని కొల్లగొట్టే మాట కోటని దాటని జాతర. నదులకు ఏ కోపమూ లేదు, సముద్రమంత శాంతాన్ని తనలో దాచుకుంటుంది. ఈత కొలనులో బురద లోతున బొరియలో వేలు పెడితే పేతకెంత కోపమో అంటూ రాసి పంపించారు రాఘవేందర్రెడ్డి, అజయ్ ప్రసాద్, రమణ, చందు, కాకినాడ నుంచి. సో ఇది ఈరోజు కోపం అనే పదంతో కవితలు. ఇంకా చాలా పాటలు అది వినిపిద్దాం అనుకున్నా, బట్ టైం అయితే ఇంతే ఉంది. మరి ఇంతటితో మా పదం మీ భావం కార్యక్రమం సమాప్తం. మరి ఇలాగే మా పదం మీ భావంలోకి మీ భావాల్ని కవితల రూపంలో మాకు పంపిస్తూనే ఉండండి. స్టే ట్యూన్. మరికొద్ది క్షణాల్లో ఉద్యోగ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఉద్యోగ వార్తలు. ప్రభుత్వ రంగ సంస్థకి చెందిన గుడ్గాంలో రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ లో రెగ్యులర్ పద్ధతిలో వివిధ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. పోస్టుల వివరాలు జీడీఎంలో ఒక ఖాళీ, అలాగే అసిస్టెంట్ మేనేజర్లో 11, మొత్తం 12 ఖాళీలున్నట్లు తెలియజేస్తున్నారు. ఇందులో ఉన్న విభాగాలు ఇంజనీరింగ్, బిల్డింగ్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్, బీఐఎం ఎక్స్పర్ట్, అలాగే పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, హెల్త్ కేర్, హాస్పిటల్ ఎక్స్పర్ట్, ఆర్కిటెక్ట్, బిల్డింగ్ ఎక్స్పర్ట్, మెట్రో రైల్ ఎక్స్పర్ట్. ఈ విభాగాల్లో ఖాళీలున్నాయి. కావలసిన అర్హతలు గుర్తింపు పొందిన

0: యూనివర్సిటీ నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం తప్పనిసరిగా ఉండాలి. జీతం నెలకు డీజీఎం పోస్టులకు 70,000 రూపాయల నుండి 2 లక్షల వరకు ఉంటుంది. అలాగే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 40,000 రూపాయల నుండి 1,40,000 రూపాయల వరకు ఉంటుంది. వయస్సు 32 నుండి 41 ఏళ్లకు మించరాదు. ఎంపికను రాత పరీక్ష ఇంకా ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు రుసుము జనరల్ ఓబీసీలకైతే 600 రూపాయలు, డబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీలకు 300 రూపాయలు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరి తేదీ సెప్టెంబర్ 30, 2026. మరొక ప్రకటన, దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. ఖాళీల వివరాలు గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్, అలాగే మాస్టర్ లేదా డాక్ సేవక్ ఈ విభాగాల్లో ఖాళీలున్నట్లు తెలియజేస్తున్నారు. కావలసిన అర్హతలు 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానిక భాష తప్పనిసరిగా ఉండాలి. ఏపీ తెలంగాణకు చెందిన వారు తెలుగు సబ్జెక్టు 10వ తరగతి వరకు చదవడం తప్పనిసరిగా ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీలకైతే 5 ఏళ్లు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకైతే 10 ఏళ్ల వరకు సడలింపు వర్తిస్తుంది. జీతం నెలకు బీఏ బీపీఎం పోస్టులకైతే 12,000 రూపాయల నుండి 29,380 రూపాయల వరకు ఉంటుంది. ఏబీపీఎం లేదా డాక్ సేవక్ పోస్టులకు 10,000 రూపాయల నుండి 24,470 రూపాయల వరకు ఉంటుంది. ఎంపికను అభ్యర్థులు 10వ తరగతిలో సాధించిన మార్కుల ప్రకారం నియామకం జరుగుతుంది. అలాగే ఎంపికైన వారికి సమాచారం ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ లేదంటే పోస్ట్ ద్వారా అందుతుంది. దరఖాస్తు రుసుము ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు అలాగే ట్రాన్స్ ఉమెన్లకు ఫీజు చెల్లింపు లేదు. మిగిలిన అభ్యర్థులకైతే 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్ కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒక అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ వేర్వేరు పోస్టల్ సర్కిల్స్ కు దరఖాస్తులు పంపిస్తే ఆ దరఖాస్తులు రద్దు చేయబడతాయి. ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరి తేదీ 19 సెప్టెంబర్ 2026. మరిన్ని వివరాలు కావాలనుకున్నవారు https://indiapost.gov.in/gds-online-engagement ఈ వెబ్సైట్లో చూడగలరు. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: మీరింతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

వాతావరణ సమాచారం వింటారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ సాయంత్రం 6 గంటలకు అందించిన వాతావరణ వివరాలు. వాల్తేరులో గరిష్టంగా 27.0 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 24.0 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 6.4%, గాల్లో తేమ 90%. విమానయాన సంస్థలో గరిష్టంగా 26.8 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 3.6, గాల్లో తేమ 92. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పరిసర ప్రాంతాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై అక్కడక్కడ వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే సూచన ఉంది. మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక. ఈరోజు సాయంత్రం 6 గంటల సమయానికి వాయువ్య మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను ఆనుకుని కొనసాగుతున్న అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 7

6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం యానంలో ఈరోజు రేపు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. గాలిలో వేగం 60 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. సముద్రంలో అల్లకల్లోల వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతాల్లోని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. ఆంధ్రేతర ప్రాంతాల వారికి వాతావరణ సూచన. దక్షిణ తమిళనాడు తీరం, నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గరిష్టంగా 65 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు గరిష్టంగా 60 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు పైన పేర్కొన్న సముద్ర ప్రాంతాల్లోని వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలి. వాతావరణ సమాచారం విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో

0: ఎంఎస్ఎంఈలు స్టార్టప్లకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పర్యావరణ హిత వినాయకులను అందరూ పూజించాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్టంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట సచివాలయంలో ఈ రోజు జరిగిన 8వ కలెక్టర్ల సదస్సు 2వ రోజున రెవెన్యూ, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ది, పురపాలక, విద్యుత్ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ శతాబ్ద కాలం నుంచి వివాదంలో ఉన్న భూ సమస్యలను సైతం పరిష్కరిస్తున్నామని చెప్పారు. వివిధ జిల్లాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రీసర్వే ప్రక్రియ పూర్తయిన భూములకు బ్లాక్ చైన్ టెక్నాలజీతో భద్రత కల్పించాలని, ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. పీఎం సేతు కార్యక్రమాన్ని విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాలకు విస్తరించి యువతకు మరిన్ని నైపుణ్యాలు కల్పించాలని తెలిపారు. విద్యుత్ రంగం, పీఎం సూర్యఘర్ పథకం సద్వినియోగం, విద్యుత్ రంగంపై ఎల్ నినో ప్రభావం వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తూ,
1: యు ఆర్ అనలైజింగ్ టెంపరేచర్ అండ్ ఆల్సో యు ఆర్ అనలైజింగ్ ఇన్కమ్ అండ్ పెస్ట్ ఆల్ పారామీటర్ 3-4 పారామీటర్స్. వన్ ఈస్ ఇన్కమ్, సెకండ్ ఈస్ టెంపరేచర్ ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్, నెంబర్ 3 కంట్రోల్ ఆఫ్ పెస్ట్, ఫోర్త్ ఈస్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ది సాయిల్. ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు ఫోకస్ మ్యాక్రో మైక్రో. అందులో ఎప్పుడేశాడు ఏంటి అన్ని రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసి విల్ టేక్ మ్యాక్రో లెవెల్ ఈచ్ కాన్స్టిట్యూన్సీ, ఈచ్ విలేజ్, ఎవ్రీథింగ్, దెన్ విల్ హ్యావ్ ఎన్ అసెస్మెంట్.
0: రాష్టంలో ఎంఎస్ఎంఈలు స్టార్టప్లకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విశాఖపట్నంలోని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్టీస్ ఫెడరేషన్ నిర్వహిస్తోన్న ఎంఎస్ఎంఈ బిజినెస్ ఎక్స్పో 2026 ప్రారంభ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలో పారిశ్రామిక వృద్దిని పెంచడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ 4.0 విధానాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పాలసీ ద్వారా 2030 నాటికి ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త అనే వినూత్నమైన దృక్పథాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిందని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం ద్వారా 5 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ ఫైల్స్ క్లియరెన్స్ లో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ ఫైళ్ల పరిష్కారంలో వరుసగా 3వసారి మొదటి స్థానంలో నిలిచి తన పనితీరును చాటుకున్నారు. అత్యంత వేగంగానే కాకుండా పారదర్శకంగా, సమర్థవంతంగా ఫైళ్లను పరిష్కరిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఫైళ్ల పరిష్కారంలో వేగంతో పాటు స్పష్టత, పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రి ముందుకు సాగుతున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ప్రభుత్వ పరిపాలనలో జాప్యాన్ని తగ్గిస్తూ నిర్ణయాలను వేగంగా తీసుకోవడంలో ఈ ఫైలింగ్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పర్యావరణ హిత వినాయకులను అందరూ పూజించాలని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని మహిళా కళాశాలలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్న ఆయన విద్యార్థినులకు విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ వినాయక చవితిని మట్టి విగ్రహాలు, పర్యావరణానికి హాని చేయని వస్తువులతో జరుపుకుని నిజమైన భక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వినాయక చవితి ముందు రోజు వరకు ఈ పంపిణీ నిరాటంకంగా సాగుతుందని తెలిపారు. ఇంకోవైపు ఈ మట్టి విగ్రహాల పంపిణీ కోసం స్థానిక కుమ్మరులతో మాట్లాడి ప్రత్యేకంగా చేయించామని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున స్థానిక కుల వృత్తుల వారికి స్థానికంగానే మరింత ఉపాధి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, ఉత్తరప్రదేశ్ తీర ప్రాంతాల వద్ద ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రాగల 24 గంటల్లో మరింత

0: బలపడి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
1: ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదు రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు భారీ వర్షాలు ఒకటి లేదు రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరి రేపు ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: కాగా బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైన నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రానున్న 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంబడి గంటకు 50 నుండి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఎటువంటి ఆస్తి ప్రాణనష్టం జరగకుండా వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూంలను తక్షణమే ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అల్పపీడన పరిస్థితిపై ఎప్పటికప్పుడు సందేశాలు పంపాలని అధికారులకు సూచించారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1702, 1800, 1800425, 01, 01 అందుబాటులో ఉంచామని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. నేతన్న భరోసా పథకం కింద పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే నేతన్నలు బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ సమర్పించవలసిన అవసరం లేదని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. బ్యాంక్ స్టేట్మెంట్కు బదులుగా మాస్టర్ వీవర్ ధృవీకరణ పత్రంతో పాటు వేతన వివరాలు అందిస్తే సరిపోతుందని ఈ మేరకు ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు. దీనివల్ల అర్హత ఉన్న నేతన్నలు దరఖాస్తు ప్రక్రియలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగుతాయని మంత్రి తెలిపారు. వైద్య శిబిరాలతో గ్రామీణ ప్రజలకు ఆయుష్ సేవలను మరింత చేరువ చేస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా ఆయుష్ వైద్యాధికారిని డాక్టర్ టి హేమాక్షి అన్నారు. జిల్లాలోని కె వెంకటాపురం గ్రామంలో ఈరోజు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పలు దీర్ఘకాలిక సమస్యలు, కాలానుగుణ రుగ్మతలను ఆమె పరీక్షించి అవసరమైన ఆయుర్వేద మందులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు, సూచనలతో ఆయుర్వేదం, హోమియో వైద్యం ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆయుష్ సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్టంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పర్యావరణ హిత వినాయకులను అందరూ పూజించాలని కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా ఆశా ప్రకటితా యత్ నవదిల్ల్యాం విశ్వనేతృభిః సమ్మిళితం శ్వస్తనాదారభమాణం బ్రిక్స్ శిఖర సమ్మేళనం వైశ్విక కళ్యాణస్య ఆకాంక్షయా సహ సకారాత్మక చర్చాయాః ఆధారో భవిష్యతి. ప్రధానమంత్రి మోదీ రూసదేశస్య రాష్ట్రపతినా వ్లాదిమిర్ పుతిన్ ఇత్యనేన సహ ద్వైపాక్షికం వార్తాలాపం కరిష్యతి. పరస్పర హితస్య వివిధ విషయేషు చర్చాంచ విధాస్యతి. రాష్ట్రీయ రాజధాన్యాం బ్రిక్స్ వ్యాపార మంచస్య ఆరంభః అభవత్. విదేశకార్యమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః బ్రిక్స్ సంస్థాయాః 20 వర్షాణి పూర్తౌ. వర్ధమాన వైశ్విక అనిశ్చితతాయాః మధ్యే సుదృఢ సతత వికాస సహకారస్య చ ఆహ్వానం అకరోత్. అమెరికా దేశ నవ ఏకాదశ ఆక్రమణస్య 25 వర్ష పూర్తౌ. ఆతంకవాదం విరుద్ధ్య యుద్ధాయ భారతేన దృఢ నిశ్చయో విహితోస్తి. అపిచ హాకీ క్రీడాయాం భారతం మలేషియా దేశం 3-1 అంకైః పరాజిత్య चीनदेशस्य मोकवी नगरे पुरुष कनिष्ठ एशिया कप इत्यस्मिन् अन्तिम स्पर्धायां स्थानं प्राप्नोत्। अथ वार्ताः विशदीकृत्य। श्वः नवदिल्ली नगरस्य भारत मण्डपे अष्टादशं ब्रिक्स शिखर सम्मेलनं भविष्यति। एतदर्थं मञ्चः सज्जः अस्ति। शिखर सम्मेलने प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना रूसदेशस्य राष्ट्रपतये व्लादिमिर पुतिनाय, चीनदेशस्य राष्ट्रपतये शी चिनफिंग इत्यस्मै, दक्षिण अफ्रीका देशस्य राष्ट्रपतये सिरिल रामाफोसाय, मिस्रदेशस्य राष्ट्रपतये अब्दुल फत्ताह असीसी इत्यस्मै, इण्डोनेशिया देशस्य राष्ट्रपतये प्राबोवो सुबियांतो वर्याय, ईरान देशस्य राष्ट्रपतये मसूद पेजेश्कियन, अबुधाबी देशस्य युवराजाय शेख खालिद बिन मोहम्मद बिन जायद अल नहयान इत्यादिभ्यः विश्वनेतृभ्यः आतिथ्यं दीयते। भारतस्य अध्यक्षपदीयस्य 25वर्षस्य विषयः सुदृढतायै नवाचाराय सहकाराय सतत विकासाय च निर्माणम् इत्यस्ति। समावेशि वैश्विक शासनम् अथ बहुपक्षवादस्य सुदृढीकरणम् इति विषये ब्रिक्स सदस्य राष्ट्राणां कृते समापन सम्मेलनस्य माध्यमेन शिखर सम्मेलनं श्वः आरप्स्यते। ब्रिक्स सदस्य राष्ट्राणां नेतारः भारत मण्डपमित्यत्र भारत नवान्वेषण प्रदर्शनं द्रष्टुं शक्नुवन्ति। ते संयुक्त वृक्षारोपणम् अपि करिष्यन्ति। यस्यानन्तरं प्रधानमन्त्रिणा मोदीवर्येण गाला डिनराख्यं संयुक्तभोजम् आयोजिष्यते। शिखर सम्मेलने प्रधानमन्त्रिणा ब्रिक्स नेतृभिः सह अनेकानि द्वैपाक्षिक सम्मेलनानि आचरिष्यन्ते। श्वस्तनादारभमाणस्य 18 ब्रिक्स शिखर सम्मेलने भागं ग्रहीतुं नवदिल्ल्यां सम्पूर्ण विश्वस्य नैकाः नेतारः समागच्छन्तीति प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना उक्तम्। अद्य सामाजिक संचार पटले श्रीमोदी विश्वासं प्रकटितवान् यत् अस्मिन् सम्मेलने विविध विषयेषु सकारात्मिका अर्थपूर्णा च चर्चा भविष्यति। यस्य मार्गदर्शकः उद्देश्यमस्ति विश्वस्य कल्याणमिति। भारत मण्डपमित्यत्र भविष्यति द्विदिवसात्मकं शिखर सम्मेलनम्। ब्राजील, चीन, मिस्र, इथियोपिया, इण्डोनेशिया, भारतम्, ईरान, रूस, सऊदी अरब, दक्षिण अफ्रीका, यूएई इत्यादीनि एकादशानि प्रमुखाणि उदयोन्मुखानि विकासशीलानि च राष्ट्राणि एकत्रितानि भवन्तीति अस्माकं संवाददाता उक्तवान्। प्रधानमन्त्री नरेन्द्रमोदी रूसदेशस्य राष्ट्रपतिः व्लादिमिर पुतिन इत्येतौ अद्य सायं नवदिल्ल्याः भारत मण्डपमित्यत्र द्विपक्षीय मन्त्रणां कृतवन्तौ। उभावपि नेतारौ परस्पर हितसम्बद्धेषु विस्तरेण विचार विमर्शम् अकुरुताम्। मेलनेऽस्मिन् श्रीमोदिना प्राचीन तमिल दार्शनिक कवेः तिरुवल्लुवरस्य तिरुकुरल इत्याख्यस्य ग्रन्थस्य रूसी भाषानुवादः राष्ट्रपतये पुतिन महोदयाय उपहारत्वेन समर्पितः। प्रधानमन्त्री मोदी राष्ट्रपतिः पुतिनः च भारत मण्डपमित्यत्र आयोजितायाम् इनोप्रॉम प्रदर्शनीम् अवलोकयताम्। राष्ट्रपतिः पुतिनः ब्रिक्स शिखर सम्मेलने भागं ग्रहीतुम् अद्य प्रातःकाले एव राष्ट्रिय राजधानीं प्राप्तवान्। प्रधानमन्त्री मोदी अद्यैव सायंकाले ईरान देशस्य राष्ट्रपतिना मसूद पेजेश्कियन इत्यमुना सहापि द्विपक्षीय वार्तां करिष्यति। पश्चिम एशिया क्षेत्रस्य वर्तमानां स्थितिं संवीक्ष्य इयं मन्त्रणा अतीव महत्वपूर्णा मन्यते। इतोपि स्वकीय व्यस्त दिनचर्यायाः अंगत्वेन प्रधानमन्त्री मोदी संयुक्त राष्ट्रसंघस्य महासचिवेन अन्तोनियो इतरश महोदयेन सहापि मेलिष्यति। संस्कृत वार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। 26वें ब्रिक्स व्यापार मञ्चः अद्य नवदिल्ल्याः भारत मण्डपमित्यत्र समारब्धः। अस्मिन् आयोजने

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కరట, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. సో మనం అంత్యాక్షరిలోకి వచ్చేసాం. ఈరోజు మిక్స్డ్ మస్తీలో అంత్యాక్షరి. మరి మీరు కూడా మాతో పాటు మా అంత్యాక్షరిలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారా? సో మరి దానికోసం అయితే నేను ఏదో ఒక పదమో టాపిక్కో ఇవ్వాలి కదా. సో మీరు మాతో పాటు అంత్యాక్షరిలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్స్ 0891-2727-24-2727-288 నంబర్స్కి కాల్ చేసి మాతో మాట్లాడేసేది.

మిక్స్డ్ మంత్స్, మిక్స్డ్ మస్తీలో ఉన్నాం. ఈ రోజు అయితే అంత్యాక్షరి. మరి అంత్యాక్షరిలో ఇప్పుడు నేనైతే ఒక వర్డ్ ఇస్తాను, ఆ వర్డ్తో మీరు పాట పాడాలి. మరి ఆ పదం ఏంటంటే కలిసుంటే అనే పదంతో మీరు ఏదైనా

0: పాట పాడొచ్చు. మరి మీరు అలా మా అంత్యాక్షరిలో పాల్గొనాలి, మీరు కూడా పాట పాడి వినిపించాలి అంటే మాకు కాల్ చేయాల్సిన నెంబర్స్ 0891 272724, 272728. మరి మన ఫస్ట్ కాలర్ ఎవరు, ఏ పాట పాడతారో విందాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ విజు.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: వాసవి, ఏవియన్ కాలేజ్.
0: చెప్పండి వాసవి గారు, కలిసి ఉంటే యా కలిసి ఉండటం దాని మీద ఏదైనా పాట పాడగలరా?
1: కలిసి ఉంటే కలదుసుకం తమ్మని సంసారం అంటారమ్మా.
0: ఓకే అండి, థ్యాంక్ యూ. హలో,
2: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం.
2: కలిసి ఉంటే మీద కదా, కలసి ఉంటే కలదు సుఖం కలిసి వచ్చిన అదృష్టంగా, కలిసి ఉంటే కలదు సుఖము కలిసి వచ్చిన అదృష్టము, ఇది కలిసి వచ్చిన అదృష్టము. కన్య మనసులు మూగ మనసులు తేన మనసులు మంచి మనసులు కలిసి ఉంటే.
0: ఓకే, థ్యాంక్ యూ అండి. వర్డ్ చెప్పగానే టక్మన్ పటేసి పాడేస్తారు, మీ పేరు చెప్పలేదు.
2: చిరంజీవి అండి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ చిరంజీవి గారు. హలో,
3: హలో, గుడ్ ఈవినింగ్, నా పేరు గోపి, మల్కాపురం ఏరియా దుర్గానగర్ నుంచి మాట్లాడుతున్నాం మేడం.
0: హలో అండి గోపి గారు, చెప్పండి మరి మీరు కలిసి ఉంటే అనే వర్డ్ తో పాట పాడతారా?
3: కలిసి ఉంటే అంటే మరి ఈ రెండు సాంగ్లు పాడేశారు మేడం, నాకంటే ముందు కాలర్ పాడేశారు, అదే పాడదాం అనుకున్నాను పాడేశారు.
0: ఓకే,
3: ఇప్పుడు ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి.
0: అలాంటప్పుడు నెక్స్ట్ టైం వర్డ్ ఇస్తామా అని వెయిట్ చేయాలి
3: మేడం? మరి ఏదో ఒక వర్డ్ ఇచ్చండి మేడం, పోనీ ప్లీజ్.
0: ప్లీజ్, ఓకే, క్షణం అనే వర్డ్ తో పాడండి.
3: క్షణం.
0: అందుకే చెప్పాను నెక్స్ట్ వర్డ్ వరకు వెయిట్ చేయాలి అని. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో,
4: గుడ్ ఈవినింగ్ గారు.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి శిరీష గారు, మరి మీరు కలిసి ఉంటే అనే పదంతో ఏదైనా పాట పాడతారా?
4: అంటే క్షణం అనే పదం
0: ఏదో ఆయన ఆప్షన్ అడిగి. ఓకే ఓకే, చెప్పండి చెప్పండి. క్షణం
4: కలిసి అంటే ఓకే, క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మన లిజనర్స్ చిన్న చిన్నగా ఒక్క ముక్క పాడుతున్నారు, మనకి కలిసి ఉంటే కలదు సుఖం అది ఉంది కదా, మరి అందులోంచి అయితే నేను ఒక పాట ప్లే చేసేస్తున్నా మీ అందరి కోసం, మీరు కూడా వింటూ ఎంజాయ్ చేయండి.

0: ఇలా మంచి మంచి పాటలు వింటూ మీతో కూడా మధ్య మధ్యలో చిన్ని చిన్ని ముక్కలు పాటలు వినాలనుంది నాకు. సో మరి నెక్స్ట్ వర్డ్ అయితే నవ్వులు. నవ్వు నవ్వులు ఇలా ఈ పదంతో ఏదైనా పాట పాడొచ్చు మీరు. సో మరి నెక్స్ట్ కాలర్ విని కాల్ చేస్తున్నారా, మళ్ళీ మనల్ని అడుగుతారో చూద్దాం ఫస్ట్. హలో హలో హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మీ వాయిస్ అస్సలు వినిపించట్లేదండి. సో సిగ్నల్ కరెక్ట్గా లేదనుకుంటా, వాయిస్ కట్ అయ్యి వస్తుంది. మరి నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో
1: హలో, నమస్తే అమ్మా. విద్య గారు బాగున్నారమ్మా?
0: నమస్తే అండి, చాలా బాగున్నాను. మీ పేరు ఎక్కడ నుంచి?
1: నేను కాకినాడ జిల్లా పాతకొట్ట నుంచి అమ్మా, పలక సత్యనారాయణ మాట్లాడుతున్నాను. మా ఊర్లో ఫుల్గా వర్షం కురుస్తుందమ్మా, అయినా సరే మీతో మాట్లాడాలని ఫోన్ చేస్తున్నానమ్మా.
0: ఓకే, సో మరి నేను ఇచ్చిన వర్డ్ కూడా నవ్వులు. మరి నవ్వుతూ ఓ మంచి పాట పాడేయండి.
1: ఇదమ్మా గాజులు కృష్ణయ్య సినిమాలోని మామూలు కేవి మహాదేవన్ గారి సంగీతంలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడారమ్మా.
0: ఓకే.
1: నవ్వులు రువే పువ్వమ్మా, నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా అనే పాటమ్మా, చాలా చాలా బాగుంటది.
0: అంతేనా, ఈ రెండు ముక్కలేనా? ఓకే, థ్యాంక్ యూ అండి.
1: మీరు అడగగానే కంగారు వచ్చేస్తున్నామ్మా.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో
2: హలో
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, మీ వాయిస్ కూడా అస్సలు రావట్లేదు. హలో,
3: నమస్కారం అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: మంగళపాలెం నుండి కొండ సత్యనారాయణ మాట్లాడుతున్నాను.
0: ఓకే, చెప్పండి. సత్యనారాయణ గారు నవ్వులు అనే పదంతో పాట పాడతారా?
3: నవ్వులండి. చిరునవ్వుల తొలకరిలో

0: చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో. అంటే అమ్మా
1: చాలా బాగుంది, చాలా బాగా పాడారు. సో
0: సరేమ్మా.
1: నెక్స్ట్ కాలర్ కూడా ఏం పాట పాడతారో విందాం. హలో. అయ్యో
2: నవ్వులు నువ్వే పువ్వమ్మా, నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా.
1: ఇది చీటింగ్.
2: మొన్న నాలుగు నాలుగు నీలా. The person you are speaking with has...
1: సో ఒక్కసారి కాల్ కనెక్ట్ అయ్యే వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేస్తే ఎలా అండి? మళ్ళీ వేరే వాళ్ళకి అవకాశం వస్తే బాగుంటుంది కదా. సో నవ్వుతో పాట పాడమంటే చాలామంది బాగా పాడారు. మరి నెక్స్ట్ మీ అందరి కోసం అంతం సినిమా నుంచి నీ నవ్వు చెప్పింది అంటూ పాటను ప్లే చేస్తున్నా, వింటూ ఎంజాయ్ చేయండి.

0: సో అంతే అక్షరి, అడుతున్నా మనం మరి నెక్స్ట్ వర్డ్ ఏంటి అంటే మిక్స్డ్ మస్తీలో నీడ. మరి నీడ వర్డ్తో మీరేమైనా పాట పాడాలి అనుకుంటే మాకు కాల్ చేసేసేయండి. మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 0891-272-7274, 272-7288. నెక్స్ట్ కాలర్, హలో.
1: హలో,
0: హలో,
1: నమస్తే మేడం. నా పేరు ఆనంద్ కుమార్, లంకెల్పాలెం నుంచి మాట్లాడుతున్నాను. నా మిత్రుడు గణేష్ కూడా ఉన్నాడు.
0: నమస్తే అండి, నమస్తే. నీడ
1: శుభ
0: వర్డ్ తో
1: సాయంత్రం.
0: పాట పాడాలి.
1: ఆకాశవాణి ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం.
0: థ్యాంక్ యూ సో
1: మీకు
0: మచ్
1: కూడా
0: అండి. వింటూ ఉన్నారా?
1: మేడం, మీ వాయిస్ క్లియర్ గా రావట్లేదు మేడం.
0: వింటూ ఉన్నారా? హలో,
1: హలో,
0: వినిపిస్తుందండి.
1: మీ వాయిస్ వినిపించట్లేదు మేడం. ముంగురుగా వస్తుంది. మళ్ళీ కాల్
0: ఓకే
1: చేస్తాను.
0: ఓకే అండి, థ్యాంక్ యూ. హలో,
1: అన్న విద్యు గారు బాగున్నారండి.
0: నీడ వర్డ్ తో పాట పాడాలండి. మీ పేరు ఎక్కడి నుంచి
1: ఏంటండి
0: చెప్పి? నీడ.
1: నీడతోనా? నేలతో నీడ అన్నది నన్ను తాకరాదని, పగటి తోరే అన్నది నన్ను తాకరాదని. నీళ్ళతో నీడ అన్నది నన్ను తాకరాదని, పగటి తోరే అన్నది నన్ను తాకరాదని. నా పేరు
0: థ్యాంక్ యూ
1: అగ్ర
0: అండి,
1: చెన్నంబార్ మీదండి.
0: థ్యాంక్ యూ సో మచ్. హలో, హలో,
1: 1082.
0: సో మరి మీరు కూడా ఇలాగే మా అంత్యాక్షరిలో పార్టిసిపేట్ చేయాలి అంటే కాల్ చేసేసేయచ్చు. మరి నేనైతే నెక్స్ట్ మీ అందరి కోసం చెప్ప నా ప్రేమ అంటూ మనసంతను వే మూవీ నుంచి ఓ పాటను ప్లే చేస్తున్నా. వింటూ ఎంజాయ్ చేయండి.

ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

ఈ సాయంత్రం ప్రసార విశేషాలు 7:05 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో పంటల్లో సేంద్రియ పద్ధతిలో పోషకాల యాజమాన్యం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీ వి శ్రీహర్రావు గారి ప్రసంగం వింటారు. హరిపురం 7:30 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది పాకిస్తాన్ శ్రీలంక జట్ల మధ్య. ఈ మ్యాచ్కు సంబంధించిన ఆఫ్ ట్యూబ్ కామెంటరీని హిందీ ఇంగ్లీష్ భాషల్లో వింటారు, కేవలం రేడియో సెట్స్లో మాత్రమే. అదే 7:30 వ్యవసాయ సమాచారం వింటారు ఓన్లీ ఆన్ యాప్. వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు సిహెచ్ వెంకట రమేష్ గారి మాటల్లో. 7:45 విజయవాడ కేంద్రం నుండి వికసిత్ భారత్ కార్యక్రమం. 8:00 మెలడీ మ్యాచ్ కార్యక్రమంలో మీకోసం బ్యాక్ టు బ్యాక్ మెలడీ పాటలతో పాటు కొన్ని స్లీపింగ్ టిప్స్. ఈ కార్యక్రమాలు అన్నీ కూడాను యాప్ ద్వారా వినవచ్చు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి. 8:45 సమాచార సంధ్య హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. వెంటనే News@9 ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 9:15 స్పాట్లైట్ వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 10:00 ఆపాత మధురాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు వింటారు. వెంటనే ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: రేపటి కార్యక్రమాల్లో భాగంగా 6 గంటలకు దేశభక్తి గీతం, ప్రతివనము ప్రతినదము బృందగానం వింటారు. రచన శ్రీ పురిపండ అప్పల్ స్వామి, సంగీతం శ్రీ తిరుపతి రామానుజాసూరి. 6:05 ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర గద్యం కీర్తనలు వింటారు. 6:30 చింతన కార్యక్రమం వింటారు. వ్యాఖ్యాత శ్రీమతి ఏ కామేశ్వరమ్మ. 6:35 పొలం పనుల కార్యక్రమంలో భాగంగా నేల ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవటం ఎలా అనే అంశం వింటారు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారిచే. 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 6:55 సంస్కృత వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 7:05 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమం. ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన జోలిపాల్యం మంగమ్మ, ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ గారి జయంతి సందర్భంగా ఆమె జీవిత విశేషాలు. అలాగే హరిత విప్లవ పితామహుడు నోర్మన్ బోర్లాగ్ జీవిత విశేషాలు వింటారు జయంతి సందర్భంగా. కవన విజయం సమస్యాపూర్ణం వింటారు. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ. మరి ఇప్పుడు నెక్స్ట్ మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంటులో భారత జూనియర్ పురుషుల జట్టు 3-1 తేడాతో మలేషియాను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్షం, నైపుణ్యాల మార్పిడి, సాంస్కృతిక రంగాల్లో ఇరుదేశాల మధ్య పురోగతిని సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లో నెలకొన్న ఘర్షణలతో సహా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో తొలిసారిగా నిర్వహించిన రష్యా అంతరిక్ష పారిశ్రామిక ప్రదర్శన ఇనో ఫ్రామ్ ఇండియాను ఇరువురు నేతలు సందర్శించి అందులో పాల్గొన్న ప్రతినిధులతో మాట్లాడారు. 24వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం రష్యాలో పర్యటించవలసిందిగా పుతిన్ ఆహ్వానించగా ప్రధాని మోదీ ఆహ్వానాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా పుతిన్కు తమిళ ప్రాచీన కావ్యమైన తిరుక్కురళ్ రష్యన్ అనువాద ప్రతిని కానుకగా అందించారు. అలాగే పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఈరోజు రాత్రి ఇరాన్ అధ్యకులు మసౌద్ పెజెష్కియాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సదస్సు జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యకులు మసూద్ పెజిష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యకులు సిరిల్ రమపోసాతో సహా బ్రిక్స్ సభ్యదేశాల నాయకులు ఈ సమాపేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి స్పష్టమైన లక్ష్యాలతో పనిచేస్తోందని తెలిపారు. సభ్యదేశాల మధ్య మరింత సమతుల్య వాణిజ్యాన్ని సాధించడం, కూటమి వ్యాప్తంగా సేవల రంగంలో వాణిజ్య విస్తరణ అవకాశాలు అన్వేషించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు బ్రిక్స్ బిజినెస్ ఫోరంను ఉద్దేశించి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, విభిన్నమైన పరస్పర ఆర్థిక వ్యవస్థలను బ్రిక్స్ ఒకే వేదికపైకి తెస్తుందని తెలిపారు. ఇది సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి, నూతన అవకాశాలు విస్తరించడానికి చక్కటి వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. రష్యా ఆర్థిక మంత్రి మక్సిమ్ రెషెత్నికోవ్ మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల వాటా 4వ వంతు ఉందని, సుస్థిరమైన భవిష్యత్తుకు ఇది దోహదపడుతుందని అన్నారు. సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడానికి, హరిత డిజిటల్ రంగ పరివర్తనను వేగవంతం చేయడానికి, మార్కెట్లలోని విస్తృత అవకాశాలను వినియోగించుకోవడానికి సభ్యదేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఐరోపా సమాఖ్యల మధ్య ప్రతిపాదనలో ఉన్న చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసి అమలు చేసేందుకు ఐరోపా కమిషన్ ఐరోపా మండలికి తన ప్రతిపాదనను సమర్పించింది. ఐరోపా మండలి ఆమోదిస్తే భారత్ ఐరోపా సమాఖ్యల చరిత్రలోనే ఇది అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా నిలుస్తుంది. ఈ ఒప్పందం ద్వారా భారత్కు ఎగుమతయ్యే 96% ఐరోపా వస్తువులపై సుంకాల తగ్గింపు లేదా మినహాయింపు లభించడం వల్ల ఏడాదికి దాదాపు 4 బిలియన్ యూరోల పన్ను ఆదా అవుతుంది. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య ప్రతి ఏటా 180 బిలియన్ యూరోల కంటే ఎక్కువ విలువైన వాణిజ్యం జరుగుతోంది. ఐరోపా మండలి ఆమోదం తెలిపిన అనంతరం ఈ ఒప్పందం పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి ఐరోపా పార్లమెంట్ ఆమోదం పొందవలసి ఉంటుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ 2026లో మాట్లాడుతూ ఆమె, భారత్లోని యువత అవకాశాల కోసం ఎదురుచూడకుండా కొత్త వేదికలను, పరిష్కారాలను సృష్టిస్తోందని, దేశ సాంకేతిక ఫిన్టెక్ రంగ విస్తరణలో యువశక్తి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. కృత్రిమ మేధస్సును రెండు వైపులా పదునున్న కత్తిగా అభివర్ణించిన ఆర్థిక మంత్రి, ఇది మోసాలను వేగంగా గుర్తించడానికే కాకుండా కొత్త తరహా సైబర్ నేరాలకు కూడా ఉపయోగపడే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఏఐ వినియోగంలో భద్రత, పారదర్శకత, నియంత్రణల సంస్థల పర్యవేక్షణ అత్యంత కీలకమన్నారు. సైబర్ భద్రత వినియోగదారుల రక్షణను పెంచడంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, మైక్రోసాఫ్ట్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అధ్యకులు పునీత్ చందోక్తో కలిసి న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ను ఏఐ రంగంలో విశ్వసనీయ అంతర్జాతీయ భాగస్వామిగా తీర్చిదిద్దేందుకు డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇండియా ఏఐ మిషన్ను ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. గ్లోబల్ టెక్నాలజీ పెట్టుబడులకు భారతదేశం ప్రధాన గమ్యస్థానంగా ఎదుగుతోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కీలక ఖనిజాలు, భారతదేశ ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన అడ్వాన్స్డ్ మెటీరియల్స్, క్రిటికల్ మినరల్స్ అండ్ మెటల్స్ పై 3వ గ్లోబల్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు. సాంకేతిక పరిజ్ఞానం, స్వచ్ఛమైన ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, రక్షణ, అంతరిక్ష రంగాల అభివృద్దికి ఈ ఖనిజాలే ప్రధానమైనవని పేర్కొన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణల ప్రారంభ దశ నుంచే పారిశ్రామిక వర్గాలను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. పరిశోధన, పరిశ్రమలు, ప్రభుత్వం, సాంకేతిక రంగాల మధ్య సమన్వయం ఉంటేనే స్టార్టప్లు, యువ పారిశ్రామికవేత్తలు సుస్థిరమైన ప్రగతిని

సాధించగలరని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి బ్రిక్స్ కూటమిలో కీలక దేశంగా నిలిచిందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ బలహీనమైన 5 దేశాల జాబితాలో ఉండేదని, అప్పట్లో పెరిగిన ద్రవ్యోల్బణం, విధానపరమైన నిరోధకత, అవినీతి వల్ల అంతర్జాతీయంగా విశ్వసనీయత తగ్గిందని విమర్శించారు. గ్లోబల్ సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత్ 7.8% వృద్ది రేటును నమోదు చేయడం పట్ల ఐఎంఎఫ్ ప్రశంసించిందని కూడా గుర్తు చేశారు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంటులో భారత జూనియర్ పురుషుల జట్టు ఫైనల్స్ కు దూసుకెళ్లింది. చైనాలోని మోఖిలో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ 3-1 తేడాతో మలేషియాను ఓడించింది. భారత కెప్టెన్ అన్మోల్ ఎక్కా 2 గోల్స్ చేయగా సుఖవీందర్ 1 గోల్ సాధించాడు. ఆదివారం నాడు జరిగే ఫైనల్ మ్యాచ్ లో భారత్ దక్షిణ కొరియాతో తలపడుతుంది. 2వ సెమీఫైనల్లో దక్షిణ కొరియా 4-1 తేడాతో పాకిస్తాన్ను ఓడించి ఫైనల్ కు చేరింది. కాగా రేపు జరిగే జూనియర్ మహిళల సెమీఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గుజరాత్ లలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరట్వాడా, ఒడిశా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఈస్ట్ రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా రాబోయే 2 రోజులు ఇటువంటి వాతావరణమే ఉంటుందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: పల్లెసీమలు కార్యక్రమంలో పంటల్లో సేంద్రియ పద్ధతిలో పోషకాల యాజమాన్యం అనే అంశంపై హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీ వి శ్రీహరిరావు గారి ప్రసంగం వింటారు.
1: మనం ఈ రోజున పంటలలో సేంద్రియ పద్ధతిలో పోషక యాజమాన్యం గురించి తెలుసుకుందాం. సేంద్రియ సాగు సుస్థిర వ్యవసాయానికి సోపానం. సేంద్రియ వ్యవసాయం అనేది భారతీయ వ్యవసాయానికి కొత్త కాదు. విభిన్న వ్యవసాయ వాతావరణ పరిస్థితుల్లో, ముఖ్యంగా వర్షాధార, గిరిజన మరియు కొండ ప్రాంతాల్లో సేంద్రియ వ్యవసాయాన్ని విజయవంతంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని మండలాల్లో ఏళ్ల తరబడి చేస్తున్నారు. సేంద్రియ సాగు ద్వారా స్థిరమైన దిగుబడులు సాధించాలంటే

ఎటువంటి పద్ధతులను పాటించాలి? సేంద్రీయ వ్యవసాయానికి కావలసిన మూల పదార్థాలు ఏ విధంగా తయారు చేసుకోవాలి? ఎటువంటి పదార్థాలు సేంద్రీయ సాగుకు ఉపయోగించుకోవాలనే విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. పర్యావరణ పరిరక్షణ, నాణ్యమైన ఆహార ఉత్పత్తులు, సుస్థిర దిగుబడులు మరియు నికరాదాయం పెంపు అనేది సేంద్రీయ సాగు ద్వారా సాధ్యమేనని నిరూపించబడింది. సేంద్రీయ వ్యవసాయం ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో సేంద్రీయ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది. కాబట్టి మనం అందరం కూడా సేంద్రీయ వ్యవసాయం ద్వారా పంటలు పండించి మనము కూడా నికరాదాయాన్ని పొందగలము. సేంద్రీయ వ్యవసాయంలో కీలక అంశాలు చూసినట్లయితే, సేంద్రీయ సేద్యానికి సేంద్రీయ పదార్థాల వాడకం, అవసరమైనంత వరకే నేలను దున్నటం, నేల కోతకు గురి కాకుండా జాగ్రత్త పడటం, నేల నీరు పరిరక్షించబడటం, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలైనటువంటి ఉద్యానవనం, పాడి పరిశ్రమ మీద దృష్టి సారించడం, పంట మార్పిడి, అంతర పంటలు వేయడం ద్వారా మనం సేంద్రీయ పద్ధతిలో మంచి నాణ్యమైన దిగుబడులు మరియు నికరాదాయం పొందగలము. పచ్చి రొట్ట పైర్లకు పచ్చి ఆకు రొట్టకు ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యవసాయ వ్యర్థాలకు కూడా మనం ప్రాధాన్యత ఇచ్చి వాటిని కాల్చకుండా వ్యవసాయంలో మనం వాటిని ఉపయోగించినట్లయితే నేల ఆరోగ్యం మెరుగుపడి మంచి నాణ్యమైన దిగుబడి పొందగలము. మరి ముఖ్యంగా సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువులు కూడా విరివిగా వాడాలి. మనం సాగునీరు వినియోగంపై మనం దృష్టి సారించాలి. రసాయనాలు వాడకుండా సహజ వనరులను ఉపయోగించుకుంటూ మనం వ్యవసాయం చేసినట్లయితే నేల ఆరోగ్యం బాగుపడి మనం మంచి నాణ్యమైన దిగుబడులు పొందగలం. వివిధ పంటల్లో సేంద్రీయ సాగుకు అనువైన రకాలు చూసినట్లయితే, వరిలో ఎంటీయు 70-29, ఎంటీయు 10-75, బీపీటీ 52-04, ఎంటీయు 10-61, ఆర్జిఎల్ 25-37 రకాలు వరిలో మంచి నాణ్యమైన దిగుబడులు సేంద్రీయ పద్ధతిలో పొందగలం. పోషకయాజమాన్యం చూసినట్లయితే, నాటే సమయంలో పచ్చి రొట్టె విత్తనాలను ఎకరాకు 10 కిలోల చొప్పున చల్లుకొని పూత సమయంలో నాట్లు వేసుకోవడానికి ముందు నేలలో కలిపి దున్నుకోవాలి. దానితో పాటు ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువును ఆకృతికలో వేసుకోవాలి. మరియు జీవన ఎరువులైనటువంటి పాస్పో బ్యాక్టీరియా, అజిటో బ్యాక్టర్, పొటాషియలైజింగ్ బ్యాక్టీరియాలను 100 కేజీల పశువుల గెత్తులో కలుపుకొని ఆకృతికలో వేసుకోవాలి. పైపాటుగా మనం పోషకాలు అందించాలనుకున్నప్పుడు వేపచెక్కను 200 కేజీలు లేదా వెర్మి కంపోస్ట్ 5 కిలోల చొప్పున 2 దఫాలుగా, 1 పిలక దశలో మరియు 2 సిరుపొట దశలో వేసుకుంటే మొక్కకు కావాల్సిన పోషకాలు అందుబాటులోకి వచ్చి నాణ్యమైన దిగుబడులు పొందగలము. అదేవిధంగా ఎకరానికి 200 లీటర్ల జీవామృతాన్ని 3 దఫాలుగా 15 రోజుల వ్యవధిలో పారించుకోవాలి. మనం రాగిలో కూడా సేంద్రీయ పద్ధతిలో పోషక యాజమాన్యం ద్వారా నాణ్యమైన దిగుబడులు పొందగలం. రకాలు చూసినట్లయితే, శ్రీ చైతన్య, వేగావతి, ఇంద్రావతి రకాలు సేంద్రీయ వ్యవసాయంలో మంచి దిగుబడులు రావడం గమనించడం జరిగింది. మనం పోషక యాజమాన్యం రాగిలో చూసినట్లయితే, పచ్చి రొట్టె విత్తనాలను ఎకరాకు 15 కిలోల చొప్పున చల్లుకొని పూత సమయంలో నేలలో కలిగి దున్నుకోవాలి. మరియు ఎకరానికి 4 టన్నుల పశువుల గెత్తాన్ని ఆకృతికలో వేసుకోవాలి. అదేవిధంగా 5 కిలోల వెర్మి కంపోస్ట్ నాటే సమయంలో నేలకు అందించినట్లయితే మొక్కకు కావాల్సినటువంటి స్థూల, మధ్యస్థ, సూక్ష్మ పోషకాలు అందుబాటులో ఉండి నాణ్యమైన దిగుబడులు పొందగలం. మరో ముఖ్యమైన పప్పుజాతి పంట పెసర. పెసరలో చూసినట్లయితే ఎల్బీజీ 460, ఐపీఎం 2-14, డబ్ల్యూజీజీ 42 రకాలు మంచి ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిని కూడా మనం సేంద్రీయ పద్ధతిలో పండించి మంచి నాణ్యమైన దిగుబడులు పొందగలం. పెసర వేసే ముందు ఎకరానికి 4 టన్నుల పశువుల గెత్తాన్ని లేదా 2.5 టన్నుల నైడెప్ కంపోస్ట్ ఆకృతికలు వేసుకోవాలి. అదేవిధంగా ఎకరానికి 2 కిలోల ఘన జీవన ఎరువులు లేదా 500 మిల్లీలీటర్ల ద్రవరూపంలో ఉన్నటువంటి జీవన ఎరువులు నేలకు అందించడం ద్వారా కూడా మనం మొక్కకు పోషకాలు అందించగలము. విత్తిన 25 రోజుల నుండి 200 లీటర్ల చొప్పున ద్రవ జీవామృతాన్ని మొక్కలకు 3 దఫాలుగా 15 రోజుల వ్యవధిలో వేసుకున్నట్లయితే మనకి పోషకాలు మొక్కకు అంది మంచి దిగుబడులు పొందగలము. మరొక పప్పుదినుసు పంట

మినుములో చూసినట్లయితే GBG 1, TBG 104, LBG 757 రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మనం పోషక యాజమాన్యం చూసినట్లయితే విత్తే సమయంలో 4 టన్నుల పశువుల గెత్తం లేదా 2.5 టన్నుల నాడాప్ కంపోస్ట్ ఆకులు దుక్కులు వేసుకోవాలి. జీవన ఎరువులు కూడా 2 కిలోలు లేదా 500 మిల్లీలీటర్ల ద్రవ రూపంలో ఉన్నటువంటి జీవన ఎరువులను మనం 100 కిలోల పశువుల గెత్తంలో కలుపుకొని మనం నేలకు అందించినట్లయితే మొక్కకు నేల నుండి పోషకాలు అంది మంచి నాణ్యమైన దిగుబడులు పొందగలము. అదేవిధంగా నూరిగింజ పంట అయినటువంటి వేరుశనగ చూసినట్లయితే వేరుశనగలో కూడా సేంద్రియ పద్ధతిలో మనం పోషక యాజమాన్యం ద్వారా మంచి నాణ్యమైన దిగుబడులు పొందగలము. రకాలు చూసినట్లయితే ధరణి, K6 ఇవే కాదండి, వేరుశనగలు అన్ని రకాలు కూడా మనకి సేంద్రియ వ్యవసాయంలో మనం పండించుకోవచ్చును. పోషక యాజమాన్యం చూసినట్లయితే విత్తే సమయంలో పశువుల గెత్తం 1 టన్నులు లేదా ఫిల్టర్ మడ్డి 1 టన్నులు లేదా కోడి పెంట 1.5 టన్నులు లేదా ఫెర్మి కంపోస్ట్ 1 టన్ను అగ్రదిక్కులో వేసుకొని కలిగి దున్నుకోవాలి. మరొక వాణిజ్య పంట చెరుకు. చెరుకులో చూసినట్లయితే మనకి మంచి రకాలు ఉన్నాయండి. 87A 298 విశ్వామిత్ర, దాన్ని తెల్లబూంది అంటాం. అదేవిధంగా 2009A 107, 2009A 252 రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిలో కూడా మనం సేంద్రియ పద్ధతిలో పోషక యాజమాన్యం చేయడం ద్వారా నాణ్యమైన దిగుబడులు పొందగలం. పోషక యాజమాన్యం చూసినట్లయితే నాటే సమయంలో చెరుకు చెత్తను నేలలో కలి దున్నుకొని 2 కిలోల డికంపోజింగ్ కల్చర్ను పేడ నీటితో పాటు చెత్తపై చల్లుకోవాలి. పశువుల గెత్తం 1 టన్నులు ఆఖరి దిక్కులో వేసుకోవాలి. 1 కిలోల ఘన జీవన ఎరువులు లేదా 500 మిల్లీలీటర్ల ద్రవరూప జీవన ఎరువులను వాడుకొని నేల యొక్క సత్తు పెంచుకోగలము. పచ్చి రొట్టె విత్తనాలను 1 కిలోల చొప్పున సాళ్ళ మధ్యలో ముచ్చులు నాటిన వెంటనే చల్లుకొని పూత సమయంలో నేలలో కలిగి దున్నుకోవాలి. విత్తిన 45 మరియు 90 రోజులకు 1 టన్ను వెర్మి కంపోస్టు లేదా 2 టన్నుల ఫిల్టర్ మడ్డి లేదా 3 టన్నుల పశువుల ఎరువును మొక్కల మొదట్లో వేసుకొని కలిగి దున్నుకోవాలి. సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించే వివిధ సేంద్రియ పదార్థాలు చూసినట్లయితే స్థూల సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువు. సేంద్రియ ఎరువుల్లో ఇది చాలా ప్రధానమైనది. సేద్యానికి పాడికి పశువుల అవసరం చాలా ముఖ్యం. పశువుల నుండి వచ్చేటువంటి పశువుల ఎరువు పొలానికి అందించడం ద్వారా మనం నేల సత్తువు పెంచుకోవచ్చు. నేల యొక్క భౌతిక రసాయనిక జీవన గుణాలు పెంపొందించుకోవచ్చును. పశువుల ఎరువు తర్వాత మరి ముఖ్యమైనటివి కోళ్ల ఎరువు. ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో కోళ్ల పరిశ్రమ బాగా వృద్ధి చెందింది. కోళ్ల ఫారాలున్న చోట తగినంత మోతాదులో కోళ్ళ ఎరువు దొరుకుతుంది. కాబట్టి మన రైతు సోదరులందరూ కూడా ఈ కోళ్ల గెత్తాలను కూడా మనం ఉపయోగించుకొని నేల సత్తువు పెంచుకోవచ్చును. మనకు చూసినట్లయితే సేంద్రియ వ్యవసాయం లాభాలు చూసినట్లయితే ఆరోగ్యానికి, పరిసరాల మిత్రత్వానికి, కాలుష్య నివారణకు దోహదపడుతుంది. జీవ వైవిధ్యానికి నాంది పలుకుతుంది. సహజ వనరులు ప్రస్తుతం ఉపయోగించుకుంటే దీర్ఘకాలంలో ప్రయోజనాలకు చేకూరుస్తుంది. నేల, మొక్కలు, జంతువులు ఒకదానితో ఒకటి పరిసరాలకు అనుగుణంగా ఉంటాయి. నేల గుల్లబారుతుంది, మురుగునీరు పోయే సౌకర్యం పెరుగుతుంది. నేలలో తేమ, గాలి, మొక్క సంబంధాలలో అనుకూలత ఏర్పడుతుంది. నీరు పట్టి ఉంచుకునే శక్తి పెరుగుతుంది. వేర్లు బాగా చుచ్చుకుని పోయే లక్షణం పెరుగుతుంది. మొక్కకు పోషకాలు బాగా అందుబాటులోకి వస్తాయి. నేలకు వాటిని పట్టి ఉంచుకునే గుణం పెరుగుతుంది. ఉదయం సూచిక తటస్థమైన రసాయనిక లక్షణాలు అనుకూలత పెరుగుతుంది. వ్యవసాయ సుస్థిరత పెరుగుతుంది. నేల పునరుద్ధరణ జరుగుతుంది. సురక్షిత ఆహారం లభిస్తుంది. ఆహారంలోకి విష పదార్థాలు ప్రవేశించే అవకాశం ఉండదు. నేల ఉత్పాదకత పెరుగుతుంది. భూసారం నిలకడగా ఉంటాయి. నేల, నీరు, వ్యవసాయ ఉత్పత్తులు కాలుష్యానికి గురికావు. సేంద్రియ జీవన ఎరువులు వినియోగం పెరగడం వల్ల మొక్కలకు అవసరమైన ముఖ్య ఉప సూక్ష్మ పోషకాలు తగు మోతాదుల్లో లభ్యమవుతాయి. సీడపేడల తాగిడి తక్కువగా ఉంటుంది. సహజసిద్ధంగా
నేలలో

0: విత్తనాలు వేయుట, సరైన సమయంలో పోషక యాజమాన్యం, సరైన సమయంలో కలుపు యాజమాన్యం, సరైన సమయంలో పురుగు తెగుళ్ళ యాజమాన్యం, సరైన సమయంలో కోత చేసుకుంటుట, సరైన సమయంలో పంటని అమ్ముకుంటు ద్వారా మనం సేంద్రియ పద్ధతిలో కూడా నాణ్యమైన దిగుబడులు సాధించి నికర ఆదాయం పొందగలము. సేంద్రియ పద్ధతిలో పండించే ఏ పంటకైనా కానీ మంచి ధర పలుకుతుంది మార్కెట్లో. కాబట్టి మన రైతు సోదరులందరూ కూడా సేంద్రియ వ్యవసాయం అంటే కొత్త టెక్నాలజీ కాదండి, సేంద్రియ పద్ధతి అనేటువంటిది మన పూర్వీకులు చేసినటువంటి పురాతన పద్ధతే. మనం అందరం కూడా సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తూ నేల యొక్క ఆరోగ్యం, నేల యొక్క సత్తువ, అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుతూ మనము మన తర్వాత వచ్చేటువంటి తరాలు అందరూ కూడా సక్రమంగా జీవించాలనుకున్నప్పుడు మనం అందరం కూడా సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళీ సేంద్రియ వ్యవసాయంలో మంచి దిగుబడులు పొందుతూ నికరాదాయం పొందుతూ రైతు యొక్క ఆదాయం రెట్టింపు చేస్తారని కోరుకుంటూ, అదేవిధంగా ఈ సేంద్రియ వ్యవసాయంపై మీకు ఏదైనా కానీ శిక్షణ కావాలన్నట్లయితే మా బీసీటీ కృష్ణ విజ్ఞాన కేంద్రంలో మీకు శిక్షణ తరగతులు ఇవ్వగలము. ఇప్పుడు చెబుతున్నా విన్న తర్వాత కూడా మీకు ఏమైనా సందేహాలు, సలహాలు మీకేమైనా కావాలనుకున్నప్పుడు సో మీకు తప్పకుండా మా కేవీకిని సంప్రదించగలరు. తద్వారా మీకు మరికొంత స్కిల్ మీకు ఇవ్వగలము. అదేవిధంగా అన్ని పంటల్లో కూడా సేంద్రియ పద్ధతులు చేయగలమండి. వ్యవసాయము, అదేవిధంగా అనుబంధ రంగ పంటల్లో ముఖ్యంగా ఉద్యానవనంలో కాయగూరలు, పళ్ళు, అదేవిధంగా పూలు, అదేవిధంగా వ్యవసాయంలో దానిపు జాతి, అదేవిధంగా చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజ పంటలో కూడా సేంద్రియ పద్ధతులు పోషక యాజమాన్యం చేయటం ద్వారా మనం అందరం కూడా నాణ్యమైన దిగుబడులు పొందుతూ దేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
1: పల్లెసీమలు కార్యక్రమంలో పంటల్లో సేంద్రియ పద్ధతిలో పోషకాల యాజమాన్యం అనే అంశం విన్నారు. హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీ వి శ్రీహరిరావు గారి ప్రసంగం. మరికొద్ది క్షణాల్లో

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. పాకిస్తాన్ శ్రీలంక జట్ల మధ్య ఈ మ్యాచ్కు సంబంధించి ఆఫ్ ట్యూబ్ కామెంటరీని హిందీ ఇంగ్లీష్ భాషల్లో వింటారు, రేడియో సెట్స్లో మాత్రమే.

సో మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సమాచారం వింటారు. వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం సిహెచ్ వెంకటరమణ గారి చే వింటారు.

0: జానపద గీతం విన్నారు. ఇప్పుడు వ్యవసాయ సమాచారం వింటారు.
1: నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా రైతులకు శాస్త్రవేత్తలు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు విందాం. ముందుగా కూరగాయలు పండించే రైతులకు యాజమాన్యం గురించి తెలుసుకుందాం. నీటిపారుదల విషయానికి వస్తే నీరు నిలిచిపోవడం, అలాగే కాలర్ తెగులను నివారించడానికి గట్లను తెరుచుకొని ఉంచుకోవాలి, అలాగే నర్సరీ సంరక్షణలో పాలిథిన్ కవర్ లేదా ఎత్తిన పడకలతో మొలకలను రక్షించుకోవాలి, నేలను ట్రైకోడర్మా విరిడితో చికిత్స చేసుకోవాలి, మేఘావృతమైన తడి సమయాల్లో శిలీంధ్రం అలాగే బ్యాక్టీరియల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది, టమాటా అలాగే మిరపలో వచ్చే ముడత తెగులను నివారించడానికి మాంకోజబ్ 2 గ్రాములు లీటర్ నీటికి లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. సొలనేసియస్ పంటల్లో బ్యాక్టీరియా విల్ట్ ఉన్నట్టయితే ప్రభావిత పంటలపై రాగి శిలీంధ్ర సంహారిణి అలాగే స్ట్రెప్టోసైక్లిన్ 0.5

0: అంటే 5 గ్రాములు 10 ml వేసుకోవాలి. పండ్ల తొలుచు పురుగులు ఉన్నట్లయితే ఫెరమోన్ ఉచ్చులను ఏర్పాటు చేసుకోవాలి. మనకి ఆర్థిక నష్టపరిమితి దాటితే వర్షం లేని ప్రదేశాల్లో యమాముక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు పర్ లీటర్ నీటికి లేదా స్పినోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక రసం పీల్చే తెగుళ్ళు తెల్లదోమ, అఫిడ్స్, థ్రిప్స్ ఉన్నట్లయితే వర్షం తర్వాత వేప నూనె 3% లేదా థయోమెథాక్సామ్ 0.25 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక ఆకుకూరల్లో పురుగుల మందులు పిచికారీ వర్షాలు పడిన వెంటనే కోయకుండా ఉండాలి. కుళ్ళిపోకుండా ఉండడానికి అదనపు నీటిని తీసివేయాలి. ఆకు పోషణ చూసుకున్నట్లయితే ఒత్తిడికి గురైన పంటల్లో కోలుకోవడానికి స్పష్టమైన వాతావరణంలో 1% యూరియా అలాగే 0.5% పొటాషియం సల్ఫేట్ పిచికారీ చేసుకోవాలి. అరటిలో యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే నీటిపారుదల విషయానికి వస్తే నీరు నిలిచిపోకుండా అలాగే వేర్లు ఊపిరాడకుండా ఉండడానికి గుంటలు, బేసిన్లు, పక్క కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. బలమైన గాలులు అలాగే వర్షాల్లో వంగిపోకుండా ఉండడం కోసం వెదురుకరని ఆసరాగా లేదా కట్టడం చేసుకోవాలి. పోషక నిర్వహణ ఎరువుల వాడకాన్ని చిన్న మోతాదులుగా విభజించుకొని చేసుకోవాలి. లీచింగ్ తగ్గించడానికి వర్షం లేని సమయాల్లో మాత్రమే వేయాలి. తేమతో కూడిన వాతావరణంలో సిగటోక ఆకుమచ్చ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. తీవ్రంగా ప్రభావితమైన ఆకులను తొలగించి ఆకులు ఎండిపోయినప్పుడు ప్రోపికోనజోల్ 1 మిల్లీలీటర్ అలాగే 0.5% మినరల్ ఆయిల్ను కలిపి పిచికారీ చేసుకోవాలి. వీవిల్స్ అలాగే నెమటోడ్లు బేసిన్లను శుభ్రంగా ఉంచుకోవాలి. అధిక తేమను నివారించుకోవాలి. ఇప్పటికే పూర్తి చేయకపోతే బేస్ చుట్టూ వేపకేక్ అలాగే ట్రైకోడర్మాను వేసుకోవాలి. ఇక పశువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే షెడ్లను పొడిగా అలాగే బాగా వెంటిలేషన్ ఉండేలాగా చూసుకోవాలి. తేమను నియంత్రించుకోవడానికి నేలపై సున్నం వేసుకోవాలి. గొట్టం తెగులు అలాగే పాద ఇన్ఫెక్షన్లు నివారించుకోవాలి. వారానికి 1-2% కాపర్ సల్ఫేట్ పూయాలి. పరాణజీవి సంక్రమణలు అలాగే ఉబ్బరం నివారించడానికి నీటితో నిండిన పచ్చిక బయళ్లలో జంతువులను మేపకుండా చూసుకోవాలి. వర్షాల తర్వాత పచ్చని గడ్డిని తినిపించే ముందు పొడి మేతను అందించాలి. లోపాలను నివారించుకోవడానికి ఖనిజ మిశ్రమం అలాగే ఉప్పును తినిపించాలి.
1: వ్యవసాయ సమాచారం విన్నారు. వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం విన్నారు. ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: భారత్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన రచన ఆరవల్లి జగన్నాథస్వామి గారు, పఠనం డాక్టర్ సాంబశివరావు కంట్రాతి గారు.
1: ఆర్థిక మనుగడ సజావుగా సాగేందుకు పొదుపు మదుపు అత్యంత ప్రధానమనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకు సాంప్రదాయ పద్ధతులతో పాటు ప్రభుత్వ పరంగా అనేక పథకాలు అమల్లో ఉన్నాయి. అవి ఆయా నిబంధనలకు లోబడి సేవలు అందిస్తున్నాయి. ఆ పరంపరలోనే కేంద్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన మరో పథకం ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఈ పథకం అంతర్భాగమై కోట్లాది కుటుంబాల ఆర్థిక లావాదేవీలను సులభతరం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సరిగ్గా పుష్కర కాలం క్రితం 2014 ఆగస్టు 28న అమల్లోకి తెచ్చిన ఈ పథకం ఆర్థిక సమ్మిళితత్వం అంటే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ లో అత్యంత కీలక పథకంగా ఆవిష్కృతమైంది. బ్యాంకింగ్ సేవలకు ఆమడ దూరంలోనే అతి సామాన్య పేద వర్గాలను, ప్రధానంగా గ్రామీణులను బ్యాంకుల ముందుకు తెచ్చే లక్ష్యంతో ప్రకటించిన ఈ పథకం కేవలం పక్షం రోజుల్లోనే అమల్లోకి వచ్చింది. దేశంలోని ప్రతి కుటుంబానికి కనీసం ఒక ప్రాథమిక బ్యాంకు ఖాతా ద్వారా ఆర్థిక సార్వజనీతనకు బీజం పడింది. సామాన్యులకు సైతం ఆర్థిక సాధికారత లక్ష్యంగా ప్రారంభమైన జన్ధన్ యోజన సామాజిక ఆర్థిక సాంకేతిక సాధికారత దిశగా మహావృక్షంగా విస్తరించింది. సార్వజనీన వృద్ధికి పటిష్ట పునాదులు వేసింది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, అటల్ పింఛన్ పథకాలతో సమానంగా ఒక దశలో అంతకు మించి ఈ పథకం విస్తరించింది. ప్రధానమంత్రి ముద్రా యోజన, ప్రధానమంత్రి స్వనిధి వంటి కార్యక్రమాలకు సమాంతరంగా పీఎం జనధన్ సాగుతూ ఆర్థిక స్వావలంబనకు ఆసరాగా నిలుస్తోంది. ప్రధానంగా అట్టడుగు వర్గాలు, చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులకు రుణాలను అందుబాటులోకి తేవడానికి ఈ పథకం ఎంతగానో ఉపకరిస్తోంది. దేశానికి స్వతంత్రం లభించిన తరువాత సుమారు 68 సంవత్సరాలు బ్యాంకు ఖాతాలు కొందరికే, కొన్ని వర్గాలకే పరిమితమయ్యాయి. దేశ జనాభాలో 69% మంది బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్నారు. 1969లో బ్యాంకుల జాతీయకరణ తరువాత మరో 6.5 దశాబ్దాల పాటు కూడా అదే పరిస్థితి కొనసాగింది. 50 కోట్ల మందికి పైగా కనీసం బ్యాంకు ఖాతా కూడా ఉండేది కాదని

వేదికలు చెబుతున్నాయి. 12 ఏళ్ల క్రితం వరకు బ్యాంకు ఖాతాలు సంపన్న వర్గాలకే పరిమితమైన హక్కుగా అనిపించేది. గౌరవనీయులు నరేంద్ర మోడీ నేతృత్వంలో 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బ్యాంకింగ్ రంగంలో ముఖ్యంగా బ్యాంకు పొదుపు ఖాతాల విషయంలో స్పష్టమైన మార్పు వచ్చింది. అందరికీ బ్యాంకు ఖాతాలు ఉండాలని, అందులోనూ శూన్య నిల్వ అంటే జీరో బ్యాలెన్స్ ప్రాతిపదికపై ఖాతాలు ఉండాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అలా జన్ధన్ ఖాతాల పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకింగ్ సేవలను అన్ని వర్గాలకు అందుబాటులోకి తేవటంతో పాటు సార్వజనీన వృద్ధికి బలమైన పునాది వేసింది. దేశంలోని ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వామ్యం కావడం ఈ పథకం సాధించిన తొలి విజయంగా చెప్పవచ్చు. ప్రతి కుటుంబానికి ఒక ఖాతా అనే నినాదంతో ప్రారంభమైన ఈ పథకం ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరుడికి ఒక ఖాతా అనే దిశగా విస్తరించింది. 10 సంవత్సరాలు వయసు దాటిన వారు ఈ ఖాతాలు తెరిసేందుకు అర్హులు కావటం, జీరో బ్యాలెన్స్తో ఖాతా తెరిసే వెసులుబాటు కారణంగా నిరుపేదలు కూడా బ్యాంకింగ్తో అనుసంధానమయ్యే అవకాశం కలిగింది. అయితే ఈ పథకం జీరో బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంభమైనప్పటికీ ఆయా ఖాతాల్లో సగటు జమ 5,000 రూపాయలకు మించటం హర్షణీయమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గించటానికి, ఆర్థిక వ్యవస్థలో పేదలకు ప్రమేయం కల్పించేందుకు మధ్యవర్తులతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలను లబ్ధిదారులకే నేరుగా అందించడానికి రూపొందించిన ముఖ్య పథకం జన్ధన్. ఆధార్, సంచారవాణి, బీమా, పింఛన్, డిజిటల్ చెల్లింపుల వంటి సేవలను సామాన్యులకు చేరువ చేయడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తోంది. పొదుపు చేయటానికి, రుణాలు పొందటానికి, వ్యాపారాలను ప్రారంభించటానికి, ఉన్న వ్యాపారాలను విస్తరించుకోవడానికి ఈ ఖాతాలు భరోసా ఇస్తున్నాయి. దేశంలో 58 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు జన్ధన్ యోజన పరిధిలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఖాతాల్లో తప్పనిసరిగా ఇంత మొత్తం నిల్వ ఉండాలనే నిబంధన లేకపోయినప్పటికీ 3.10 లక్షల కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. ఈ జన్ధన్ ఖాతాలలో 5 వంతులు గ్రామీణ, చిన్న తరహా పట్టణ ప్రాంతాల బ్యాంకు శాఖలలో ఉన్నాయి. ఈ ఖాతాలు తెరవడంలో ఉత్తరప్రదేశ్ 10.51 కోట్ల ఖాతాలతో దేశంలోనే తొలి స్థానంలో ఉంది. 7.01 కోట్ల ఖాతాలతో బీహార్, 5.72 కోట్ల ఖాతాలతో పశ్చిమ బెంగాల్, 3.87 కోట్ల ఖాతాలతో రాజస్థాన్, 3.85 కోట్ల ఖాతాలతో మహారాష్ట్ర తరువాతి వరుస స్థానాల్లో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. జన్ధన్ పథకంలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. ఈ ఖాతాల్లో సగానికి పైగా అంటే 32.72 కోట్లకు పైగా ఖాతాలు మహిళల పేర్లపైనే తెరవటం గమనార్థం. దీని ద్వారా కుటుంబ పరంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటంలో వారు భాగస్వాములైనట్లయింది. ఈ ఖాతాలు స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం మహిళలను మరింత శక్తివంతంగా మారుస్తోందని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పుడు తమ వద్ద కాస్తో కూస్తో ఉన్న డబ్బులను ఇళ్లలోనే దాచుకోవటమో లేదా వడ్డీ వ్యాపారుల వద్ద పదిలపరుచుకోవటమో చేసే సామాన్యులు నేడు జీరో బ్యాలెన్స్ జన్ధన్ ఖాతాల కారణంగా బ్యాంకు ఖాతాల్లో జాగ్రత్తగా పదిలపరుచుకుంటున్నారు. ఇదే సమయంలో బ్యాంకుల నుండి జీవిత బీమా, ప్రమాద బీమా, ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం పొందగలుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకు మిత్ర ద్వారా బ్యాంకు సేవలు పొందుతున్నారు. ప్రజలకు చట్టబద్ధంగా అందవలసిన సొమ్ము నేరుగా వారి ఖాతాల్లోనే జమ కావాలన్న లక్ష్యం జన్ధన్ పథకం ఆవిర్భావానికి బీజం వేసింది. అయితే ఈ పథకం ప్రారంభంలో దీని పనితీరుపై చాలా మందిలో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే విపత్తులు, సంక్షోభ సమయాల్లో ప్రభుత్వం నుంచి సహాయం పొందటంలో ఈ ఖాతాలు కీలక ఉపకరణాలుగా మారాయి. అలా జన్ధన్ పథకం తన పనితీరును చాటి చెప్పింది. COVID-19 మహమ్మారి భయాందోళనలు సృష్టించినప్పుడు ఈ వ్యవస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ ఖాతాలే అందుబాటులో లేకపోతే అలాంటి విపత్కర పరిస్థితుల్లో
ప్రభుత్వ సాయం అందుకోవటం కష్టమయ్యేది అని అనేక మంది లబ్ధిదారులు చెప్పటం మాధ్యమాల్లో కనిపించింది.

చేస్తుంది. ప్రభుత్వం పేదలకు అందించే పథకాలన్నీ క్రమేపీ జన్ధన్ ఖాతాల్లో అనుసంధానమయ్యాయి. తద్వారా సామాజిక ఆర్థిక సాధికారతకు పునాది పడటంతో పాటు విస్తరణ కొనసాగుతోంది. వంట గ్యాస్ నిధులు, రాయితీలు, ఉపాధి పథకం వేతనాలు, కిసాన్ సమ్మాన్ నిధి వంటి చెల్లింపులన్నీ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. పేదలకు, అసంఘటిత రంగంలోని వారికి గతంలో క్రెడిట్ స్కోరు ఉండేది కాదు. ఆ మాటకు వస్తే అసలు ఆ విషయం పట్ల వారికి అవగాహన ఉండేది కాదు. దాంతో వారికి బ్యాంకు రుణాలు లభించేవి కావు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం చూపిన చొరవ, తెచ్చిన సంస్కరణల ఫలితంగా రుణాల లభ్యతకు మార్గం సుగమమై వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు అవకాశం ఏర్పడింది. సంపన్న వర్గాలు సామాజిక హోదాకు గుర్తుగా భావించే డెబిట్ కార్డు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. తాజా గణాంకాల ప్రకారం ఖాతాదారులకు 40.89 కోట్ల రూపే కార్డులు జారీ అయ్యాయి. వాటి ద్వారా డిజిటల్ చెల్లింపులు ముమ్మరమయ్యాయి. జన్ధన్ ఖాతాలతో అనుసంధానమైన ఇతర పథకాలను స్థూలంగా పరిశీలిస్తే ఇటీవల వెల్లడైన గణాంకాల ప్రకారం ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన కింద 27.8 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 58.78 కోట్లు, అలాగే అటల్ పెన్షన్ యోజన కింద 9.29 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి ప్రధాని స్వనిధి పథకంలో భాగంగా దాదాపు 84 లక్షల మంది వీధి వ్యాపారులకు 17,000 కోట్ల రూపాయలకు పైగా హామీ రహిత రుణాలు మంజూరయ్యాయి. జన్ధన్ ఖాతాలు తెరిచేందుకు నిబంధనలు సులభతరమని అధికారులు వివరిస్తున్నారు. ఆధార్ కార్డు లేదా నెంబరు అందుబాటులో ఉంటే ఇతర పత్రాలు అవసరం లేదు. ఒకవేళ ఆధార్ కార్డు అందుబాటులో లేకపోతే అధికారికంగా చెల్లుబాటు అయ్యేలా ఓటర్ గుర్తింపు కార్డు గాని, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్టు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్డులలో ఏదో ఒకటి సరిపోతుంది. ఈ పత్రాలలో ఖాతాదారుడి చిరునామా కూడా ఉంటే అది గుర్తింపు పత్రంగాను, చిరునామాకు రుజువుగాను ఉపయోగపడుతుంది. చిరునామా మారిన సందర్భాల్లో మాత్రం ప్రస్తుత చిరునామాకు సంబంధించిన స్వీయ ధృవీకరణ పత్రం అందజేయవలసి ఉంటుంది. 10 సంవత్సరాల పైబడిన వారెవరైనా జన్ధన్ ఖాతా తెరవచ్చు. ఇప్పటికే బ్యాంకు ఖాతా కలిగి ఉన్నవారు జన్ధన్ యోజన ప్రయోజనాల కోసం కొత్త ఖాతా తెరవవలసిన అవసరం లేదని, ప్రస్తుత ఖాతా ద్వారానే రూపే కార్డు పొంది బీమా ప్రయోజనాలకు అర్హులు కావచ్చని నిబంధనలు పేర్కొంటున్నాయి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గత 12 ఏళ్లలో సాధించిన అపూర్వమైన స్థాయిని, విప్లవాత్మక ఫలితాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ సందేశంలో ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఆర్థిక సమ్మిళతాన్ని పెంపొందించడంలోనూ, ప్రజలకు సాధికారత కల్పించడంలోనూ కీలక పాత్ర పోషిస్తూ ఈ పథకం సాటిలేని ప్రభావాన్ని చూపిందని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆర్థిక అనుసంధానం చివరి అంచె వరకు కొనసాగితే దేశం సమిష్టిగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి జన్ధన్ యోజనతో కలిగిన ప్రయోజనమే అందుకు నిదర్శనం. ప్రజలకు సామాజికంగా గౌరవం పెరగటంతో పాటు తన భవిష్యత్తును తామే నిర్దేశించుకోగల శక్తిని పెంచుకోగలిగారు. పీఎం జన్ధన్ పథకం విజయవంతం కావటానికి అలుపెరగని కృషి చేసిన వారందరికీ అభినందనలు. మెరుగైన జీవన ప్రమాణాల దిశగా దేశ ప్రజలకు భరోసా ఇవ్వడానికి వారు చేసిన కృషి ఫలించింది అని ప్రధాని అన్నారు. ఆర్థిక సమ్మిళత్వాన్ని అపూర్వ స్థాయిలో సాధించవచ్చని జన్ధన్ నిరూపించిందని భారత స్టేట్ బ్యాంక్ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ప్రశంసించారు. సామాజిక ఆర్థిక భద్రతను కల్పిస్తూనే వ్యవస్థను ప్రోత్సహించే పథకాలన్నిటికీ మూలస్తంభంగా నిలుస్తున్న జన్ధన్ యోజన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్లో నమోదు కావటం విశేషం. ఈ పథకం ప్రపంచంలోని వర్ధమాన దేశాల్లో సార్వజనీన ఆర్థిక విధానానికి సమాంతరంగా నిలిచింది. కేవలం గణాంకాల్లోనే కాకుండా సత్ఫలితాలనిస్తూ సామాన్యుల్లో ఏర్పడిన ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ పథకం విజయపదంలో సాగుతున్న జన్ధన్ యోజన

0: వికసిత భారత్ సంకల్ప సాకారంలో కీలక అంశంగా సహకరిస్తుందని విశ్వసిద్దాం.
1: ఇంతవరకు మీరు ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి విన్నారు. రచన ఆరవల్లి జగన్నాథస్వామి, పఠనం డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

మెలడీ మ్యాచ్ కార్యక్రమంలో బ్యాక్ టు బ్యాక్ మెలడీలతో పాటు మీకోసం కొన్ని స్లీపింగ్ టిప్స్తో కూడా రెడీగా ఉన్నా. మరి మొదటిగా మందారా మందారా అంటూ పాటను మీకోసం ప్లే చేస్తున్నా. భాగ్మతి సినిమా నుంచి శ్రేయా ఘోషల్ అండ్ తమన్ వాయిస్లో.

ప్రేమికుడు మూవీ నుంచి పాట విన్నారు కదా. మరి మెలోడీ మ్యాచ్లో మనం మెలోడీ పాటలతో పాటు కొన్ని స్లీపింగ్ టిప్స్ కూడా చెప్పుకుంటాం కదా. మరి ఫస్ట్గా మెడిటేషన్ గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం. ఆనందంగా ప్రశాంతంగా ఉండటానికి మెడిటేషన్ అనేది చాలా సహాయపడుతుంది. అలాగే ఏకాగ్రతను కూడా పెంచుతుంది, ఆందోళన తగ్గి కుదుట పడుతుంది. మెడిటేషన్తో స్వచ్ఛమైన అలాగే ప్రశాంతమైన మనసు ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్లో కూడా బాగా జరిగేటట్టు చేస్తుంది మెడిటేషన్. సో ఇలా మన రోజులో కనీసం కొంత టైం అయినా ఎవరూ లేని చోట కూర్చొని కాసేపు మెడిటేషన్ చేయటం వలన ఈ నిద్రలేమి సమస్య అనే దాని నుంచి బయటపడవచ్చు అంటారు. నెక్స్ట్ మీకోసం అయితే ఇష్క్ మూవీ నుంచి సూటిగా చూడుకో అంటే ఈ పాట స్టే ట్యూన్డ్.

మెలడీ మ్యాచ్లో మీకోసం మరో స్లీపింగ్ టిప్. యాక్చువల్గా చాలామందికి మధ్యాహ్నం భోంచేసిన తర్వాత పడుకునే అలవాటు ఉంటుంది. ఓకే, చిన్న నాప్ వేద్దాంలే అనుకుంటారు, కానీ ఇంకా నిద్రపడితే అది అసలు మధ్యాహ్నం 2కి పడుకుంటే ఏ 5కో 6కో లేచినా సరే ఆశ్చర్యపోకర్లేదు. సో అలా మధ్యాహ్నం కానీ ఎక్కువసేపు నిద్రపోవటం వలన రాత్రి నిద్రకే చాలా అవస్థలు పడాల్సి వస్తుంది. అందుకని మధ్యాహ్నం నిద్ర కానీ లిటరల్గా నైట్ నిద్రలేమి ప్రాబ్లం ఉంది, పడుకోవడం పడుకోలేకపోతున్నాము అనుకునే వాళ్ళు మాత్రం మధ్యాహ్నంలో

పరిస్థితుల్లో పడుకోకూడదు, అలాంటప్పుడు ఇంకా నిద్ర లేకుండా అయిపోతారనమాట. అండ్ అలాగే శరీర శ్రమ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. నిద్రకి శరీర శ్రమకి మంచి కనెక్షన్ ఉందన్నమాట. కొంచెం బాడీ అలసిపోయినట్టు అనిపించింది అనుకోండి, ఆటోమేటిక్గా నిద్ర అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది. చూస్తాం స్లీపీ స్లీపీగా కనిపిస్తాం అండ్ అలసిపోయినట్టు కనిపిస్తాం. అంటే ఎక్కువ శరీర శ్రమ వల్ల కూడాను నిద్ర మంచిగా పట్టే అవకాశాలు ఉంటాయి. సో ఆందోళన తగ్గించుకొని శరీర శ్రమ ఇచ్చి కొంచెం యోగా, కొంచెం ఎక్సర్సైజ్, ఇవన్నీ మన దినచర్యలో కానీ యాడ్ చేసుకుంటే ఖచ్చితంగా ఇలాంటి నిద్రలేమి సమస్యల నుంచి బయటపడతాం. అండ్ అలాగే మధ్యాహ్నం నాప్ తగ్గించుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీ అందరి కోసం దళపతి సినిమా నుంచి సుందరి నువ్వు అంటూ ఈ పాటని ప్లే చేస్తున్నాం. వింటూ ఎంజాయ్ చేయండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం రేపు ప్రారంభం కానుంది. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత పురుషుల జట్టు ఫైనల్కు చేరుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. వార్తల వివరాలు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు 18వ శిఖరాగ్ర సమావేశం ప్రారంభం కానుంది. ఈ మహత్తర కార్యక్రమానికి జాతీయ రాజధాని తుది ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. 2 రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన వర్ధమాన అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలు పాల్గొంటాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహిస్తోంది. రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకులు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకులు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకులు అబ్దుల్ ఫతా ఎల్సీసీ, ఇండోనేషియా అధ్యకులు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యకులు మషూద్ పెజెష్కియాన్, అబుదాబీ యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో ఈ రోజు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ప్రస్తుతం బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, ప్రపంచ జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా వాటాను కలిగి ఉన్నాయన్నారు. గత కొన్నేళ్లలో ప్రపంచ జీడీపీ సుమారు 2.5 రెట్లు పెరిగిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే బ్రిక్స్ దేశాల ఆర్థిక బలం దాదాపు 2x వేగంతో పురోగతి సాధించిందని తెలిపారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని అన్నారు. అట్టడుగు స్థాయి ప్రజా ప్రయోజన కార్యక్రమాల నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు విస్తృత స్థాయిలో కొత్త ఆవిష్కరణలకు అవకాశాలు తమ దేశాల్లో రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలకు బ్రిక్స్ దేశాల్లో పెరుగుతున్న ప్రాధాన్యం వాటి భవిష్యత్ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని ప్రధాని పేర్కొంటూ,
1: విశ్వ కీ 50% పాపులేషన్, 40% జీడీపీ ఆర్ 25% సే అధిక ట్రేడ్ కో రిప్రజెంట్ కర్తే హై. ఇతనా హి నహీ, ఇన్ వర్షో మే జహా గ్లోబల్ జీడీపీ కరీబ్ 2.5 గుణా హుయీ హై, వహీ బ్రిక్స్ దేశో కీ కంబైన్డ్ జీడీపీ కరీబ్ 4.5 గుణా హుయీ హై.
0: భారతదేశ సుదీర్ఘ తీర ప్రాంతం

0: సముద్ర వనరులకు, నీలి ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన అవకాశాలను అందిస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఢిల్లీలో కోస్టల్ ఎకాలజీ, సెక్యూరిటీ అండ్ సస్టైనబిలిటీ 2026పై ఈరోజు జరిగిన జాతీయ సదస్సులో కేంద్ర మంత్రి వర్చువల్గా ప్రసంగిస్తూ, భారత్ స్వదేశీ సామర్థ్యాలను పెంపొందించుకుంటూనే లోతైన సముద్రంలోని వనరులను అన్వేషించే దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. సముద్రపు లోతులను అన్వేషించేందుకు రోబోలు, జలాంతర్గాములను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఈ రంగంలో దేశం సాధిస్తున్న పురోగతి సముద్ర వనరులను అర్థం చేసుకోవడానికి, వినియోగించుకోవడానికి కొత్త అవకాశాలను కల్పిస్తుందన్నారు. తీర ప్రాంత సముద్ర పర్యావరణం కోసం భారతదేశ సంసిద్ధతను బలోపేతం చేయడంలో సముద్ర పరిశీలన, నిఘా, సమాచార ప్రసారం, రిమోట్ సెన్సింగ్, డేటా, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెల 12 నుండి 19వ తేదీ వరకు స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ ప్రచారం కొనసాగుతుందని తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ సదస్సు కోసం వచ్చే వివిధ దేశాధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా కీలక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఈ భేటీలో రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష, నైపుణ్యాభివృద్ది, ప్రజల మధ్య సంబంధాల రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతంలోని సంఘర్షణలతో సహా పరస్పర ఆసక్తి ఉన్న కీలక ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కూడా ఇరు దేశాల నాయకులు తమ దృక్పథాలను పంచుకున్నారు. సంఘర్షణలను పరిష్కరించడంలో చర్చలు దౌత్యమే మార్గమని, శాంతి ప్రయత్నాలకు సహాయం చేయడానికి భారత్ సిద్దంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి పునరుద్ఘాటించారు. అమెరికాలోని 9/11 దాడులు జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మృతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులు అర్పించారు. ఉగ్రవాదం వల్ల ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని మరణాలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంతర ఉగ్రవాదంతో భారత్ దశాబ్దాలుగా పోరాడుతూనే ఉందన్నారు. ఉగ్రవాదం ముప్పు అనేక రకాలుగా మారుతోందని, ఆ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న అన్ని ప్రయత్నాలకు భారత్ నిరంతరం మద్దతిస్తోందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 2014లో న్యూయార్క్లోని 9/11 మెమోరియల్ మ్యూజియాన్ని సందర్శించినప్పటి దృశ్యాలను కూడా నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అదేవిధంగా ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. రాబోయే 2 రోజులలో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత పురుషుల జట్టు ఈరోజు జరిగిన మొదటి సెమీఫైనల్లో మలేషియాలను 3-1 తేడాతో ఓడించింది. దీంతో చైనాలోని మోకీలో జరిగే ఫైనల్లో స్థానం సంపాదించింది. భారత కెప్టెన్ అన్మోల్ ఎక్కా 2 గోల్స్ చేయగా సుఖ్వీందర్ 1 గోల్ చేశారు. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ పూల్ ఏలో తమ చివరి మ్యాచ్లో చైనీస్ తైపీని 15-0 తేడాతో ఓడించి సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్ దక్షిణ కొరియాతో తలపడనుంది. అలాగే ఈరోజు జరిగిన మరో సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణ కొరియా పాకిస్తాన్ను 4-1 తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. కాగా భారత జూనియర్ మహిళల జట్టు రేపు జరిగే సెమీఫైనల్లో దక్షిణ కొరియాతో ఆడనుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,902 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరికి 121 పాయింట్ల నష్టంతో 74,781 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 79 పాయింట్లు నష్టపోయి 23,398 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.57 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 103 డాలర్ల వద్ద కొనసాగుతూ ఉండగా బంగారం ఔన్స్ 4347 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే ఈరోజు జలంధర్లోని డేరా సచ్ఖండ్ బల్లను సందర్శించి సంత్ నిరంజన్ దాస్జీ మహారాజ్ను కలిశారు. ఈ సందర్భంగా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసి సామాజిక ఐక్యత సమానత్వాన్ని ప్రోత్సహించిన సంత్ రవిదాస్జీ చేసిన సేవలను కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు. సమాజంలో సామాజిక సామరస్యం ఐక్యత కోసం కృషి చేస్తూ సంత్ నిరంజన్ దాస్జీ మహారాజ్ ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం రేపు ప్రారంభం కానుంది. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత పురుషుల జట్టు ఫైనల్కు చేరుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. పరదేశీ చిత్రం నుండి MM కీరవాణి, సుజాత మోహన్ ఆలపించిన పాట.

వికట కవిని నేను, వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి. ఆ అందాల మానులు, ఆ అద్భుత వనంలో

మీరింతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ఉందిగా గుండమ్మ కథ చిత్రం నుండి పి. సుశీల పాడిన పాట వింటారు.

ఆపాత ముద్రలు పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత చాణక్య చంద్రగుప్త చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిలో పాడిన పాట వింటారు.

ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత మేఘ సందేశం చిత్రం నుండి కేజే యేసుదాస్, పి సుశీల పాడిన పాట వింటారు.

ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత గుళే బకావళి కథ చిత్రం నుండి ఘంటసాల పిసిసిల పడిన పాట వింటారు.

న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత బడిపంతుల చిత్రం నుండి పి సుశీల పాడిన పాట వింటారు.

0: to book a place in the final at Mochi in China. And that is the end of this news bulletin.
1: మీరు ఇంతవరకు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా రోజువారీ కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఉమెన్స్ ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా పాకిస్తాన్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న సెమీఫైనల్ 2 క్రికెట్ ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు కొనసాగుతుంది రేడియో సెట్లలో.